0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala mayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
3: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey.
5: నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @919 491-451.

హలో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీక్ అంతా జాగ్రత్తగా నెట్టుకొచ్చేసారు కదా, ఈదుకొచ్చారో నెట్టుకొచ్చారో వాట్ ఎవర్, బా వీక్ అయితే అయిపోయింది. ద బిగ్గెస్ట్ థింగ్ మోర్ దాన్ ద వర్క్ వీక్ ఇస్ స్కూల్ అయిపోయింది. అసలు ఏమైనా సెలబ్రేషన్ అసలు మోడాది. స్కూల్స్ అయిపోయినాయి, రేపు పొద్దునే లేవక్కర్లేదు, డబ్బా ఇవ్వక్కర్లేదు, స్కూల్ కి పంపించక్కర్లేదు, కార్ లేన్లో నుంచి ఒక్కర్లేదు. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్ ద లైఫ్ ఆర్ బ్యాక్. ఎస్, మీరందరూ వింటున్నారు మీ ఫేవరెట్ ఫేవరెట్ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. అండ్ దిస్ ఈస్ ద హ్యాపీ అవర్ అండ్ టుడే ఇస్ ఫ్రైడే 7 to 9, ఎండ్ ఆఫ్ ద డే. శ్రీకాంతితో హ్యాపీ హ్యాపీగా అయిపోతే అసలు ఆ వీక్ అంతా ఫుల్ మీనింగ్ఫుల్ కదా. ఆహా, ఎంత బాగా అయిపోయింది ఈ వీక్ అని. సో ఐ ఎమ్ హియర్ టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద నెక్స్ట్ 2 hours, స్టార్టింగ్ 7 PM to 9 PM. అండ్ యాజ్ యూజువల్ గా మనం ట్రివియా సెషన్స్ అంటే కిడ్స్ ట్రివియా సెషన్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేస్తాము. బట్ లాస్ట్ వీక్ కొంతమంది పిల్లలు ఐ డెంట్ గెట్ మనీ కాల్స్ ఫ్రమ్ కిడ్స్. సో ఈ వీక్ కూడా మీరు ఎవరైనా అసలు క్లాసెస్ ఉన్నాయా మీకు? సో స్కూల్ సెలవులు ఇచ్చేసారు కాబట్టి మీరందరూ ఏ క్లాసెస్ కి వెళ్ళట్లేదా, ఏంటి వాట్స్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు నో. సో నేను ఒక సాంగ్ ఈ సూచిలో కిడ్స్ ఎవరైనా రెడీగా ఉంటే కాల్ చేసేసి మేము రెడీగా ఉన్నాం శ్రీకాంతి ప్లే చేసేయండి, అడిగేయండి క్వశ్చన్స్ అంటే టక్టక చకచక అడిగేస్తాను. ఈ సూపర్ హిట్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. అండ్ ఐ విల్ ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్. అండ్ బాగా గుర్తు పెట్టుకోండి, లాస్ట్ టైం నేను చెప్తే ఎవరు కాల్ చేయలేదు, నేను నా పేరేంటో అడగనులే, చాలా మంది తెలిసిపోయింది. సో నేను నా పేరేంటి, నేను ఎవరు అడగనులేండి, భయపెట్టను, కాల్ చేయండి. సో ఈ సాంగ్ వినేసి వచ్చేసేయండి, మనం ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పేసుకుందాం.

Bueno, bacalo, bacal. ¿Ok? హలో అందరికి. మీరందరూ మంచి పాట వింటుండగా నాకు బుజ్జి సాహితి కాల్ చేసింది అండ్ కొన్ని క్యూట్ క్వశ్చన్స్ అడిగింది కదా సాహితి. ఓకే, సో సాహితి మొహమాట పడినట్టుంది, షీ వెంట్ ఆఫ్ ఎయిర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సాహితి ఫర్ దట్ వండర్ఫుల్ కాన్వర్సేషన్. సో మీరందరూ ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ వింటుంటే సాహితి కాల్ చేసి, ఎప్పుడు మీరు క్వశ్చన్స్ అడగడం కాదు, నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అని చెప్పి షీ ఆస్క్డ్ మీ క్వశ్చన్. ద క్వశ్చన్ ఇస్, వై డిడ్ ద బాయ్ బ్రింగ్ రూలర్ టు ద బెడ్? వై డిడ్ ద బాయ్ బ్రింగ్ అ రూలర్ స్కేల్ అన్నమాట. అన్నం కూడా రావట్లేదు రా సాహితి, కష్టంగా ఉంది, నోరు తిరగట్లేదు. సో వై డిడ్ ద బాయ్ బ్రింగ్ రూలర్ టు ద బెడ్? ఎందుకో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. ఆల్సో నేను ఒక క్వశ్చన్ తిరిగి అడిగాను అనమాట. సో ఎవరైనా కాల్ చేస్తే ఐ డూ ద సేమ్ థింగ్, ఐ ఆస్క్ ద క్వశ్చన్ టు యూ వైల్ యూ ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్, బికాస్ సాహితి ఆస్క్ మీ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. సో మూవింగ్ ఆన్, అంటే కిడ్స్ ఇంకా ఉన్నారు, క్లాసెస్ నుంచి ఇంటికి వెళ్తుంది అనమాట. సో విచ్ ఇస్ గుడ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కాల్స్. ఇఫ్ ఐ గెట్ ఎనీ కాల్స్ నౌ ఐ విల్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. అదర్వైజ్ పాట వింటూ, మీరందరూ పాట వింటుంటే ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా ఆ పాట మధ్యలో ఆపి ఆన్ ఎయిర్ తీసుకుని వినిపిస్తారనమాట. అలాగే నా క్వశ్చన్ కూడా ఉంది. సో ఐదర్ తన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి ఆర్ నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. వేర్ డస్ శాంతా క్లాస్ లివ్? Where does Santa Claus live? తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పేసింది. స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, 9726361966. ఈ నెక్స్ట్ సూపర్ సూపర్ హిట్ సాంగ్ వినేస్తూ మీరు కాల్ చేసేసేయండి. యాజ్ అ సెట్ ఎవరైనా మంచి పిల్లలు కాల్ చేస్తే నేను గబగబా ఆన్ ఎయిర్ తీసేసుకుంటాను. ఈ సాంగ్ వినేసి వచ్చేసేయండి త్వరగా. వస్తోంది, తిరుగుతోంది, తిరుగుతోంది, తిరుగుతోంది, వచ్చింది.

0: యూ ఆన్ ఎయిర్. హలో, ఎవరండి మాట్లాడుతున్నారు? హాయ్ వేదాంశ్, హౌ ఆర్ యూ?
1: గుడ్
0: గుడ్. సో డు యు నో ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్? అమ్మా, ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ నాట్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో అండి, మీరు రేడియో సర్వీస్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు అది క్వశ్చన్ కి ఆన్సర్
0: గట్టిగా చెప్పవా? రైట్ ఆన్సర్ మనకి దేవ్యాంశ్ కూడా కాల్ చేసి అదే చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ అనిరుద్ధ్. అండ్ డూ యూ నో ద ఆన్సర్ ఫర్ సాహితీస్ క్వశ్చన్? వై డిడ్ ద బాయ్ బ్రింగ్ రూలర్ టు ద బెడ్? ఇట్స్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో అండి, రేడియో సర్బి కాల్ చేశారు, ఎలా మాట్లాడుతున్నారు? ఓకే, వాట్ ఇస్ యువర్ నేమ్?
3: తేజ.
0: తేజ, ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్?
3: ఐ థింక్ ఇట్స్ నార్త్ పోల్.
0: వై ఆర్ యు థింకింగ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్? యు డోంట్ నీడ్ టు థింక్, ఇట్స్ కరెక్ట్.
3: థ్యాంక్ యూ,
0: బాయ్ తేజ.
3: బాయ్.
0: Okay, I think I missed few callers and I am playing the song and we will wait, I'll be taking more callers off air. So you enjoy the song and be back.

0: எப்படி போயிருந்தாரு? பாதாமா
1: போதா?
0: ஆமாச்சா. இங்கே இருந்து அஞ்சு இங்கே ஒண்ணு
1: போதும். இங்கே இல்ல லோடு போயிருந்தாச்சு போயது அந்த
0: புதுசா நான் திமுக உண்டாதுரா நீக்கு தெரியும் மச்சா. తెలిసి అడుగుతా ఉంటావు నువ్వు. నాకేం తెలుసు మచ్చ? తెలీదు.
1: నేను లోడు కోసం కాదు ఆ ఎమ్మి కోసం వస్తేనే నీకు తెలుసు. అయినా పోదాం పోదాం అంటా ఉంటావు నువ్వు.
0: సరేరా పోదాం
1: పోదాం.
0: ఈయనే ఉండు. నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటే ఈయనే ఉండు మచ్చ.
1: నేను ఉంటారా? నేను ఉంటా గానీ నువ్వు కూడా ఉండే. ఆ ఎమ్మి చూస్తుందో లేదో చూసి చెప్పరా నువ్వు. చూసిందా?
2: చూసింది మచ్చ. ఒళ్ళు కడుగుతా నిన్నే చూస్తా ఉండేది.
1: అట్లా అవునారా? నన్ను యాపి చేసేదానికి అబద్ధం ఆడుతుండవు కదరా నువ్వు.
2: మచ్చా.

0: ఎస్, అలా ఒక పుష్పలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వినేసాం కదండి. సో మీరందరూ ఆ పాట వింటుండగా వండర్ఫుల్ కాలర్స్ ఎవరెవరంటే దేవ్యాన్ష్, సాహితి, అనిరుద్ధ్, వీళ్ళందరినీ ఆన్లైన్ లో తీసుకున్నాను కదా, ఆన్ ఎయిర్ తీసుకున్నాను కదా, తేజ అండ్ చైతన్, బోత్ ఆఫ్ దెమ్ కాల్డ్ అండ్ దే ఆన్సర్డ్ ద క్వశ్చన్ వెరీ రైట్. ఇన్ ఫ్యాక్ట్ చైతన్ ట్రై టు ఆన్సర్ ద అదర్ క్వశ్చన్ దట్ సాహితి ఆస్క్డ్ మీ అండ్ హీ వాజ్ సో క్లోజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు ఫర్ సో లవ్లీ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ హాలిడే ఇన్ ద యుఎస్? ఓకే, చాలా ఈజీ ఆన్సర్, గూగుల్ చేయొద్దు, చాట్ జీపీటీని అడగద్దు. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ హాలిడే ఇన్ ద యుఎస్? తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో ఈలోగా ఎవరైనా పిల్లలు కాల్ చేసి, అమ్మా చాలా ఫాస్ట్ ఉన్నారు. ఓకే, హలో హలో హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సురభి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సౌమ్య అండి.
0: సౌమ్య గారు, ఎస్ మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి సౌమ్య గారు.
1: లేదండి, అంటే మామూలుగా హాయ్ చెప్దామని చేసాం.
0: సౌమ్య గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి.
0: మామిడి పళ్ళు బాగా తింటున్నారా? తిన్నారా అసలు? స్టార్ట్ చేశారా?
1: తిన్నామండి.
0: బాగున్నా. ఏంటి, ఏ వెరైటీ తిన్నారు? కేసరా లేకపోతే బంగిన పళ్ళ?
1: బంగిన పిల్లి.
0: అవునా, కేసరి ట్రై చేయలేదా?
1: లేదు, ట్రై చేయలేదు. నాకు బంగిన పిల్లి ఇష్టం అండి.
0: మీరు కేసరి ట్రై చేయండి. అసలు భలేగా మెన్షన్ చేశారు శ్రీకాంతి గారు అనుకుంటారు.

0: Thank you, Andy. Nice talking to you.
1: Nice.
0: Hello, Andy. Meeru on air unnaru. Radio Surbhi call chesaru. Evaru maatladutunnaru?
1: It's Vedansh.
0: Vedansh again. Okay. So, do you know the answer for the question?
1: It's Vedansh. Let's put the R.
0: Rayansh.
1: Yeah.
0: Okay. That's great. Thank you so much for correcting. And what is the most popular holiday in the U.S.?
1: It's a winter break or Christmas break.
0: You have to choose one.
1: Christmas break.
0: Even I thought the same, but that's not the answer. Name Koda, first time I heard this question, I'm like, Christmas break. But that's not the answer. Even I was surprised to hear for the first time that it's not Christmas.
1: Then it's probably going to be summer break.
0: Wish it is summer break, but it's not. What is the most popular holiday in the U.S.? So, keep guessing and we'll see if someone will answer. So,
1: July 4th.
0: What is it?
1: Is the answer July 4th?
0: No, it's not. It's okay, so people who are listening on air, kids especially, it's not July 4th, it's not Christmas, it's not summer holidays. So what is the most popular holiday in the U.S.? You came so close the first time, so almost around that time, Rayansh.
1: Is it Thanksgiving Day?
0: Yes, it is. Yes, it is. The Thanksgiving is the most popular holiday in the U.S. Surprised? Thank you so much for calling, Rayansh. Bye.
1: Bye.
0: Yes, నేను ఫస్ట్ టైం విన్నప్పుడు దీని గురించి ఈవెన్ ఐ వాజ్ లైక్ వైట్ ఇస్ ఇట్ థ్యాంక్స్ గివింగ్ అని ఇంట్లో యాక్చువల్లీ యూజువల్ గా నేను ఎవరైనా అడగమని చెప్తాను అనమాట. దట్ వే ఐ నో ఇట్ ఇస్ సింపుల్ ఆర్ ఇట్ ఇస్ టఫ్. సో మా పిల్లలు అడుగుతున్నప్పుడు నేను కూడా ఫస్ట్ క్రిస్మస్ అని చెప్పాను. క్రిస్మస్ కాకపోతే ఏముంటుందబ్బా అని ఇంకా ఎవరో చెప్పాను, కానీ థ్యాంక్స్ గివింగ్ అసలు ఐడియా కూడా రాలేదు. సో ఈవెన్ ఫస్ట్ టైం ఐ హర్డ్ ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ. అండ్ సౌమ్య గారు నాతో మాట్లాడదాం అనుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కాలర్ రాకపోయింటే ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పేదాన్ని. నా స్పెషలైజేషన్ తెలియని వాళ్ళతో కూడా అల్లుకుపోయి కబుర్లు చెప్పడం, దాంట్లో నేను పీహెచ్డీను దానికంటే మించింది ఏదో చేశాను అనమాట. ఇంకా చాలా సేపు కబుర్లు చెప్పేదాన్ని. మీకు మాట్లాడాలనుకుంటే కాల్ చేసేయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం, పాట వేసేస్తా. నేను చాలా బాగా మీకు కాన్వర్జేషన్ మీరు మాట్లాడలేకపోయినా నేను మాట్లాడిస్తా మీ చేత. సో ఈ వండర్ఫుల్ సాంగ్ వింటూ అండ్ ఆ క్వశ్చన్ కి ఇంకా ఎవరైనా ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రై ఆన్సరింగ్ దట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ హాలిడే ఇన్ ద యుఎస్, ఇఫ్ ఎనీవన్ ఇస్ ట్యూనింగ్ ఇన్ రైట్ నౌ, ఐ ఆమ్ ప్లేయింగ్ ద కిడ్స్ ట్రివియా క్వశ్చన్ సెషన్ అండ్ ఐ విల్ బి ప్లేయింగ్ ఇట్ టిల్ ద నెక్స్ట్ బ్రేక్ విచ్ ఇస్ 6 మినిట్స్ అవే ఫ్రమ్ దిస్ టైమ్ నౌ. సో మీరు వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ వచ్చేసేయండి. అండ్ ద క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ ద మోస్ట్ పాపులర్ హాలిడే ఇన్ ద యుఎస్, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో అండ్ ఐ ఆమ్ హియర్ టు answer your calls while others are listening to this wonderful song. This wonderful song is for all of you and that is a wonderful melody as well.

0: గారు, దీర్ఘ సుమంగళీభవం అంటే అర్థమేంటి?
1: కలకాలం పసుపు కుంకాలతో సుఖంగా ఉండమని.
0: ఓ అదా, అర్థమైంది కదా.
2: హలో హలో, నేను వచ్చేసా. సో ఆ వండర్ఫుల్ సీతారామం ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో నేనైతే ఈ పాట లూప్ లో చాలా సార్లు విన్నానండి. మిడ్ వీక్ ప్రోగ్రామ్ ఎవరైనా విన్నారో లేదో తెలియదు, ఆర్ లాస్ట్ వీక్ క్యాసెట్స్ ప్రోగ్రామ్. 90s కిడ్స్ కి ఆ క్యాసెట్స్ ప్రిఫరెన్స్ చాలా ఉండేదన్నమాట. క్యాసెట్ లో ప్లే చేస్తున్నప్పుడు, సాంగ్స్ వింటున్నప్పుడు అవన్నీ మన గురించే, అసలు నా గురించే రాశారు అనుకోదాన్ని. మనలో అలా చాలా మంది అనుకోకపోతే సినిమాకి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ పెరగదేమో కదా. వీ గెట్ సోర్ వీ ఆర్ సో రిలేటెడ్ టు దాట్ అండ్ వీ గెట్ కనెక్టెడ్ టు దోస్ మూవీస్ అండ్ దోస్ సాంగ్స్. సో ఈ సాంగ్ వచ్చిన కొత్తలో కూడా అబ్బా ఎంత బాగుంది పాట అని అనుకున్న టైం అనమాట అది. సో ఓకే, మనం బ్రేక్ అయితే చాలా చాలా దగ్గరలో ఉన్నాము. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఇంకెవరైనా ఆన్సర్స్ చేస్తారేమో చూస్తాను. అండ్ యాజ్ సెట్ బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం. సో విచ్ యానిమల్ డూ వి అసోసియేట్ విత్ పీస్? సింపుల్ క్వశ్చన్ అని అనుకుంటున్నాను. విచ్ యానిమల్ డూ బి అసోసియేట్ విత్ పీస్ తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. అండ్ ఒకవేళ బ్రేక్ లోకి వెళ్ళిపోయినా కూడా ఐ టేక్ యువర్ కాల్స్ అండ్ ఐ టాక్ టు యూ. సో బ్రేక్ లోకి వెళ్లే ముందు మీరు వింటూనే ఉండుంటారండి రేడియో సురభి కనెక్ట్ చేస్తున్న జాతర గురించి. దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా మా వెబ్సైట్ లో ఉంది. అండ్ ప్లీజ్ డూ లాగిన్ టు దాట్ వెబ్సైట్ radiosurabhi.com/RSJ, అంటే రేడియో సురభి జాతర. దీంట్లోకి మీరు కనుక లాగిన్ అయితే మీకు అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. నేను స్పెసిఫిక్ గా ఈ రోజు కోలాటం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కోలాటం మే అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగిందండి. స్టార్టింగ్ మే నుంచి ఈ ఎండ్ ఆఫ్ ద మే నెక్స్ట్ వీక్ అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ మండే అండ్ వెన్స్డే జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే, ఓకే కాలర్స్ వస్తున్నారు, లెట్ మీ టేక్ ద కాలర్ అండ్ బి బ్యాక్. హలో అండి, మీరు రేడియో సెంటర్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? రేయాన్ష్. ఎస్ రేయాన్ష్, వాట్ ఇస్ ద ఆన్సర్? That is correct. Thank you so much.
3: Bye.
2: హలో అండి, మనం బ్రేక్ కి 10 seconds దూరంలో ఉన్నాము, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను ఐశ్వర్య మాట్లాడుతున్నానండి.
2: అమ్మో ఐశ్వర్య, ఒక్క నిమిషం, 5 seconds away from the break.
3: Dove is the peace bird.
2: Correct.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్.

0: అంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
0: వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ టాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. ఆఫ్లీ ఈ దోశ, మీద కూడా ఇటు బీక్స్ యూడో స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పని టిక్కా, పిచ్చామి కవా పరోటా. ఎందుకు రోగ అన్ని చెప్పినో, స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్.
0: నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు, మీరు వింటున్నారు హ్యాపీ అవర్ విత్ మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో. బ్రేక్ షా తొందరగా అయిపోయినట్టు అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నాకు, ఎందుకంటే ఐ కంటిన్యూడ్ మై కాల్ విత్ ఐశ్వర్య గారు అండ్ హర్ డాటర్ దేవాన్షి. సో వాళ్ళిద్దరూ కూడా మంచిగా చాలా చక్కగా మాట్లాడారు అండ్ దేవాన్షి ఆన్సర్డ్ ద క్వశ్చన్, బట్ సిన్స్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు బ్రేక్ ఆవిడ ఐశ్వర్య గారిని ఆన్సర్ చేయమన్నారు. మనం ఎందుకు వదులుతాం? పెద్దవాళ్ళు ఆన్సర్ చేస్తే పెద్దవాళ్ళు క్వశ్చన్ అడుగుతాం కదా. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఆన్సర్ చేయాలి అనుకుంటే ఈ క్వశ్చన్ అయితే, వాట్ ఈస్ అ స్కూల్? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ సమ్ యానిమల్స్. సో నేనే చెప్తాను, మళ్ళీ స్కూల్ అంటే పిల్లలు వెళ్ళేది అంటారేమో అని నేను హింట్ ఇస్తున్నా. వాట్ ఈస్ అ స్కూల్? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ యానిమల్, ఐ నో. సో వాట్ యానిమల్ ఇస్ దాట్? ఇఫ్ ఎనీవన్ నోస్ దిస్ డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ మీ నో. కానీ మీరు ఇప్పుడే బ్రేక్ నుంచి వచ్చారు కాబట్టి బ్రహ్మాండమైన ఒక పాట వినేసి వచ్చేసేయండి. మీరు అది విని వచ్చేసరికి నేను అద్భుతమైన సెక్టర్ లైన్అప్ చేసి ఉంచాను. నాస్టాల్జియా సెగ్మెంట్ ఇస్ కమింగ్ అప్, సో డూ నాట్ గో ఎనీవేర్, ఖచ్చితంగా వచ్చేసేయండి. అండ్ మన సాంగ్ అయితే రెడీ రెడీగా ఉందన్నమాట. ఇది వినేసి వచ్చిన తర్వాత segment start చేద్దాం. యు ఆల్ ఆర్ గోనా హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్.

Yes, that is from Shyam Singer Roy. That's a wonderful movie. So, indakla ee paata vache mundu, I was talking, or the phone call vache mundu, I was talking about Radio Surabhi and especially about Jatra Kolatam. Kolatam lo maaku me anta kuda online Zoom classes jarugutu vachinayandi, and we are almost towards the end. కానీ ఎవరైనా కొత్తగా రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటే మీరు అస్సలు పొర్రపాటు కూడా ఆలోచించక, అయ్యో డాన్స్ అయిపోయిందా ప్రాక్టీసెస్ అయిపోయినాయా అని. నేను కూడా నేర్చుకోలేదు అక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తూ, ఎందుకంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఇస్ ఇట్ యు నో యూ విల్ బీ ఇన్ సింక్. ఇఫ్ యూ డోంట్, ఆ సాంగ్ ఎంత ఈజీగా ఆర్ ఫన్ గా ఉందంటే ఆటోమేటిక్ గా బీట్ వినగానే మీ అందరి బాడీలో ఊపు వచ్చేస్తుంది అనమాట. సో మీరు వీ వాంటెడ్ యూ టు ఎంజాయ్ ఇన్ ద కోలాటం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ స్టెప్స్ యూ ఆర్ డూయింగ్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ ద స్టెప్స్, దట్ ఈస్ అ లిటిల్ అడ్వాంటేజెస్. డూ రిజిస్టర్ కోలాటం కి, రిజిస్టర్ చేసుకుంటే radiosurabhi.com/RSJ కి వెళ్లి మీరు కోలాటం రిజిస్ట్రేషన్, ఇట్ ఈస్ అ ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ. మీరు తినాలి, మాది కూడా తినాలి, అందుకే ఫ్రీ పెట్టాం. సో వెళ్ళిపోయి రిజిస్టర్ చేసేసుకోండి. ఫ్రీ అయితే ఎందుకు రిజిస్ట్రేషన్ శ్రీకాంతి అంటే, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకు అంటే వీ వాంటెడ్ టు నో హౌ మెనీ ఆర్ కమింగ్, ఎవరెవరు వస్తున్నారు ఈవెంట్ కి అనేది ఒక కౌంట్ కోసం, అండ్ జాతరకి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనే దానికోసం వీ నీడ్ దాట్ మెట్రిక్స్. కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసేసుకోండి. అండ్ సో మీరు నెక్స్ట్ సాంగ్ వింటూ చేయండి. అదర్వైజ్ డాన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే, June 1st and 3rd ఇన్ పర్సన్ డాన్స్ క్లాసెస్ విత్ సుధీష్ గారు అండ్ రోషిణి గారు మన రేడియో సర్వీస్ స్టూడియోలో జరుగుతోంది. మీరందరూ ఖచ్చితంగా వచ్చి ఒకవేళ కుదిరితే 7:00 కి June 1st and June 3rd 7 PM ఇన్ ద రేడియో సర్వీస్ స్టూడియో అట్ లూయిస్విల్ జరుగుతుంది. మీరందరూ వచ్చి ఎంజాయ్ చేసేసేయచ్చు ఆ రోజు కూడా ఇఫ్ యూ వాంట్. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ మీరు వచ్చేసేయండి. ఐ విల్ ఆస్క్ మై question once we are back from this song. Keep listening to Radio Surabhi and this wonderful song.

మీ అందరికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటో తెలుసా? అసలు నేనే ఎగ్జైట్ అయిపోతున్నాను మీ అందరికి చెప్పే లోపే. ఏంటంటే రాజేశ్వరి గారు వాజ్ విత్ మీ అండ్ నేను చెప్తుంటే ఇందాకలా ప్లేస్మెంట్ అండ్ అరేంజ్మెంట్ కోసం కావాలి శ్రీకాంతి రిజిస్ట్రేషన్స్ అనేది అని చెప్తున్నారు. కానీ ఆవిడ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు మనకి. ఏం తెలుసా? ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మీరందరూ జాతర సాంగ్ వినబోతున్నారు. సో హియర్ ఇట్ ఇస్, రైజ్ ద వాల్యూమ్, వినండి, ఎంజాయ్ చేయండి. డాన్స్ వస్తే వేసేసేయండి, కార్ పక్కన దిగి డాన్స్ వేసేసేయండి, అదే కోలాటం అంటే. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యూ ఆల్ అండ్ లెట్ మీ పుట్ ఇట్.

నాకు విసిలేయడం రాదండి, లేకపోతే క్యూ అని ఒక విసిలేసేదాన్ని రాదు. ఆ నోట్లు పెట్టుకునేస్తా చూసారా, అసలు ఏమైనా సాంగ్ ఆ పాట వింటుంటే వైబ్ ఎట్లా ఉందంటే కూర్చుని వాళ్ళు ఎవరైనా కూడా ఇట్స్ అ మూమెంట్ ఇన్ ద బాడీ అనమాట. నాచురల్ గా సాంగ్ వినగానే ఎంత బాగుందో. అండ్ సుధీష్ గారు స్టెప్స్ కొరియోగ్రఫీ చేశారు, నెక్స్ట్ లెవెల్ అసలు. సో దట్స్ ద రీజన్ వై వీ కీప్ ఆన్ ఇన్సిస్టింగ్, ఒకవేళ ఎవరికైనా డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉండి ఆర్ లేదు ఈ పాటలో డాన్స్ దాతో పాటు వేద్దాం అనుకుంటే, డు నాట్ థింక్ దట్ యునో ప్రాక్టీస్ అయిపోయిందేమో అని కాదు. మీ అందరం కూడా మీతో పాటు నేర్చుకుంటున్నాము. డూ రిజిస్టర్ for Kolatam, do register for it's a free event, do register for Kolatam and do come for the Kolatam practice. And nen cheppinattuga June 1st and 3rd studio lo manaki practice in person practice jarugutundi. So evaraina ganaka May lo kudarakapothe with whatever reasons do come, and before coming do not forget to register. As nen cheppinattuga maaku metrics kosam kadandi, but Rajeshwari garu did let me know it is for the placement and arrangement. Endukante videography undi chala, it's you know, we are covering everything and we wanted all of you to be part of that Kolatam. That way you all, this is a wonderful sweet memory, so do avail this opportunity. Aa paata ee cinema lo di ante jaatara cinema, radio surabhi jaatara cinema lo ni paata meeru vinnaru, meeku vinipinchina varu Rajeshwari garu and mi RJ Srikanth bondandi. So nenu next paata vinnaru kabatti nenu oka naa segment lo gelipotha. Enta segment peru? మెదడుకి మేత. ఎస్, ఎందుకు మెదడుకి మేత అంటే నేను పాత మన 80s 90s లో ఒక బిట్ వేస్తాను, ఆర్ కొత్త వద్దులే ఫస్ట్ ఫస్ట్ ఎందుకు మిమ్మల్ని అందరూ నడిపించినాము, నేను ఒక బీజిఎం వేస్తాను ఈజీగా ఉండే బీజిఎం. ఆ బీజిఎం ఏ సినిమాలోది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. సో మీరందరూ వింటున్నారు రేడియో సుర్బి విత్ మీ ఆర్జే శ్రీకాంతితో, అండ్ దిస్ ఇస్ ద బీజిఎం. వస్తుంది వస్తుంది.

0: ఎస్, ఆ రోజుల్లో ఈ సినిమా చూసి ప్రేమించుకున్న ప్రేమికులందరికీ ఇదొక సవాల్. ఏంటి ఏంటి ఆ బీజిఎం, ఏ సినిమా బీజిఎం అది? తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి. స్టూడియో నెంబర్ ఇస్ 9726361966. ఈ వండర్ఫుల్ పాట వినేస్తూ ఏంటి ఆ బీజిఎం అని ట్రై చేసి స్టూడియో కాల్ చేసేసేయండి. అండ్ ఒకవేళ మీరు వెంటనే కాల్ చేస్తే నేను ఆన్ అయితే చేసుకుంటా, పాట మధ్యలో కాల్ చేస్తే బాగోదు. అమ్మా ఆహో సూపర్. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో అండి, మీ పేరేంటి?
1: ప్రియా.
0: ప్రియా, ప్రియతమ. ఏంటి ఏంటి ఆ సాంగ్? అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ప్రియా. హలో అండి, మీ రేడియో సో బిగ్ కాల్ చేశారు. మీ పేరు ఏంటండి?
2: నా పేరు చక్రవర్తి.
0: చక్రవర్తి గారు, ఓకే, ఆ పాట తెలిసిందా?
2: స్నేహితుడా సాంగ్ అండి.
0: స్నేహితుడా, ఓకే. ప్రియా గారు వింటారా స్నేహితుడా సాంగ్? థ్యాంక్ యూ చక్రవర్తి గారు. హలో అండి, మీరు రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు సునీత అండి.
0: సునీత గారు మంచి హుషారుగా ఉన్నారు, చెప్పండి సునీత గారు. ఏంటది
3: మూవీ పేరు? సఖి.
0: సఖి, ఏంటి ఆ మూవీ దగ్గర కనెక్షన్స్ ఉన్నాయా? టక్కని భలే క్యాష్ పెట్టారు అసలు. ఏం బాగుందండి ఆ సినిమాలో చెప్పరా? అది పాయింట్, సినిమా బాగుంది, ఇవన్నీ కబుర్లు. మాధవన్ ఇష్టం అండి అది. మాధవన్ రేంజ్ నాకు అప్పట్లో ఆ సినిమా చూస్తుంటే మాధవన్ రేంజ్ కి షాలిని కాకుండా ఇంకో అద్భుతమైన హీరోయిన్ ని పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ చూడగా చూడగా
3: కదా
0: బాగా ఫ్రెష్ గా రా గా ఉంది కదా, అందుకే చాలా చిన్న అనుకుంటాం. కరెక్ట్ కరెక్ట్, బాగుందండి. మీరందరూ చాలా హుషారుగా కాల్ చేస్తుంటే నాకు చాలా హుషారుగా ఉంది. మీరందరూ వింటూనే ఉండండి, నెక్స్ట్ ఒక అద్భుతమైన బిట్ వస్తుంది. ఈ పాట వినేసి వచ్చేసేయండి, సూపర్ సూపర్ బిట్ ఒకటి. ఎందుకు లేదు, అదే కరెక్ట్ ఆ సాంగే. కాకపోతే నేను నెక్స్ట్ ప్లే చేయబోయే బిట్ గురించి చెప్తున్నా అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా మంది ఆన్సర్ చేసేసారు కాబట్టి నెక్స్ట్ ది వేస్తాను, విని అది తెలిస్తే కాల్ చేయండి. నేను యాక్చువల్ గా పాట వేద్దాం అనుకున్నాను, దట్ ఈస్ సునీత గారు, ప్రియా గారు, చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెస్సింగ్ దాట్. నేను నెక్స్ట్ బిట్ వేసి పాట వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ బిట్ ఈ ప్లే చేసే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని చెప్తాను, నేను ముందు హింట్ ఇస్తాను. ఇది ప్లే చేసిన తర్వాత మీ అందరికి కొంచెం టైం పడుతుంది, ఒకవేళ లేదు షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ నాలా కాకుండా ఎవరైనా ఉంటే కూడా కాల్స్ తీసుకుంటాను, బట్ ఐ విల్ ప్లే ద సాంగ్ అండ్ ఐ విల్ టేక్ ద కాల్స్. దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

ఇంకెక్కడ వేసేస్తే మీరు పట్టేస్తారు. అది 80s and 90s లో ద ఫేమస్ అడ్వర్టైజ్మెంట్. తెలిస్తే స్టూడియోకి కాల్ చేయండి. మళ్ళీ ప్లే చేయమంటారా? Yes, I will.

0: ఎవరు మాట్లాడారండి మధ్యలో? సో ఐ వాస్ లేదు, అది గోల్డ్ స్పాట్ అయినా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా?
1: గోల్డ్ స్పాట్ అని అనుకుంటున్నాను.
0: చూద్దాం, ఓకే, ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సుబ్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు కల్పిత.
0: కల్పిత, భలే ఉందండి. ఆ కల్పిత గారు చెప్పండి. చూద్దాం, అదో కాదో, చాలా అందరూ అదే అనుకుంటున్నారు, అదో కాదో చూద్దాం. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో నేను చూద్దాం అనుకుంటున్నాను. బట్ అది కాకుండా సెకండ్ గెస్ ఏమైనా ఉందా?
1: సెకండ్ గెస్
0: ఏం లేదా? అదేనా? ఓకే, నేను ఆ క్వశ్చన్ అడిగి పాట వేసే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆన్సర్ చేస్తున్నారు అందరూ. తగ్గేదే లేదు, అసలు కనెక్ట్ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ రేడియో సర్ మీకు కాల్ చేశారు.
1: నా పేరు అనుకున్నా అండి.
0: ఏంటండి మీ పేరు?
1: అన్నపూర్ణ.
0: అన్నపూర్ణ గారు, ఎస్ అన్నపూర్ణ గారు చెప్పండి.
1: ఇది గోల్డ్ స్పాట్ కదా?
0: అందరు గోల్డ్ స్పాట్ అని అనుకుంటున్నారు.
1: గోల్డ్ స్పాట్ అది కదా?
0: మిమ్మల్ని అందరినీ ఇప్పటికీ ముగ్గురు కాల్ చేశారు, ముగ్గురికి కూడా ఇదేనా ఇదేనా అంటే చక్కగా పాట పాడేసి మరీ చెప్తున్నారు. ఇంక మీరందరూ ఇంత కన్ఫర్మ్ అనుకున్నాక నేనేమనాలి చెప్పండి? అవునక తప్పదు.
1: అందులో యాక్టర్ కూడా జావేద్ జాఫ్రీ.
0: కరెక్ట్ కరెక్ట్, డాన్సర్ ఆయన. అవును, కరెక్ట్.
1: ఓకే అండి,
0: ఎస్, థ్యాంక్ యూ, బాయ్.
1: థ్యాంక్ యూ, బాయ్.
0: అసలు ఏమైనా మన కాలర్స్ మంచి ఊపులో ఉన్నారండి. నాకు సాంగ్ వేసే టైం ఇవ్వట్లేదు, బట్ నేను సాంగ్ వేసేస్తున్నాను. ఇది వినొచ్చేసేయండి, నేను మిగతా కాలర్స్ ని ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. ఆ పాట ఏ అడ్వర్టైజ్మెంట్ తెలిస్తే డూ కాల్ ద స్టూడియో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో things kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Ee weekend groceries no teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
5: Relax. Swadeshi undi kada? Fresh veggies and spices e kaadu. Mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping. Because grocery lo kuda tension kaadu, trust kavali.
7: Daily needs. Festival shopping, unexpected guests, handle it Swadeshi way.
5: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many.
8: హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మెదటికు మేత కార్యక్రమంలో మీరు వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో. అండ్ ద టైమ్ ఇన్ ద స్టూడియో ఈస్ 8:03. అండ్ ఎస్, ఇన్ వన్ మోర్ అవర్ వీ హ్యావ్, అండ్ నేను బ్రేక్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక మంచి యాడ్ వినిపించడం జరిగింది. అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ వాంటెడ్ టు లిసన్ ఇట్ కంప్లీట్లీ,

Yes, it is Gold Spot, one of the favorite drinks of our childhood. And that advertisement, enta bagurdu pettukunnaru, Kalpita garu, Annapurna garu, Priya garu, mirandaru call chesaru. That's so nice. Ante aa song vinangane, we know that song, but immediately దాన్ని క్యాచ్ పట్టి ఇది గోల్డ్ స్పాట్ యాడ్ అని చెప్పడంలో సూపర్ మజా ఉంది. అండ్ నేను కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ ఇంకొక చిన్న బిట్ వినిపిస్తాను. ఆ మ్యూజిక్ ఏంటో తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పండి.

0: అది ఒక టీవీ ఛానల్. మన అప్పట్లో డిష్ కొత్తగా వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉండేవి. ఇది ఒక ఛానల్ సిగ్నేచర్ సాంగ్ అన్నమాట, మ్యూజిక్ ఐ మీన్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఇది జింగిల్ వేసేవారు. సో దాని జింగిల్ అన్నలో ఏమన్నా మనకి టెక్నికల్ టర్మ్స్ తెలియదు రండి, లైట్ తీసుకోండి. ఈ పాట వచ్చేది ఇంకొకసారి వినిపిస్తున్నాను, విని ఇది ఏ ఛానల్ నేనే క్లూ ఇస్తున్నాను. డిష్ లో వచ్చేది మనకి, డిష్ టీవీ అప్పుడు కొత్తగా ఛానల్స్ అవి వచ్చేవి కదా, రకరకాల ఛానల్స్. ఆ ఛానల్లో ఒక ఛానల్ సాంగ్ ఇది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్ప. వినిపించకుండానే వచ్చేసారు. ఓకే చూద్దాం ఎవరు. హలో అండి,
1: హలో,
0: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నేను కల్పిత.
0: కల్పిత గారు చెప్పండి.
1: అది ఈనాడు సినిమా లోగో
0: చూద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ పటేలి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అన్నపూర్ణ అండి.
0: అన్నపూర్ణ గారు చెప్పండి, గుడ్ స్టూడెంట్స్ మీరందరూ.
1: ఏటీవీ
0: ఖచ్చితంగా అదే అంటారా?
1: అంతే, అదే.
0: చూద్దాం చూద్దాం ఇంకెవరు కాల్ చేసి చెప్తారో చూద్దాం. థ్యాంక్స్ అండి. ఏంటి ఎవరి మెమరీస్ గుర్తొచ్చాయా మీకు ఈటీవీ అనగానే? ఏంటి
1: అయ్యో కదా, అది క్వశ్చన్ కొత్తల్లో క్రేజీగా చూసేవాళ్ళు ఆ మ్యూజిక్
0: కరెక్ట్. అదొక వింత ఇదిలా అనిపించదు కదా అప్పటి వరకు. నాకు బాగా గుర్తు అది చిన్నప్పుడు అంతా ఇన్ని చిచ్చుబుడ్లు ఇన్ని కాకరపోతులు టీవీ లోపల నుంచి లేస్తాను కదా నేనైతే. బాగుంది అంత అప్పటి వరకు డిప్రెసింగ్ దూరదర్శన్ మ్యూజిక్ వినేవాళ్ళం కదా టేడేడే అని.
1: ఫస్ట్ నేను అట్లానే అనుకున్నా కానీ లాస్ట్ వచ్చేసరికి అది ఈటీవీ అని అర్థం. ఫస్ట్ దూరదర్శన్ అనుకున్నా నేను.
0: నైస్ అన్నపూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ అండి, బాయ్.
0: అసలు ఏమైనా ఫాస్ట్ గా ఉన్నారా? అసలు ఏమనాలి మిమ్మల్ని? నేను నాకు పాట వేసే గ్యాప్ ఇవ్వకుండా మీరు ఇలా చెప్పేస్తే నేను ఏం చెయ్యాలి? నేను ఏమివ్వాలి? నేను ఇంకా వెరిపినిలాగా ఇంకోసారి వినిపిస్తారనబోతున్నాను. ఏంటి వినిపించేది చెప్పేశారు ఆల్రెడీ. ఎస్, అది ఈటీవీ మ్యూజిక్. సరే ఇది నేను క్లూజ్ ఇవ్వను, ఇది ప్లే చేస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి, నేను ఆఫర్ తీసుకుంటాను. ఎందుకంటే పాట వెయ్యాలి, నా మాటలతో అయిపోతాను సగం సేపు. Okay, here it is.
2: You always go. You bought the TV. You always wanted. Cheers to that. Go. You bought the TV. You always wanted. Cheers.
0: Yes. You bought the TV. You wanted. Cheers. దాని కింద చైల్డ్హుడ్ నైట్ మేర్ అని రాసింది. ఇది ఏ యాడ్? ఇది ఖచ్చితంగా ఎవరైనా చెప్పారంటే అసలు ఇంకా నేను సాష్టాంగ నమస్కారం చేస్తానన్నమాట మీకు. చూద్దాం ఎవరు చెప్తారో. యు బాట్ ద టీవీ యు వాంటెడ్ చీయర్స్ అని ఒక అతను చైల్డ్హుడ్ నైట్ మేర్ హింట్. సో చెప్తారు అది ఏ యాడ్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేయండి 9726361966. మళ్ళీ ఇంకోసారి వినిపించినా ఇప్పటిదాకా నేను పాట వేస్తున్నాను, వీళ్ళని ఆఫర్ తీసుకుంటాను. ఓకే.

0: అలా ఒక అద్భుతమైన పాట వినేసి వచ్చిన తర్వాత మీరందరూ వింటున్నారు మెదడుకి మేత కార్యక్రమంలో మీ ఆర్జే శ్రీకాంతి తో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిర్ B107.9 FM HD3. అండ్ నేను ఎవ్రీ ఫ్రైడే వస్తానండి. అండ్ ఐ థింక్ బై నౌ everyone would have known that yes, this is Shrikanthi's showtime and we are going to have a lot of fun. And I am so, so glad so many people are calling. Paata tavakallonchi kuda meeru teeskochi cheptunnarante asalu meeru maamoolu srotalu kadandi. Kalpita garu urf Lakshmi garu అన్నపూర్ణ గారు అండ్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, భావన గారు అండ్ మళ్ళీ లక్ష్మి గారు. సో మీరందరూ కూడా కాల్ చేసి చెప్పారు ఎస్ దాట్ ఈస్ ఒనీడా. నేను లేట్ చేయకుండా నెక్స్ట్ యాడ్ అయితే వేసేస్తాను. అది ఏ యాడో చెప్పగలగాలి. మీరు చెప్పేస్తారు నాకు తెలుసు మీరేంటో. ఈ రోజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ బిట్ వే పోయే ముందు నేను కొన్ని నాస్టాల్జియా మెమరీలు, ఎందుకంటే నేను మిడ్ వీక్ ఒకసారి వచ్చానండి. మిడ్ వీక్ లో మహాడ కొంతమంది ఆఫీస్ లో ఉంటారు వినుండరు. అప్పుడు నేను అనుకున్న టాపిక్ ఏంటంటే పాత స్టీల్ సామాన్లు అండ్ పాత న్యూస్ పేపర్లు. మన ఇంట్లో అప్పట్లో ఇప్పటిలాగా వెళ్లి ఒకటి నచ్చింది కొనుక్కుని రావడము ఇలా ఉండేది కాదు. స్టీల్ సామాన్ వాడు అమ్మొచ్చేవాడు రోడ్డు మీదకి ఇంట్లో. దట్ ఇస్ అ సార్ట్ ఆఫ్ రీసైక్లింగ్ అన్నమాట. అమ్మ మన పాత బట్టలన్నీ జాగ్రత్తగా ఒక పెద్ద మూటలో కట్టి బీర్బా పైన పెట్టి ఉంచేది ఈ స్టీల్ సామాన్ అబ్బాయి కోసం. ఎప్పుడైతే స్టీల్ సామాన్ అబ్బాయి వస్తాడో వాడికి బట్టలు ఇస్తుంది. అంతవరకు ఫెయిర్, చాలా బాగుంది ఆ వ్యవహారం. వాడు ఈ గిన్నె వాడు గిన్నె ఇస్తాడు, దానికంటే పెద్ద గిన్నె తీసుకుంటారు వీళ్ళు. కాదు దీనికైతే ఇంకో రెండు మూడు బట్టలు ఎక్కువ ఇవ్వాలంటారు. అప్పుడు మొదలవుతుంది అనమాట రసవత్తరమైన కార్యక్రమం. ఏంటంటే మనం వాడుతున్న, మనకి నచ్చిన, మనం ఎంతో ఇష్టపడిన బట్టలన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మేమంటే పిల్లలం మా నోరు ఎలాగో మూయించేసేవారు. మా మమ్మీ డాడీకి ఒక గొడవ అయిపోయేదనమాట. అది నేను ఇంకా కట్టుకుంటున్న చొక్కా, అది నా ఫేవరెట్ చొక్కా, నేను దాచుకుందాం అనుకున్నాను అని మా డాడీ. అదేం అక్కర్లేదు, అది బాగా పాతైపోయింది నాకు తెలుసు, మీరు అక్కడి నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తాను తెలుసా, దాన్ని ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామని, మీరు అస్సలు ముట్టుకోలేద్దా అని మా అమ్మ. ఇలాంటి గొడవలు ఖచ్చితంగా మీ అందరిలో కూడా జరిగే ఉంటుంది. ఆ పాత స్టీల్ సామాన్ల టాపిక్ మీ అందరికి ఏమైనా మెమరీస్ ఉంటే కూడా కాల్ చేసి చెప్పచ్చు. ఆన్లైన్ తీసుకుని మీ అందరి స్టోరీస్ కూడా వినిపిస్తాను శ్రోతలకి. అట్ ద సేమ్ టైం పాత పేపర్లు వాడు, ఆ పేపర్ ఎంత బాగా చదివారా లేదా వాడు ఏమైనా నాకు అర్థమయ్యేది కాదండి. పాత పేపర్లు కొనుక్కునేవాడు, నలిగిపోతే ఏమైనా తీసుకోవడా కాదు, వీళ్ళకి ఏదో డౌట్ అనమాట. అది ఏమైనా రేటు తగ్గుతుందేమో అని డౌట్ వీళ్ళకి. సో ఆ పాత పేపర్లు కూడా నీట్ గా చదివారా లేదా అన్నట్టుగా పేర్చి పెట్టేవారు. ఆ పాత పేపర్ల వాడు దయనీయమైన స్థితిలో ఉండేవాడు. పాత బట్టలు చిరిగిపోయి దినాతిదినంగా ఉండేవాడు. వాడు కూర్చోగానే మా ఇంట్లో అయితే తక్కెడ తీసేసుకునేది మా అమ్మ. బాబు ఉండు బాబు, నువ్వు అస్సలు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి తక్కెడ తీసేసుకుని అది పట్టుకుని మా అమ్మ ఖాతా కాస్తే కరెక్ట్ గా ఖాతా వచ్చినట్టు, వాడు ఖాతా కాస్తే తప్పనమాట అది. సో ఆ ఖాతా తీసుకుని మా మమ్మీ చూసి దాన్ని ఇది కరెక్ట్ గా ఇలా వేయాలి అని గీసి గీసి బేరం చేసి తీసుకొచ్చేది. ఐ థింక్ సమ్మన్ గాట్ సమ్ మెమరీస్. లెట్ సీ. హలో అండి, ఈ రేడియో సభ్యు కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మీరు గుర్తు చేశారు కదా, చిన్నదగ్గర మూవీ ఉందండి రావు గోపాల్ రావు అది, దాంట్లో మంచి చేస్తుంది పాత సామాన్లు అది.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీ పేరు?
1: కామెడీ ఆనంద్ అండి.
0: ఆనంద్ గారు, ఓకే. మీకు కూడా మీ ఫేవరెట్ బట్టలు ఏమైనా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ గుర్తున్నాయా మీకు?
1: జీన్స్ ఉంటుంటే మా అమ్మాయి, మా అమ్మాయి గారు జీన్స్ నేను రెండు మూడు నెలలు వేస్తుంది కదా తీసి పక్క పెట్టి వాడికి చేసింది.
0: అవి ఎన్నో ఎన్నెన్నో. మా డాడీ లుంగి అస్తమాన్ మా డాడీ లుంగి కనిపించారు కాదు, మా డాడీ పెద్ద గొడవ వేసుకుని స్టీల్ సమ్మల్ వాడు వచ్చాడా వచ్చాడా అని. ఎస్ ఎస్ ఎస్, అందుకే ఈ ప్రోగ్రామ్ పేరు మెదడికి మేత హ్యాపీ అవర్ షో అని పెట్టుకునేది అందుకేనండి. సో దట్ బ్యాక్ ఇన్ టు దట్ థీమ్ అండ్ యూనో వి రీకలెక్ట్ ఆల్ దోస్ గుడ్ మెమరీస్.
1: ఐ థింక్ పిఎల్ఆర్ అయినా అన్ని బట్టలు అమ్మేస్తుంది సినిమాలు పెట్టేస్తుంది.
0: కరెక్ట్ కరెక్ట్. అందుకే అప్పట్లో సినిమాల్లో కూడా హాబిట్స్ పెట్టేవారు. న్యూస్ పేపర్ అమ్మకం కూడా అంతే, తక్కిన వాడిని పట్టుకొని ఇచ్చేవారు కాదు, వేయింగ్ మిషన్ ని వాడు తప్పు
1: చేసేస్తారు.
0: థ్యాంక్స్
1: అండి,
0: థ్యాంక్స్ బాయ్ అండి. బాగుందండి. ఆనంద్ గారు మనకి అలా ఆయన మెమరీస్ షేర్ చేసుకున్నారు. సో ఇవి విషయాలు ఎవరికైనా గుర్తుంటే డూ కాల్ ద స్టూడియో అండ్ షేర్, ఎందుకంటే ఎప్పుడైతే షేర్ చేస్తారో వి ఆల్ ట్రై టు రికలెక్ట్, అదే కదా మెదడికి మేత అంటే. సరే, ఈ విషయం అలాగే ఉంచుకుని మీరు ఈ యాడ్ వినేసి ఈ యాడ్ ఏదో చెప్పండి. వస్తున్నా వస్తున్నా వేస్తున్నా.

ఓకే, ఆల్రెడీ కాలర్ వస్తున్నారండి, చూద్దాం ఎవరు. హలో అండి, మీరు రేడియో సర్బీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?

0: ಅದು ಶ್ರೀಕಾಂತ್ ಗಾರ ಮೇಲೆ ನಾವೇ ನಿತ್ಯಾಸಿಗೆ ಜಪಿಸ್ತಾರು
1: ಲಕ್ಷ್ಮಿ ಗಾರು
0: ಕಾದು ಗಿನ್ನೆಸ್ ಅಂತ ಎಂತ ಬಾಗ ಗುರ್ತಿಸ್ತಂತೆ అమ్మకి చీర అదమ్మ ఎంత బాగుంది అని అమ్మ కట్టుకున్న చీర అడిగేది. అయితే మా అమ్మ ఏంటంటే ఎండ కొనుక్కుని మళ్ళీ తర్వాత తెచ్చిస్తానని చెప్పింది
1: అనమాట.
0: ఇంకోటి అని ఇంకోటి నాకు బాగా గుర్తుందంటే చక్కెర పట్టుకుంటుంటే అది చెయ్యి తగిలిన పట్టుకున్నాను
1: ఎగ్జాక్ట్
0: వెయిట్ చేయడం అలాంటి ఇలా పట్టుకుంటుంటే ఇలా పట్టుకోని చెప్పి
1: కరెక్ట్.
0: ఓ మై గాడ్
1: yes yes thanks a lot for saying హలో అండి, మీరు ఆదేరున్నారు రేడియో సుబ్బి కాల్ చేశారు అన్నమాట. అమ్మ బాబు ఈ గ్యాప్ లో అది కూడా పట్టేశారు అన్నమాట. సూపర్ సూపర్, చూద్దాం.
2: థ్యాంక్
1: యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్ దట్. హోప్ యూర్ ఎంజాయింగ్. బై. హలో అండి, మీరు ఆనేరున్నారు, ఎవరు
3: మాట్లాడుతున్నారు? నా పేరు మహతి.
1: ఏంటండి
3: మహతి?
1: మహతి గారు? ఎస్ మహతి గారు, చెప్పండి.
3: ఆన్సర్ యాడ్ హమారా బజార్.
1: అవునా, అలా అంటారా? అసలు ఎలా పట్టిస్తున్నారు వీరందరూ? నాకు వెరైటీగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సేయింగ్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సుర్బి కాల్ చేశారు, ఎవరు?
3: అన్నపూర్ణ.
1: అన్నపూర్ణ గారు చెప్పండి.
3: బజాజ్.
1: బజాజ్ కరెక్ట్ ఆన్సర్. పాత స్టీల్ సామాన్లు అండ్ పాత పేపర్లు మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అమ్మా లేవా, ఎక్కడ మీరు ఎక్కడున్నారు అసలు?
3: పాత స్టీల్ సామాన్ లేమో గానీ పాత పేపర్లు, అందులో ఒక మంచి బుక్ పడేసినందుకు తిట్లు అయితే తిన్నాను, అదైతే ఉంది.
1: అదే అవే సూపర్ మెమరీస్. మా
3: తెలియకుండా పేపర్లు అది పనికిరాదు ఏమో అని వేసేసాక ఇంట్లో వాళ్ళు తిట్టి అదైతే జరిగింది.
1: సూపర్ నైస్ మెమరీస్.
3: ఇంపార్టెంట్ బుక్ అది.
1: అలానే అలానే అనిపించేదండి, వాళ్ళకి ఏం పడేసినా తప్పనేవారు. బట్ థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్ యూ అండి.
1: హలో అండి, సుబిక్ కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? సాయి గారు. ఎస్ టెల్ మీ. ఎస్ దట్ ఈస్ హమార బజాజ్. ఏంటి ఆ పాటతో గానీ ఆర్ మేము ఆడుకుంటున్న టాపిక్ అపార్ట్ ఫ్రమ్ దాట్, పాత సామాన్లు స్టీల్ సామాన్లు వాళ్ళు వస్తే అమ్మ మన బట్టలు ఇచ్చేసి స్టీల్ సామాన్లు కొనుక్కునే టాపిక్, అండ్ పాత పేపర్లు వాడు వస్తే
4: ఆ పేపర్ చిన్నప్పుడు చాలా వేసుకుంటుండే బాటిల్ ఏర్కొని అవన్నీ మేమే పోయిస్తుండే వాళ్ళకి.
1: కరెక్ట్. డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా పాకెట్ మనీ కావాలంటే మా మమ్మీ అయితే చాలా స్ట్రిక్ట్ గా పాలు కలెక్ట్ చేయి వెళ్ళి ఇచ్చుకో, వాడు 10 రూపాయలు ఇస్తాడు అనేది. ఐస్ క్రీమ్ అసలు దట్స్ బెస్ట్ వే ఆఫ్ రీసైక్లింగ్ కదా. చోట లేకపోతే నిజంగా రీసైక్లింగ్ అప్పట్లో ఎట్లా ఉండేదో, ఈ పాటి గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడో వచ్చేసేది.
4: ట్రూ అండి, దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ వేస్.
1: కరెక్ట్ కరెక్ట్, అదే అదే. బట్ థ్యాంక్ యూ సో మచ్, హోప్ యూ రీవిజిటెడ్.
4: థ్యాంక్ యూ అండి.
1: Nice talking to you. Thank you. Thank you. Bye. Nice, Andy. I'm so glad everyone is enjoying and getting connected to whatever I am playing. And me paatha memories andatni teeskuradame ee program, and just happy feel avadam endukante manam old memories lok eppudaithe elthamo chaala happy feel avtam kada. That's the main idea of this one. So nenu oka bgm play chestanu, adu vinesi vachin tarvata meeku oka paata vesestanu, and callers andarni off air iskuntanu. So listen to this bgm and let me know what movie it is.

చాలు, మచ్చి తులకలు కొంచెం వేసే చాలు, అల్లుకుపోతారు మన జనాలు. చాలా ఇంటెలిజెన్స్ అని నాకు అర్థమైపోయింది. మీరు ఈ పాట వినేసేయండి. ఆ మూవీ, ఆ బీజిఎం ఏ మూవీదో తెలిస్తే, అండ్ హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేయచ్చు. 9726361.

ఏంటి అయిపోయిందా పాట నాకు తెలియలేదుగా. నేను హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ కాలర్స్ దగ్గర మాట్లాడుకుంటూ ఏదో నా పని నేను చేసుకుంటున్నాను. సో అలా నా మాడిపోయిన మసాలా దోశ నేను తింటుంటే పాట అయిపోయింది. హౌ ఐ సే ఎలా, బట్ దట్స్ సో నైస్ అండి. లక్ష్మి గారు కాల్ చేశారు మధ్యలో, ఒకళ్ళు అయితే చెప్పారు. నేను ఇంకా ఐఎమ్ కీపింగ్ దట్ బీజిఎం ఓపెన్ ఫర్ అదర్ పీపుల్ టు ఆన్సర్, ఎందుకంటే అది చాలా ఫేమస్ ఫేమస్ బీజిఎం. మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి.

0: చాలు, ఇంతకంటే ఎక్కువ వినిపిస్తే పడేస్తారు. ఆల్రెడీ పట్టేశారు కొంతమంది, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పట్టేశారు. సో వాళ్ళ మిడిల్ బెంచ్ లాస్ట్ బెంచ్ దాకా వెళ్ళడానికి ఇంకోసారి ప్లే చేశారు. ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. మనము బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. ఈ బ్రేక్ కి దగ్గరికి వెళ్ళిపోయే టైంలో ఇంకేం చెప్పగలము అంటే, పాత మెమరీస్ లో ఉన్న ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ మనకి రాదు ఎప్పటికీ కూడా. సో డూ కాల్ అండ్ షేర్ యువర్ మెమరీస్ విత్ ఆల్ ఆఫ్ అస్. లిజనర్స్ వింటున్నారు, కనెక్ట్ అవుతున్నారు. దట్స్ వాట్ ఆల్ దిస్ షో ఇస్ అబౌట్. That's what actually radio is about. So me andar manasulni kaaki alaga kilkesi ochedam anamata maa prayatnam. So hopefully you're all enjoying this show and I'll be back with wonderful, wonderful segments. Stay tuned, don't go anywhere, and I'll be back.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ.

0: ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.
1: Rio Surabhi revisit.
2: పళ్ళు చిక్కుమంటున్నా.
1: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ వేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
4: ఆయా హలీ రుమాలి రోటీ నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Feel our Indian cafe.
1: Thank you for being in our journey.
5: హాయ్ అండి, మన రేడియో సిరబీ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సిరబీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
6: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మెదటికి మేక మేత మేక కాదు మేత మేత కార్యక్రమంలో మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 ఎఫ్ఎం HD3 లో. సో నేను ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే కాలర్స్ చాలా మంది వస్తున్నారు కాబట్టి, నెక్స్ట్ సెగ్మెంట్ వేసేస్తున్నాను. అండ్ నాకు ఇంకో విషయము, ఇంకొక ఫ్రెండ్ చెప్పినారనమాట, అప్పట్లో బట్టలే కాదు జుట్టు ఇస్తే కూడా స్టీల్ సామాన్లు ఇచ్చేవాళ్లు అని. ఐ డోంట్ నో దిస్. సో ఎవరైనా అది కనెక్ట్ అయితే గనక డూ లెట్ మీ నో. ఈ నెక్స్ట్ సాంగ్ వినేసి గబగబా కాల్ చేసింది, అట్లా వింటూనే క్యాచ్ పడతారు నాకు తెలుసు ఈ విషయము.

0: చాలు చాలు, నాకు తెలుసు మీరు ఇలా హింట్ ఇస్తే చెలరేగిపోతారన్న విషయం నాకు చాలా బాగా తెలుసు. కాలర్స్ ఎవరైనా కాల్ చేయాలనుకుంటే 9726361966 కాల్ చేసేసేయండి అండ్ నేను పాట వేసేస్తున్నాను. లిసన్ అండ్ ఎంజాయ్. వస్తాను పాట.
1: చెప్పురాధికా, ఏం కావాలా నీకు?
0: చెప్పు
1: రాధికాయపడగలుగుతాను రాధికా. ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధికా చెప్పు.
2: రాధిక ఎవరు? నా పేరు రాధిక.
0: అది ఫస్ట్ కాలర్ ఎవరండి? అలా క్యాచ్ పట్టింది.
3: నా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, అందుకని మా ఆయన ఫోన్ నుంచి చేయాల్సి వచ్చింది.
0: చాలా సంతోషం అండి, మీరు కల్పిత గారేనా?
3: రుతురాగాలు
0: కాదు చూద్దాం.
3: ఇది
0: కాదు
3: రుతురాగాలు కాదా?
0: కాదుగా, మెదడిక మేత. ఎస్ ఓకే
3: ఓకే బాయ్.
0: ఉత్తినేలా చెప్పా. చూద్దాం ఇంకెవరైనా కాల్ చేస్తారేమో చూద్దాము. చూసి ఈ పాట వినేసి వచ్చేయండి. రాధిక గారులందరూ ఎస్ డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ మీ నో వాట్ దిస్ ఇస్.
2: కాదు, నా పేరు లిల్లీ.
1: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషి అయితే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది.
0: ఓకే, హూ ఇస్ దట్ అగైన్?
3: మీరు మనిషి అయితే 100% రాధికానే.
0: నేను ఆన్ ఎయిర్ ఉన్నానండి, ఐల్ టేక్ యూ ఆఫ్ ఎయిర్ జస్ట్ సెకండ్. పార్టీ ఎంజాయ్ చేసేయండి అందరూ. ఐల్ బి బ్యాక్ అగైన్.

0: ఎస్, పాపం రాధిక అలాగా నీ తిప్పలు పెట్టింది మన డీజే తిల్లుని. అలాగే నేను కూడా మిమ్మల్ని అందరినీ బాగా ఈరోజు ఇబ్బంది పెడుతున్నాను అని అనుకోవట్లేదు అస్సలు, ఎందుకంటే మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి. నేను ఆలోచన చేయకుండా నెక్స్ట్ యాడ్ వేసేస్తాను. ఇది విని ఆ యాడ్ ఏంటో చెప్పండి. ఖచ్చితంగా కొంచెం సేపు వేస్తాను. ఓకే,
1: मास्टर जी
2: लड़के वालों की तरफ
1: पिताजी की पतलून एक ब्लांक छोटी कर दो.
2: ये ले, पास करके देख लो. दस ले लियो. जी जी बिल्कुल सही. रमेश सुरेश जनाब करते क्या?
1: मास्टर जी पिताजी की पतलून एक ब्लांक छोटी कर दो.
2: अच्छा वो भी सर जी बीस ले लो.
1: मास्टर जी पिताजी की पतलून एक बिलांग छोटी कर दूंगी.
2: दिए कर रही.
0: ఏంటి పాపం ఆ రమేష్ సురేష్ యాడ్ ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ 9726361966 ఇస్ ద నెంబర్. సో మనం ఆల్మోస్ట్ 8:39 అయిపోతుంది స్టూడియోలో టైమ్. చిరంజీవి గారు పాత పాటలు లేకపోతే అసలు మనసు ఒప్పుకోదు, అలాగా కొంచెం ఇదిగా ఉంటుంది. అవును, నేను మొన్న ఎప్పుడో నెట్ సర్ఫ్ చేస్తూ యూట్యూబ్ లో, నాట్ యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్ చేస్తుంటే నరసింహ నాయుడు ఏదో మళ్ళీ రీరిలీజ్ అని విన్నాను. బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ ఫుల్ వెయిటింగ్ లో ఉంటారు కదా. ఎస్, ఈ నెక్స్ట్ సాంగ్, బ్రహ్మాండమైన సాంగ్ వినేసి ఆ రమేష్ సురేష్ యాడ్ ఏంటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఇంకొకసారి వినిపించమంటే ఐఎమ్ రెడీ టు ప్లే దట్ అగైన్. లెట్ మీ సీ.
1: పిదాజీకి పదలోని ఏక్ బ్లాంక్ ఛోటీ కర్
2: దో. అచ్చా వో భీ సర్ జీ బీస్ లే
0: లో. హలో అండి, రేడియో సుర్బిక్ కాల్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హాయ్ అండి, నా పేరు వెంకట్.
0: వెంకట్ గారు చెప్పేసేయండి. వెంకట్ గారు,
3: అది ఫైవ్ స్టార్ యాడ్ అండి.
0: ఎలా ఎలా చెప్తున్నారు ఫైవ్ స్టార్ అని?
3: ఆ ఫైవ్ స్టార్ బార్ తిన్నప్పుడల్లా వాళ్ళు మర్చిపోతుంటారు కదా, అది తినేసి మొత్తం అదే విల్ సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్.
0: చూద్దాం చూద్దాం, అదో కాదో. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, రేడియో సుర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడారు?
4: ఫైవ్ స్టార్ యాడ్ అండి, ఫైవ్ స్టార్ యాడ్.
0: అనామిక గారు విషయం నాకు బాగా కనెక్ట్ అయిందండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. సో ఎస్, ఐ హావ్ మిస్డ్ ఫ్యూ కాలర్స్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ కాల్ మీ అగైన్. బట్ యూ ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ ఆ ఆన్సర్ ఫైవ్ స్టార్ కాదో చూద్దాం. ఇంకా రమేష్ సురేష్ ఎందుకు

0: is what just a. ఏమైనా మ్యూజిక్ కాదు, అసలు సూపర్ సాంగ్ కదా అది. అండ్ ఒక చిన్న అంటే హింట్ ఇస్తాను, ఎవరు కాల్ చెయ్యకపోతే ఇస్తాను, కానీ అందరికి తెలుసు మోస్ట్లీ ఇది చాలా చాలా ఫేమస్ ఫేమస్ సాంగ్. అది మ్యూజిక్ అది కొంచెం ఈజీ చేయాలి, ఇప్పటికే కాలర్స్ రావాలి, ఇంకా రాలేదు అంటే థింకింగ్ ఇది ఏ మ్యూజిక్ బా అని ఆలోచిస్తున్నారు. ఓకే, ఇది ఒక ఫోన్ క్యారియర్ ది చింపేవలే అంటారా, ఇది మాకు తెలుసు, అది ఏదనేది తెలియదు అంటారా, అదే అందుకే అది ప్లే చేసింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ప్లే అగైన్, బట్ ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ దిస్ క్యారియర్ సో మచ్, ఎస్పెషలీ ది 90s కిడ్స్. సో లెట్ ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ కాల్ చేసి ఎందుకో మొహమాట పడుతున్నారు. కరెక్టే, మీరు అనుకుంటున్న ఆన్సర్ కరెక్టే, ఏం తప్పైనా కూడా ఏం పర్వాలేదు, ఫోన్ లోంచి నేనేం చేయలేను. సో ధైర్యంగా కాల్ చేసేసేయండి. సో ఈ నెక్స్ట్ సాంగ్ వింటూ కాల్ చేయండి. హోప్ఫుల్లీ యు ఆల్ నో దిస్ ఫోన్ క్యారియర్, హూ ఇట్ ఈస్ దీనికి. ఓకే చూద్దాం. హలో అండి, రేడియో సుర్బిక్ కాల్ చేశారు, మీరు ఆన్ అయ్యి ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నీరజ్ అండి.
0: నీరజ్ గారు చెప్పేయండి.
1: వోడాఫోనా?
0: ఎస్. చూద్దాం ఎవరు చెప్తారు. థ్యాంక్ యూ. హలో అండి, మీరు రేడియో సుర్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ అండి, నా పేరు పవన్ అండి.
0: పవన్ గారు ఎస్. ఏంటండి, ఏం చెప్పారు మీరు?
2: హచ్ హచ్
0: హచ్ కాదు, హచ్ కి దగ్గరలో ఉన్నారు.
2: వోడాఫోన్.
0: కరెక్ట్ పవన్ గారు, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. హలో అండి, మీరు రేడియో సుర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో అండి, నా పేరు విజయ్ అండి.
0: విజయ్ గారు చెప్పండి.
3: అది వోడాఫోన్ అనుకుంటా అండి.
0: అనుకుంటున్నారా? కన్ఫర్మ్ గా చెప్పాలి మాకు.
3: యా వోడాఫోన్ అంటే హచ్ వోడాఫోన్ మారింది కదా, అందువల్ల చెప్తా హచ్ వోడాఫోనా అని.
0: నేను అదే మీరు అందరు చెప్తారని అనుకున్నాను, అది హచ్ అంటారేమో అనుకున్నాను, కొంతమంది హచ్ అని కూడా చెప్పారు, బట్ ఎస్ ఇట్స్ వోడాఫోన్, దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా ఈ దీంతో, వాట్ ఇట్ ఇస్?
3: జ్ఞాపకాలా అంటే అట్లాంటి అంటే చాలా ఉన్నాయండి, అంటే ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి.
0: ఒక్కటి చెప్పండి.
3: అండ్ మన ఇందాక ఈటీవీ వేశారు కదా, ఈటీవీ సాంగ్స్. యాక్చువల్ గా ఆ టైంలో నేను చెన్నైలో ఉండేది, అదే బాణం బాటప్ ఇన్ చెన్నై. సో చెన్నైలో తెలుగు ఎక్కువ ఉండేది కదా, సినిమాలు కూడా ఉండేవి కదా. సో జెమినీ ఈటీవీ వచ్చినప్పుడే తెలుగు అంటే గేమ్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు రిలీజ్ చేశారు తర్వాత 2000 నుంచి, బట్ 90s లో పెద్ద ఉండేవి కాదు. సో తెలుగు సినిమా ఒక్క పాట కోసం వెయిట్ చేశాను వీక్ అంతా. అప్పుడు ఒక చిత్రహార ఏదో వచ్చేది, అలా జ్ఞాపకాలు అన్ని గుర్తొస్తున్నాయి. ఒక్క సాంగ్ కోసం అంటే
0: నాను చెన్నై
3: చెప్తూ పోవచ్చు.
0: ఒక 10 వర్షం ఇరుంది.
3: అప్పుడియా? ఓకే అప్పుడియా.
0: ఆమా ఓకే. సో నీ ఎంగ చెన్నైల?
3: ఓకే, నా టీ నగర్ లంగ.
0: నాను టీ నగర్ దా, హబీబుల్లా రోడ్. గ్రాండ్
3: నా రాఘవయ్య రోడ్.
0: రాఘవయ్య రోడ్. ఎస్ రాఘవయ్య రోడ్. నాను ఇరుంద వీడ కరెక్టా జిఎన్ చెట్టి రోడ్ అండ్ జిఆర్టీ పిన్నాడిదా వరం.
3: ఏ వీడు అండి, సోమసుందర్ గ్రౌండ్ అండి సార్. బాయ్స్ షూటింగ్ అలా చేశారు కదా సార్, కమింగ్ బ్యాక్ టు తెలుగు. బాయ్స్ షూటింగ్ అక్కడ పక్కన, మా ఇల్లు అక్కడే పక్కనే.
0: ఆసమ్ ఆసమ్. నేను ఫస్ట్ లో వెళ్ళిన కొత్తల్లో, పెళ్ళైన కొత్తల్లో అక్కడ రామ్స్ ఫ్లాట్ ఉండేది, ద ఫేమస్ రామ్స్ ఫ్లాట్, ఆ సోమసుందరం గ్రౌండ్స్ దగ్గరే.
3: సో మార్కెట్ రోడ్ ఏదో రోడ్ కదా అది.
0: అది ఫస్ట్ రోడ్ నెంబర్ కాదండి, అబ్బా మీరు ఇలా చెప్తే నాకు ఆ స్ట్రీట్ పేరు. మొన్ననే మా హస్బెండ్ నేను తలుచుకున్నాం కూడా, సింగారే కాదు ఏదో స్ట్రీట్ అది. ఓకే చూద్దాం. సో ఆ స్ట్రీట్స్ లోనే ఉండేవాళ్ళం అనమాట రామ్స్ ఫ్లాట్. సో అక్కడికి నడుచుకుంటూ సోమసుందరం గ్రౌండ్స్ కి వాకింగ్ వచ్చేవాళ్ళము.
3: అంటే నేను చాలా సినిమా స్టార్స్ కూడా చూసాను, షూటింగ్ జరిగేది అప్పట్లో. రాజేంద్ర ప్రసాద్, కృష్ణ గారు, వెంకటేష్, చాలా మంది చూసాను అక్కడ సోమసుందరం గారు రాత్రి జరిగే షూటింగ్.
0: మా హస్బెండ్ కూడా నాకు అలా చెప్పి తీసుకెళ్లారు గ్రౌండ్ కి వాకింగ్ కి, నాకు ఎవరికి అనిపించలేదు.
3: అంటే రాత్రులు జరిగేది, పొగులు ఉండేది కాదు. చూసాను చాలా సినిమా, నేను డైరెక్ట్ గా చూసాను.
0: యా యా. సో నైస్ నైస్ నైస్ టాకింగ్ టు యూ విజయ్ గారు.
3: మీ టూ. ఓకే
0: థ్యాంక్స్ అండి, బై.
3: ఓకే థ్యాంక్స్, బై.
0: అలాగా వండర్ఫుల్ గా మనం కాలర్స్ తోటి మహాడేసి ఎస్ పవన్ గారు విజయ్ గారు కరెక్ట్ గానే గుర్తుపట్టేశారు. దట్ ఈస్ వోడాఫోన్ మ్యూజిక్ అండ్ యూ లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ ఐ విల్ బి బ్యాక్ అగైన్. బట్ ఈ పాట ప్లే చేసే ముందు ఇట్స్ 8:52 ఆల్మోస్ట్ అండ్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టైమ్ ఐ విల్ సే గుడ్ బై టు ఆల్ ఆఫ్ యూ. అదర్వైజ్ విల్ క్యాచ్ అప్ అగైన్. లిసన్ టు దిస్ వండర్ఫుల్ సాంగ్.

Yes. Stay young, stay active, stay fit forever. అని చెప్తున్నాను కానీ నేను చెప్పే మాట కాదు లాస్ట్ వీక్. బట్ దట్ వాజ్ సో నైస్. ఈ రోజు షో చేస్తూ చేస్తూ అసలు 2 hours ఎలా అయిపోయిందో నాకే తెలియలేదు. ఐ వాజ్ సపోజ్ టు రీడ్ సమ్ అనౌన్స్మెంట్స్, అంటే నేను చదవాలి, యాడ్స్ చదవాలి, అవేం చదవడానికి కూడా టైం లేకపోయింది. స్టార్టింగ్ విత్ సాహితి, దేవ్యాంష్, ఈ రోజు తేజ, చైతన్ గారు, సౌమ్య, రేయాన్ష్ అండ్ దేవాన్షి, ఐశ్వర్య గారు, సహిష్ణు అని ఒక బాబు కాల్ చేశాడు. ఐ ఫర్గాట్ టు మెన్షన్ హిమ్. సహిష్ణు ఇస్ హిస్ నేమ్. ఐ లవ్ దట్ నేమ్. ప్రియ గారు, చక్రవర్తి గారు, సునీత గారు, మళ్లీ ప్రియ గారు అండ్ కల్పిత గారు, అన్నపూర్ణ, అనామిక గారు, శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, భావన గారు, కల్పిత గారు, ఆనంద్ గారు, లక్ష్మి గారు, నీరజ్ గారు, పవన్ గారు, విజయ్ గారు, లక్ష్మి గారు, విజయ్ గారు అండ్ మాధవి గారు. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కాల్డ్. అండ్ ఐ నో దో ఇట్ ఈస్ అ ఫన్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ నాట్ ఫన్ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్ అండ్ వితౌట్ యూ కాలింగ్ ద షో. అండ్ హోప్ఫుల్లీ మీరందరి మెమరీస్ కూడా నేను అలాగా తీసుకొచ్చి మీ అందరికీ ఒక హ్యాపీ మెమరీస్ ని లీవ్ చేసి వెళ్తున్నాను అనుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకొక డిఫరెంట్ సెగ్మెంట్ తోటి మీ అందరినీ మీట్ అవుతాను. హోప్ఫుల్లీ ఇట్ మైట్ బి బీజిఎమ్స్ ఆర్ ఇట్ మైట్ బి ఓల్డ్ యాడ్స్ ఆర్ ఇట్ మైట్ బి సమ్ కామెడీ బిట్స్. యూజువల్ గా నేను కామెడీ బిట్స్ వేస్తే జస్ట్ కామెడీ బిట్ వేయను. దాంట్లో ఒక మెదడికి మేత క్వశ్చన్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ సెలవులు వచ్చేసాయి, సెలవులు ఎంజాయ్ చేయండి. మామిడిపళ్ళు వచ్చేసాయి, మామిడిపళ్ళు ఎంజాయ్ చేయండి. ఇంకేం కావాలి జీవితానికి? మామిడిపండు ఒక్కటి చాలు అనిపిస్తుంది నాకైతే. అది తినే అంతసేపు, తిన తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. తినేటప్పుడు మటుకు ఎంజాయ్ చేసేయండి. సో దట్స్ అ లవ్లీ లవ్లీ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విల్ బీ గోయింగ్ బ్యాక్ అండ్ గుడ్ నైట్. Have a wonderful rest of the day. Sarve jana sukhino bhavantu, loka samasta sukhino bhavantu. And ee paata vintu vintu meer break loku velipotharu. Break nunchi vachin tarvata nenu next week kalustanu on rape morning shows tho meer andaru malla radio surbe connect avachu. That's nice talking to you all. Bye bye. Ostondostond paata tirugutondi vachesindi. Enjoy.

0: ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి, ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు.

తెలుగు దగ్గర అవుతున్నారు. అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సర్వీస్ చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ಕನ್ನಡ ರೇಷನ್ಸ್ ರಾಜೇಶ್ವರಿ ರೇಡಿಯೋ ಸೌಲಭ್ಯ 4 సంవత్సరాలు మిగిలిన పూర్తి చేసిన సందర్భంగా మీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు మిగిలింటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యో ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీజీ అట్ 919-491-4514.
1: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
2: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తారు. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులో పచ్చని పంట పొలాల్లో చిక్కుకు

for unite. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not back on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-02. అమ్మా ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటి బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake 150.

0: North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
1: Immigration anagane prashnalam bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
2: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
3: I asked you to come to our place.
0: Our place, Indian cuisine. Thank you for being in our journey.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తీర్పు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజశ్రీ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
1: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావంటే రెడ్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: నమస్తే రాజేశ్వరి గారు. Here's wishing Radio Serbi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashti Udatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantic to picturize by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play for me. Thank you.

తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech Inc. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
4: Ikkada Vivid Flowers ani undanta ippude telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Offices of Janeta. Thank you for being in our journey.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెరేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: ఏయ్ యు, వాట్స్ ది క్యాటర్?

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమేశం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
2: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

తెలంగాణ రాజేశ్వరి రేడియో సెలబ్రీ 4 సంవత్సరాలు దిగ్గంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభందరు.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ

0: ரவீந்தலக்கி கேரிந்தலக்கி கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer innadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu mantuna. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
5: Chala pagadbandiga plan chesarandi ivanni.
4: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natakori Curries and much more. Be Mar Indian Cafe.
3: Thank you for being in our journey.
6: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ, థ్యాంక్ యూ.

0: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్.
1: రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 1 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
1: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badal ni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese.
2: Thank you for being in our journey.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Kanaga kanaga kamaniyam, anaga anaga ramaniyam, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ @admin@radiosurabhi.com.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Power.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

గంగరాజ రాజ సురే రేడియో శ్రోభిని నాలుగు సంవత్సరాలు దిగ్గంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
2: హాయ్ నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
3: హై దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ ఎంఎస్జీ ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్ 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్ ఆర్ కాల్ 817-819-8888
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ మల్లెమారి ఫార్మ్స్ విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-02
5: నమస్కారం నేను సింగర్ శ్రీకృష్ణ ముందుగా రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సురభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు ఇళయరాజా గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది ఓ పాపా లాలి జై

మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెలబీ గ్లోరియస్ ఫిఫ్త్ ఆనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Adi 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: Radio Surabhi Revisit.
3: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
7: Thank you for being in our journey.
8: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
10: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
12: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919 491-451.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

கந்தராஜ சன்ஸ் ராஜேஸ்வரி ரேடியோ சிறப்பு 4 சம்வத்சரம் விபின்ன பூச்சியன சந்தர்ப்பங்கள் நீக்கு மெட்டியம் அந்தர்க்கு சுபாகாங்கும் అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: నవీన్ తలకి కేరిన్ తలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi Revisit.
5: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avivo blind stitch pekunnam kani endalu paapoyi champestunnayi.
7: Check out the retail globe home.
8: At Shell Water Systems, we understand the right and wrong, what a place in your life.
9: Thank you for being in our journey.
10: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: Yes sir.
10: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: He got flow, we got style. Making move with a smile.

ഉണ്ടാക്കായി റേഡിയോ സുരഭി. ഇത് ഒക്കെ എമോഷൻ. നീൻവി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പി ഗാന്ധി. അന്നർക്ക് നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
3: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ ర మఫిన్, నేను ఇండియా టుడే పిస్టిని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందాG3 అట్ 919-491-4514.
5: Same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.
6: Radio Surabhi Revisit.
7: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
8: Larsen Travels me mottam tourney సంపూర్ణంగా ప్లాన్ చేస్తుంది. లాసన్ ట్రావెల్స్ తో మీ టూర్ని బుక్ చేసుకోండి. ట్రావెల్ బాధల్ని మర్చిపోండి.
9: వి సర్వ్ ఆథెంటిక్ ఇండో చైనీస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమ గృహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్
1: యూ. శృతి చేసుకోవాలా, ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రి గోపాల ఓ ఆడపిల్ల కావాలా, అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాల.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urutru isthu, eppudu aananda parustu unna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర
1: అవుతున్నారు.
0: మీ ఆర్పి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపో
7: చంపేస్తున్నాయి.
4: Thank you for being in our journey.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-02.

కందరాజు సంస్థ రాజేశ్వరి జేడీఎస్ తరపున 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, me dwada, A to B extruded special tari, Mr. Bella, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus, and hunky bunny tikka, which I make a parata.
2: In the rogue, and you know, and specials matrame arena.
1: Inga only, Chappantara, meet up in an authentic vegetarian, Jain or vegan food cream.
3: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra vala san chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్ స్టిచ్ పెట్టుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
7: Check out the retail glow pop. At Sherwood Systems, you understand the right and wrong. Watch a place in your life.
8: Thank you for being in our journey.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
12: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
13: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
3: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matra vala san chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
4: Radio Surabhi Revisit.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్ స్టిచ్ పెట్టుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
7: Check out the retail glow pop. At Sherwood Systems, you understand the right and wrong. Watch a place in your life.
8: Thank you for being in our journey.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
13: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
3: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And

0: is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct e. Free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
4: చంపేస్తున్నాయి.
5: అమెరికా అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the retail glow probe. That's our water system, so you understand the right and wrong, what's a place in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the retail glow probe. That's our water system, so you understand the right and wrong, what's a place in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out Retail Glow Home. Upshell Water Systems to understand the right and wrong, what's a place in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out Retail Glow Home. Upshell Water Systems to understand the right and wrong, what's a place in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
6: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కో
9: కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: రేడియో సురభి రీవిజిట్.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
7: చంపేస్తున్నాయి.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
7: చంపేస్తున్నాయి.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
7: చంపేస్తున్నాయి.
1: అమెరికా
5: వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
11: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ టాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the retail glow pop. Upshell water systems to understand the vital role water plays in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: India ki teleport aithe enta baaguntundo.
11: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
12: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
7: Check out the retail glow pop. Upshell water systems to understand the vital role water plays in your life.
4: Thank you for being in our journey.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్. ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
12: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ ఆక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ ఆక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
1: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskoni travel badalni marchipondi.
2: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
6: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

0: పట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravalasan cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-799.

0: கட்டுக்கொண்டாம் ஓ பட்டு படுத்தாம். ரேடியோ சுரபி,
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Radio Surabhi Revisit.
4: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
5: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
6: Check out Donita in Glow Pro.
7: Upshare water systems, you understand the right and wrong, what a place in your life.
8: Thank you for being in our journey.
9: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
11: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-02.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Radio Surabhi Revisit. Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
3: Lost and Travels me mottam to ni sampurnanga plan chestundi. Lost and Travels to me to ni book cheskondi. Travel badal ni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, కేటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి?
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబి ఎ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
6: మిస్టర్ అవినాష్, మీద ఒక క్షమించలేని అభియోగం.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు.

అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాషా ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాటా బాయ్, థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

బాణమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశ భోంసే అక్షరాలు.

సాగమ దామ సాగమ దామ సాగమ దామ సాగమ దామ గమ దీర మగమ దీర మాదరి సాని ద మాదరి సాని ద సాగల నీదులు సాగసని సాగసని సాగసని

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాలా. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: రేడియో సురభి రీవిజిట్.
2: బిల్డింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
3: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
4: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
5: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతలు చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatham palukutodi. Vrindavan refreshers aina, Gokul's pride utappamaina, Gopala's divine curries aina. Mee ruchiki taggattu customizable no onion no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన

0: clients chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by this special collaboration to me mundukochesai. So, get ready DFW and beyond. This collaboration, it is everything we dreamed of. Energetic, empowering, purposeful and built on a shared vision of what a modern mindful community can become. Zoho anedi oka global powerhouse in technology manandarki telisina vishayame, a human centered innovation. And Radio Surabhi, Telugu diaspora ki oka voice, the OG platform for Telugu people, mana Telugu samskruti ki, Telugu bhasha ki, Telugu kalalaki annitiki. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఆ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. At Zoho, skills matter, not the degree. ఎవరినైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దేర్ క్వాలిఫికేషన్. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ There's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. The perfect foundation for a community centric partnership. Ee collaboration lo Radio Surabhi chala chala exciting ga launch chestunna powering possibilities segment. మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. ఆ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్. అండ్ ఎస్, దే డోంట్ నీడ్ టు లివ్ ఓన్లీ హియర్ ఇన్ డాలస్. ఎక్కడున్నా వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, బిజినెసెస్ థ్రైవింగ్ విత్ ఎథిక్స్ అండ్ సస్టైనబిలిటీ, మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ ఫర్ ఎవ్రీడే లివింగ్, థాట్ ప్రొవోకింగ్ పర్స్పెక్టివ్స్ దట్ షిఫ్ట్ హౌ వి థింక్, వర్క్ అండ్ గ్రో. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ. పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. Only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional mindful choices prati roju kuda.
1: Taurus was established in 2016. The original idea was that it would be a litigation fund. The business has evolved and moved away from the litigation funding and looked at other opportunities where we can unlock value and capital in an environment where that capital isn't freely available.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nachche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes munchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?

రేడియో సురభి శ్రోతలందరికీ హాయ్ హలో. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో ది ఓజీ తెలుగు రేడియో ఛానల్, డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. మళ్ళీ చక్కటి వీకెండ్ వచ్చేసింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ వెదర్ అవుట్ సైడ్. నిజంగా బ్యూటిఫుల్ అంటే ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది. బయట మబ్బులు, పెద్దగా వర్షం లేదు, చినుకులు చిన్నగా అలా మొదలవుతూ ఉన్నాయి. చలి కాదు, అటు వేడిగా కూడా లేదు, అలా మధ్యస్థంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. కాస్త ఎండ తగిలితే గనక వాకింగ్ కి అద్భుతంగా ఉంటుంది. పొద్దున్నే వాకింగ్ కూడా చేసుకుని వచ్చా, చాలా హాయిగా ఉంది. సో ఈనాటి ఈ సిగ్నేచర్ కార్యక్రమంలో ఏం ఉండబోతోందని మీరు ఊహిస్తుంటే గనక ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ టుడే. 3 గంటల పాటు ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు 3 గంటల పాటు కొనసాగుతుంది ఈ సిగ్నేచర్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా రవి తూప్రాని ఈ 3 గంటల కార్యక్రమాన్ని

ఎంతో ఉత్సాహభరితంగా మీకు నచ్చే ఆయన మంచి పాటలు అలా వేసుకుంటూ అలాగే చక్కటి ఆటలు ఆడుకుంటూ ఈరోజు 3 గంటల కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అన్నమయ్య చిత్రం నుంచి విన్న ఈ పాట. ఈ పాట ఎప్పుడు విన్నా కూడా శనివారం పూట ఎస్పెషల్లీ పొద్దున్నే వింటే అదొక గుడ్ ఫీల్, ఎందుకంటే మనకి రేడియో ఒక రేడియో రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. ఒక స్కూల్కి వెళ్ళే టైంకి వాటికి కరెక్ట్ గా మనకి పాటలు పాడేవి. ఈ పాట అయ్యేలోపు మనం బయటకు వెళ్ళిపోవాలి, ఇంకా చెప్పులు వేసుకుని షూలు వేసుకుని మొత్తం యూనిఫామ్ వేసుకున్నా వాట్ ఎవర్ బాక్సులు పట్టుకుని బ్యాగులు పట్టుకుని బయటకు గెంతేయాలి అంతే గుమ్మం బయటకి. సో అలాగా ఉరుకులు పరుగుల మీద ఉండేది. ఎలా మనకి టైం ఏం పెద్దగా ఉండదు, రేడియో ఈజ్ అ టైం, ఈజ్ అ టైం. సో ఆ రకంగా రేడియో మన జీవితాల్లో ఒక భాగం. సో అలాగే ఈ శనివారం కూడా వచ్చింది అంటే చాలా మంది గుళ్ళకి గోపురాలకి ముఖ్యంగా వెంకటేశ్వర దైవ దర్శనానికి బయలుదేరతారు కాబట్టి ఇలాంటి వెంకటేశ్వరుడి మీద పాటలు ఎప్పుడైనా కూడా శనివారం పూట కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. అండ్ వెంకటేశ్వరుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనక విగ్రహాన్ని ఎప్పుడైనా మీరు చూస్తే గనక విగ్రహం మొత్తం అంతా నల్లగా ఉంటుంది. ఆ మొహం మొత్తం మొహం అంతా నల్లగా ఉంటుంది, కానీ నుదుటి మీద ఒక నామం మాత్రం కాస్త బ్రైట్ గా దిట్టంగా ఉంటుంది, కనబడుతుంది కదా, కస్తూరి తెలుగు ఉంటుంది. అంటే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ప్రపంచంలో కష్టాలు లేదా జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి సుఖాల కన్నా. సో ఎంతటి కష్టం వచ్చినా కూడా మీకు దారి చూపించే విధంగా నేను ఉంటాను అని ఒక నిదర్శనంగా కూడా దానికి సూచిక తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఎంత కష్టాలు మనని కమ్మేసినా కబళించినా అవి రేపటికల్లా మటుమాయం అవుతాయని చెప్పే ఒక ధైర్యాన్ని చెప్పే విధంగా ఆ మొహం మనకి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటుంది. సో అది కస్తూరి అంటే ముఖ్యంగా మేల్ హార్మోన్స్ కి ఉపయోగపడుతుంది, అది సహకరిస్తుంది. అలాగే కర్పూరం అంటే అది ఫీమేల్ హార్మోన్స్ కి సహకరిస్తుంది. అందుకే కాళిదాస్ కూడా తన రచనల్లో అంటాడు, మృగమత సౌరభ విభవత్ ద్విగణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర అని చెప్పి వర్ణిస్తాడు తన రచనల్లో. సో కస్తూరికి అంత గొప్ప విలువ ఉంది. సో ఇటువంటి పాటల్ని మనం ఎప్పుడైనా విన్నా కూడా మనకి అచ్చూన్ ఎస్పెషల్లీ కిరవాణి అందించిన పాటలు అన్నమయ్యలో ముఖ్యంగా అన్నిటికన్నీ చాలా చాలా బాగుంటాయి. బట్ ఎనీవే చక్కటి పాట మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మనం మళ్ళీ అందరికీ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చక్కటి పాటలతో పాటు మీ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు వేసుకుంటూ వెళ్దాం. ఐ నో ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్, చాలా మంది డ్రైవర్స్ కి బయలుదేరుతూ ఉండొచ్చు, లేదా డ్రైవర్లో ఉండొచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ లో ఉండొచ్చు. వేర్ ఎవర్ యు ఆర్, రేడియో సురభి మీ నేస్తం. అండ్ మీకు కావాల్సిన పాటలు ఏమైనా వినాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. ఈ రోజు థీమ్ అంటే ఏం లేదు, ప్రత్యేకించి మంచి మంచి పాటలు, మీకు నచ్చిన పాటలు, మెచ్చిన పాటలు అన్ని వేసుకుంటూ ముందుకెళ్ళడమే. అలాగే ఈ రోజు కార్యక్రమంలో మనకి మెగా పవర్ లీటర్ గేమ్ కి సంబంధించిన కొన్ని మంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక సినిమాకి సంబంధించి కొన్ని క్లూస్ ఇస్తాను నేను, ఆ క్లూస్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. సో మీ బుర్రకి ఈ బయట మబ్బుగా ఉన్న వాతావరణానికి ఈ రోజు మీ బుర్రకి పదులు పెట్టే విధంగా అలాంటి ప్రశ్నలు తీసుకొచ్చాను. అలాగే మంచి మంచి కామెడీ బిట్స్ విందాం ఈరోజు. సో అన్ని ముందు ముందు ఈ పాట తర్వాత ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో, ఆర్ ఈ పాట ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు తెలిసినా కూడా ప్లీజ్ కాల్ ద స్టూడియో 972-636-1966.

0: సుమేత్ర గారు నమస్కారం అండి, మీరు ఆన్ అయ్యున్నారు.
1: శుభోదయం అండి మీకు, మన శ్రోతలందరికి
0: శుభోదయం. చెప్పండి.
1: ఇది శుభాకాంక్షలు. ఈ సినిమా కూడా కొంచెం స్పెషల్ గానే ఉంటది అసలు, అంటే మనం అనుకున్నట్టుగా సాగదు ఆ సినిమా. అంటే కొన్ని సినిమాలు మనం ముందు చూస్తుంటే ఎండింగ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
0: యా, మంచి స్టోరీ లైన్ అండ్ చక్కటి ట్విస్ట్లు తోటి బ్యూటిఫుల్. ఆ రోజుల్లో ఒక లో ఒక మీడియం బడ్జెట్ మూవీ అయినా కూడా బ్రహ్మాండమైన హిట్ కొట్టి అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ సాధించిన చిత్రాల్లో శుభాకాంక్షలు ఒకటి. అదే కదా, ఎగ్జాక్ట్లీ.
1: అందులో ఇద్దరు హీరోయిన్లు బాగా రాసి అయితే సూపర్ అమ్మాయి.
0: జగత్ బాబు.

0: ఇట్స్ టోటల్ చేంజ్. అంటే ఒక ఒక అంటే గాయన్ లాంటి ఒక హీరో నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ టు ఎ ఫ్యామిలీ హీరో కింద బాగా పని ఏంటిది దాన్ని ఎలివేట్ చేసింది. మీకన్నా పాట కావాలా సుగత్రి గారు? ఓకే, ఇట్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు.
0: బాయ్. ఆల్ రైట్, సో అది మన కార్యక్రమానికి లో ఈరోజు రెండో పాట అద్భుతమైన కంపోజిషన్, శుభాకాంక్షలు అన్ని అన్ని అన్ని పాటలు బాగుంటాయి. ఇట్స్ అంటే మరి ఎవరు దర్శకులు ఎవరు కోటి కోటి. సో ఈ రోజు కార్యక్రమంలో ప్రత్యేకమైన థీమ్ అంటే ఏం లేదు గనక మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇట్స్ మిక్స్ ఆఫ్ సాంగ్స్. అంటే మిక్స్ అంటే స్వింగ్. నేను ఇంతకుముందు చెప్తాను స్వింగ్ అంటే మనం 60ల నుంచి 2026 దాకా మొత్తం బద్దం. అంటే అలా చెప్పేసి మొత్తం నీ పాత పాటలు కాదు, జస్ట్ ఒక స్వింగ్. ఒక అద్భుతమైన పాత మెలడీ పాటలు ఉన్నాయి, వాటిని మనం ఎలా మర్చిపోగలం? బ్లాక్ అండ్ వైట్ ఇరాలో కూడా అద్భుతాతి అద్భుతమైన పాటలు. సో వాటిని కూడా మధ్యలో కలుపుకుంటూ వెళ్దాం. మధ్యలో మీకేమైనా పాటలు వినాలనుకుంటే అవి కూడా వేసుకుంటూ వెళ్దాం. ఈ రోజు ఇదే నేను చెప్పినట్టుగా మెగా పవర్ లీటర్ గేమ్, దాంట్లో సినిమాకి సంబంధించిన కొన్ని క్లూస్ ఇస్తాను నేను, ఒక 4-5 క్లూస్. ఆ క్లూస్ ని పట్టుకుని ఆ సినిమా ఏంటో చెప్పగలగాలి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని మీరు ఎప్పుడు అడిగేటట్టుగా కొంచెం కష్టంగానే తీసుకొచ్చానా అని నేను అనుకుంటున్నాను. అది కష్టతరం కాదని చెప్పి మీరు అలాగే ప్రూవ్ చేస్తారు. సో గెట్ రెడీ. సో అది కాసేపట్లో మనం మొదలెడదాం. అలాగే ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కార్యక్రమంలో యూజువల్లీ ప్రశ్నలు అంటే మనం సరదా ఏదో ఒక ఇంటర్లూడ్ బిట్ ఏదో వినిపించేలాగా ఇది ఏ పాట లేకపోతే ఏ సినిమా ఏవో అలాంటి అడుగుతుంటాం కదా, ఈ రోజు మీ స్వరజ్ఞానాన్ని నేను పరీక్షించబోతున్నాను. స్వరజ్ఞానం అంటే పాటల్లో స్వరాలు ఉంటాయి, సరిగమ పదనిసులతోటే మీకు ట్యూన్స్ నడుస్తుంటాయి కొన్ని పాటల్లో కదా. సో అలాంటి స్వరాలను మీకు వినిపిస్తా. ఓకే, ఆ స్వరాలను వింటూ అది ఏ పాట చెప్పగలగాలి. అయినా మామూలుగా మనకి ట్యూన్ లో మధ్యలో ఒక చరణం విన్నా లేకపోతే కొన్ని కొన్ని పాటల్లో మ్యూజిక్ బిట్స్ విన్నా మనకి టక్కుని గుర్తొస్తుంది. కానీ పల్లవు ఇలాంటి స్వరాలు వింటున్నప్పుడు, సరిగమ పదనిసులతోటి కలిసిన ఆ ట్యూన్ స్వరాలను వింటున్నప్పుడు మనకి కరెక్ట్ గుర్తు రాకపోవచ్చు, ఎందుకంటే మనం దాని మీద కొంచెం తక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి. సో అటువంటి మీ స్వర జ్ఞానాన్ని ఈరోజు నేను పరీక్షించబోతున్నాను, అలాంగ్ విత్ ది మెగా పవర్ లీటర్ గేమ్ తో పాటు ఇవి కూడా కొన్ని నేను వినిపిస్తాను. సో గెట్ రెడీ ఫర్ దాట్, ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. అండ్ ఇప్పుడు ఒక పాత పాట విందాం. అలాగే మీకేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. ఈ నెంబర్ని మీరు స్పీడ్ డైల్ పెట్టుకోండి అండ్ మీ ఫేవరెట్స్ పెట్టుకోండి, సో దట్ ఇట్స్ ఈజీ టు కాల్. అలాగే మా యాప్ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా కనుక మా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ డౌన్లోడ్ ది యాప్, ఎందుకంటే మా జూన్ 7th ని మా జాతర చాలా శరవేగంగా ముందు వస్తుంది. మీ అందరి కోసం అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. సో మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక వెబ్సైట్ వెళ్ళి ప్లీజ్ డూ రిజిస్టర్, ఇట్స్ కోలాట ఉంది అద్భుతంగా. సో రిజిస్టర్ చేసుకోవచ్చు అక్కడ, ఇట్స్ ఫ్రీ. జస్ట్ ఓన్లీ మా స్టాట్స్ కోసం అంతా మేము అడుగుతున్నాం, సో దట్ వీ హ్యావ్ బెటర్ అరేంజ్మెంట్ ఫర్ యూ ఆల్. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కార్స్ లో కూడా 107.9 ఎఫ్ఎం HD3 కి ట్యూన్ చేసి పెట్టుకోండి. ఈ పాట వింటూ ఇది ఏ సినిమాలోది అనే దానికన్నా వాట్ ఈ సినిమాలో ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966.

0: జమీందార్ గారి అమ్మాయి చిత్రం నుంచి వినయ్ పాట, అద్భుతం కంపోజిషన్ సాలూ రాజేశ్వరరావు గారు, అండ్ సినిమాలో హీరోయిన్ శారద. నాకు కాల్ సెంటర్ రాలేదు కాబట్టి తెలియదని అనుకుంటున్నాను, లేదా రైట్ అన్నాను, లేదా ఒక కాల్. నమస్కారం అండి, మీరు ఆన్ ఇరుందారు, ఎవరు
1: మాట్లాడారు?
0: శుభోదయం, మీ పేరు?
1: నా పేరు గోపి అండి.
0: గోపి గారు చెప్పండి.
1: రోజా వచ్చింది రోజా పాట.
0: రోజా వచ్చింది రోజావే వెంకటేష్ కదా? ఓకే, దట్ ఈస్ కమింగ్ అప్. ఆల్రైట్. సో ఈరోజు నేను షోకి వస్తుంటే దారిలో మొత్తం రోడ్లన్నీ ఇలాగా ఎప్పుడో ఒకసారి సంవత్సరం శివరాత్రి అన్నట్టుగా చక్కగా రోడ్లన్నీ అమానుషంగా నిర్మానుషంగా కనబడుతున్నాయి, అంత దారుణంగా కనబడుతున్నాయి. రోడ్డు మీద ఒక్క పిట్ట లేదు, హాయిగా హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టుగా ఉంది నాకు లోకల్ రోడ్స్ మీద వచ్చినప్పుడు. సో అంత అంత బాగుంది. ఆయన మొత్తం జనాలు జనాభా మొత్తం ఎక్కడుండొచ్చని నాకు తెలుస్తూ ఉంది. ఏ థీమ్ పార్క్స్ లోనో లేకపోతే ఎయిర్పోర్ట్స్ లోనో ఎక్కడో మొత్తం అక్కడ ఉంటుంది అసలైన సందడం అంతా కూడా. సో మీరెవరైనా కూడా అక్కడికి వెళ్తున్నా లేదా అక్కడ ఉన్నా, సో అక్కడ సరదాగా ఆయన దిస్ ఫ్రమ్ పాస్ట్ వీకెండ్ అనుకుంటా కొంచెం ఫ్లైట్స్ అవన్నీ డిలే అవ్వడం, చాలా క్యాన్సిల్ అవ్వడం డ్యూ టు సమ్ ఇంక్లిమెంట్ వెదర్, చాలా రిపోర్ట్స్ అవి వచ్చాయి, విన్నాను చూస్తున్నాను. అలాగే చాలా మంది దే గాట్ స్టక్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, అన్ఫార్చునేట్లీ నాట్ ఏబుల్ టు రీచ్ ద డెస్టినేషన్, కొంచెం డిలేస్ ఇవన్నీ అవుతున్నాయి కదా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీ పరిస్థితుల్లో జస్ట్ కాల్ అస్ అండ్ జస్ట్ సే హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దేర్, జస్ట్ టు గెట్ ఏ ఓవర్ వ్యూ ఆఫ్ థింగ్స్, ఇట్ మైట్ హెల్ప్ అదర్స్ టు. ఓకే, బట్ ఇదే మాకైతే ఊళ్ళో మాత్రం చాలా బాగుంది, హాయిగా వెదరు బాగుంది, రోడ్లు బాగున్నాయి. ఐ విష్ ఇలా ఉంటే బాగుంటుందని. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టుగా స్వర జ్ఞానం మీ పరీక్షిస్తున్నాను కదా. సో ఇప్పుడు ఒక పాటలోని స్వరాలు వినిపిస్తా, ఓకే, ఇది వింటూ ఇది ఏ పాట లేదా ఈ పాట ఏ సినిమాలేదో ఆర్ ఈ సినిమాలో హీరో ఎవరో తెలిసినా కూడా యూ కెన్ కాల్ ద స్టూడియో. వాట్ ఈస్ ఐ? ఓకే, సో హియర్ యు గో, దిస్ ఇస్ ద వన్.

0: అది విన్నారు కదా. సో ఇది ఏం పాట అయినా ఇట్స్ గుర్తు వస్తున్నట్టుగా ఉంటుంది, రానట్టుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. బట్ కాల్ ద స్టూడియో, మీకు ఏ పాట గుర్తొస్తే కనుక డూ కాల్ ద స్టూడియో. అండ్ యూనో వాట్, ఇలాంటి పాటలు యాక్చువల్ గా మనం చూస్తాం గానీ చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తాం గానీ, కానీ వెనకాతల తెరవెనకాతల పడే కష్టం నానా పాటలు పడతారు ఎవరు హీరోస్. ఎందుకంటే మామూలుగా పాటలలో సాహిత్యానికి లిప్ సింక్ చేయడం వేరు. ఇలాంటి స్వరాలకి లిప్ సింక్ చేయడం వేరు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ. ఎందుకంటే అంత ఆ స్వరాలు అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆ టైంలో కెమెరాస్ కూడా చాలా క్లోజ్అప్ లో ఉండేవి మొహాల మీద కదా. సో చాలా జాగ్రత్తగా లిప్స్ పెద్దలు కదపాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా స్వరాలన్నీ చూసి ప్రాక్టీస్ చేసి ఎంతో కొంత తెర మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అది. సో లెట్స్ సీ. రామ్ కోటేశ్వరరావు గారు, మీరు ఉన్నారు.
1: చెప్పండి. ఇచ్చిన పాట మహాకవి కాళిదాసు అండి, మది శారదాదేవి.
0: మది శారదాదేవి, సూపర్. రైట్ ఆన్సర్.
1: థ్యాంక్స్ అండి, యూఆర్ ఎంజాయింగ్ అండి.
0: థ్యాంక్ యూ రామ్ కోటేశ్వరరావు గారు. ఆల్వేస్
1: థ్యాంక్స్ అండి, ఉంటాను.
0: ఆల్ రైట్. సో అది సో అంతటి కష్టం ఉంటుంది ఇలాంటి పాటల్లో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళంత కష్టపడేది మన ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి వీ ఎంజాయ్ ది సాంగ్స్. సో ఈ పాట కోరిన వారు సుగత్రి గారు ఇందాక. సుగత్రి గారు, హౌ యూ ఆర్ లిజనింగ్, దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్ సాంగ్.

ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఎస్ఏ రాజ్ కుమార్ హీ హాస్ గివెన్ గోల్డెన్ మెలడీస్, నిజంగా చెప్పాలంటే ఒకనొక టైంలో గివెన్ అద్భుతమైన మెలడీస్. అంటే తర్వాత ఎవరు వస్తారు, ఎలా చేస్తారు, ఎటువంటి సంగీతాన్ని అందిస్తారు అనుకుంటూ ఉంటే, సో తర్వాత వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ రాజ్ కుమార్ హీ స్టూడ్ అవుట్ జస్ట్ లైక్ హరీష్ జయరాజ్ లాగా. హరీష్ జయరాజ్ ఇచ్చిన సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫార్చునేట్లీ సినిమాలు హిట్ అవడంతో పాటు సో ఇటువంటి తన సంగీతం కూడా తన పాటలు కూడా హిట్ అవ్వడంతో హీ హాజ్ ఎర్న్డ్ ఎ గుడ్ నేమ్ హరీష్ జయరాజ్. ఆల్ రైట్, సో సుగత్రి, హోప్ యూ ఎంజాయ్డ్ లిజనింగ్ టు ద సాంగ్. అండ్ ఇందాక వినిపించిన ఆ స్వరాలతో కూడిన పాట అది జై భేరి, రామ్ కోటేశ్వరరావు గారు, మరి కాళిదాస్ అన్నారు కదా, ఇట్స్ జై భేరి. బట్ పాటను మాత్రం భలే గుర్తుపెట్టారు, అద్భుతం. ఆల్ రైట్, ఆల్ రైట్. సో ఇందాక నేను చెప్పినట్టుగా కార్యక్రమంలో ఈరోజు మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉండబోతున్నాయి. అంటే ఐదు క్లూస్, ఒక నాలుగైదు క్లూస్ ఇస్తా, ఆ క్లూస్ ను పట్టుకుని అది ఏ సినిమా చెప్పగలగాలి. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఆల్సో స్వరాలతో కూడిన కొన్ని పాటల్ని అది మీకు వినిపిస్తా, ఆ పాటలు వింటూ ఆ స్వరాలు వింటూ అది ఏ పాట చెప్పగలగాలి. సో ఇందాక వినిపించిన పాటని భలే చెప్పారు రామ్ కోటేశ్వర గారు, సూపర్. అండ్ తర్వాత సరే ఇంకొకటి కూడా వినిపిస్తా తర్వాత పాటేసే ముందు, ఈ పాట వింటూ ఇది ఈ స్వరాలు వింటూ ఇది ఏ పాట చెప్పగలరేమో చూడండి. హియర్ యు గో.

విన్నారు కదా, గుర్తొస్తుందా? గుర్తొస్తున్నట్టు ఉందా? అసలు గుర్తు రావట్లేదా? సరే, ఆయన ఇటువంటి ఒకటి రెండు సార్లు వినిపిస్తేనే విన్నారు కదా, గుర్తొస్తుందా? గుర్తొస్తున్నట్టు ఉందా? అసలు గుర్తు రావట్లేదా? సరే, ఆయన ఇటువంటి ఒకటి రెండు సార్లు వినిపిస్తేనే బాగుంటుందేమో అనుకుంటాను నేను. బట్ మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి.

ఆల్రైట్, అది పాట. సో మీ ఈజీగా గుర్తుపట్టగలరు, ఒకసారి గట్టిగా ఆలోచించండి. సో ఇది కొంచెం కష్టం అనిపిస్తే గనక ఇలాంటి మెగా పవర్ లీడర్ గేమ్ లో కూడా ఇటువంటి మెలికి పెట్టే పాటలు కొన్ని, మెలికి పెట్టే ప్రశ్నలు కొన్ని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అది మీకు కష్టమో లేకపోతే తిరిగి నాకే కష్టం అవుతుందో చూద్దాం. ఆల్ రైట్, సో తర్వాత పాట కోరింది గోపి గారు. గోపి గారు, హియర్ యు గో, దిస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

Alright, Suryavamsam Chitra Ninchi, Vinay Pata. Hope you enjoyed Gopigar listening to that song. And R.B. Chaudhary Productions lo ochina chitral ki mali ee chitrani ku kuda S.A. Rajkumar Sangeeta Darshakatvam vahincharu. So aina chesina cinema lo R.B. Chaudhary Productions nunchi okka cinema lo mana telugulo vachayi adi. All right, so ఇందాక నేను ఒక మ్యూజికల్ బిట్ వినిపించాను కదా సార్, దానికి నాకు సమాధానాలు ఏమి రాలేదంటే ఇది కొంచెం అర్థం కాని పాటే అని నాకు అర్థమవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తా. హియర్ యు గో. ఓప్స్, గివ్ మీ వన్ సెకండ్.

0: ಕಾಮಜವರ ಗಮನ ಕಾಮಜವರ ಗಮನ ಸಾಮಜವರ ಗಮನ.
1: అది అర్థమైందా పాట ఇది అని తెలియదు అంటారా? ఇంక గొడవలేదు, సినిమా తెలియదు పాట తెలియదు అంటే ఇంకా గొడవలేదు. సరే, సో ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా ముందు ముందు ఉండబోతున్నాయి. సో అదే చెప్పాను మీకు, మీరు ఈ బయట మబ్బుగా ఉన్న ఈ పరిస్థితికి వాతావరణానికి మీ బుర్రల్ని పదునెక్కించే ప్రశ్నలతోటి ఈరోజు మీ ముందుకు వచ్చా. సో ఐ హోప్ ఇట్ వర్క్. చక్కగా చాయ్ కాఫీ అది కలుపుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రేడియో వింటూ ఈ కార్యక్రమం వింటూ ప్రశ్నలకు సమాధానం చెప్తూ సిద్ధం కండి. ఆల్రైట్, లెట్స్ సే క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూద్దాం. ఈ రోజు ఉన్నాయి మనకి, అండ్ రేడియో సురభి జాతర గురించి ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ దిస్ టైమ్ టు సో డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజ్లింగ్ ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ఆన్ జూన్ 7. సో ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో, అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్స్ ఫర్ కోలాటం, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్, radiosurabhi.com/rsj. ఆల్సో ఫర్ స్పాన్సర్షిప్స్ యూ కెన్ కాల్ అస్ 516-851-6919, ఆర్ యూ కెన్ ఈమెయిల్ admin@radiosurabhi.com. అలాగే authentic south indian flavors are now made easy with etobee's new range of instant mixes, powders, masalas, pastes and pickles, from fluffy ragi idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at etobee Frisco and Little Elm. You can visit etobeetexas.com or you can call 214-872-2345. అలాగే ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్ యూ ది రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. ఈరోజు నేను ఆడించబోయేది కూడా ఆ గేమ్ సంబంధించిందే. సో దాన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో షో. జాయిన్ ది ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM to 12:30 PM and Tuesdays during Surabhi Detour from 5:30 PM to 6:30 PM. So ye game

0: చాలా ఎక్సైటింగ్ ఉండిపోతుంది అండ్ ఆల్సో ఇది జాతరలో కూడా ఉండిపోతుంది. సో దీంట్లో గెలుచుకున్న వాళ్ళు, ఈ గేమ్ లో గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి, అవన్నీ మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం మీకు. సో ఆల్ యూ హావ్ టు డూ ఇస్, నేను అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు 11:30 నుంచి 12:30 ఆ మధ్యలో ఉంటుంది, అంటే ఇంకొక గంటలో దాదాపుగా మీకు ఆ మెగా పవర్ లీడర్ గేమ్ సంబంధించిన ప్రశ్నలు. బట్ ఈలోపు సరదాగా నేను కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీకు ఈ స్వరాలకు సంబంధించి. ఎంతసేపు నేను ఒక ఇంటర్లూడ్ బిట్ వినిపిస్తాను, లేదంటే పాట చరణ ఏదో వినిపించి, లేదా ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతుంటాయి పదబంధానికి సంబంధించిన ప్రశ్నలు. ఆ పదబంధం అంటే గుర్తొచ్చింది, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి, అది కూడా అడుగుతాను. సో అలా అడుగుతుంటాను కదా. సో ఈసారి వెరైటీగా స్వరాలు వినిపించి అసలు మీ స్వర జ్ఞానాన్ని పరీక్షిద్దాం, చూద్దాం అసలు మా శ్రోతలు ఏది అడిగినా కూడా తిరిగి మాకే ఒక పరీక్షగా ప్రశ్నగా మిగులుతుంటారు. సో ఈసారి ఇలా ఈ రకంగా ఆడి చూద్దాం అనుకుంటే, ఫస్ట్ ఇది బల చెప్పారు, ఫస్ట్ వినిపించిన స్వరాలకి రామకోటేశ్వరరావు గారు చెప్పారు. సో తర్వాత వినిపించిన దానికి ఇందాక టాప్ హీరో చిత్రం నుంచి విన్న పాట బాలకృష్ణ అండ్ సౌందర్య హీరోయిన్స్, అండ్ దానికి నాకు సమాధానం రాలేదు, అంటే ఇది పాట తెలీదు అని అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. ఇలాంటివి తెలిసిన పాపులర్ సాంగ్స్ బోల్డ్ ఉన్నాయి ముందు ముందు, అవి కూడా వినిపిస్తాయి. సరే ఇప్పుడైతే ఈ పాట వినిపిస్తున్నారు, జస్ట్ లిసన్ అండ్ ఎంజాయ్ దిస్. అండ్ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో, ఇది కొంచెం అగైన్ జాగ్రత్తగా ఉండండి, ఇది ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. ఓకే, ఇది కూడా కొంచెం మిక్స్డ్ క్వశ్చన్, ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినాలి, విని సమాధానం చెప్పాలి. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఏ సినిమాలో అది ప్రశ్న. సో విన్నారు కదా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్.
1: అప్పుడే ఐస్ అయిపోయావు ఏంటి?
2: ఏంటోనే, ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది.

0: నమస్కారం అండి, మీరు ఆలయ గురించి ఎవరు మాట్లాడండి? సుప్రియ గారు చెప్పండి.
1: ఈ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్
0: పట్టేశారు పట్టేశారు ఆన్సర్ పట్టేశారు పట్టేశారు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా కనిపెట్టారు దాన్ని? ఉస్తాద్ భగత్
1: సింగ్ అంటే మ్యూజిక్ ఓల్డ్ సాంగ్ లాగా లేదండి, కొంచెం రీమిక్స్ అడిగినట్లు ఉంది. సో అది రీసెంట్ గా మూవీలో రిక్రియేట్ చేశారు, సో అదే అనుకున్నాను.
0: ఓకే, అంటే ముందు విన్న మించిన డైలాగులు బట్టి కాదు, మ్యూజిక్ బట్టి? ఓకే, దట్స్ అ ఫెంటాస్టిక్ ఆన్సర్. అండ్ మీరు ఇలాగే క్లూస్ కొన్ని, నేను 11:30 నుంచి 12:30 వరకు మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఆడిపించబోతున్నాను. ఓకే, దాంట్లో కూడా ఒక సినిమాకి సంబంధించిన క్లూస్ ఇస్తా. ఆ క్లూస్ కూడా కొంచెం గమ్మత్తుగానే ఉంటాయి, కొన్ని ఈజీగా ఉండొచ్చు, కొన్ని గమ్మత్తుగా ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఇలాగే మీరు ఆన్సర్ చేయగలగాలి. సో స్టే ట్యూన్డ్. ఓకే, ఆల్ రైట్. సిగ్నేచర్ షోకి ఈరోజు కార్యక్రమానికి వచ్చేతనే రవి తూప్రాని. అండ్ ఈ రోజు కార్యక్రమంలో మనం చక్కటి మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన పాటలు, అలాగే నేను తీసుకొచ్చిన పాటలు అన్నిటినీ వేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఓకే, మన ఇందాక అద్భుత ఉస్తాద్ భగత్ సింగ్ తొలి ప్రేమ, యాక్చువల్లీ దాని ఒరిజినల్ సాంగ్. అనురాధ గారు ఫోన్ చేసి దాని ఒరిజినల్ సినిమా కూడా చెప్పారు, తొలి ప్రేమ. థ్యాంక్ యూ అనురాధ గారు అండ్ సుప్రియ గారు ఫర్ దిస్ కాల్స్. అండ్ గెట్ రెడీ ఫర్ ది మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. సో దాంట్లో కూడా ఇలాంటి క్విజ్ కి సంబంధించిన, ఒక మూవీకి సంబంధించిన 5 క్లూజ్ ఇస్తాను, 4-5 క్లూజ్. సో అవి పట్టుకుని సమాధానం చెప్తారు, కానీ అవి కూడా కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. స్టే ట్యూన్డ్. ఓకే, సో గమ్మత్తు గమ్మత్తు అంటున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని గమ్మత్తులో ముంచే లాంటి ప్రశ్నలు కూడా ఇందాక నుంచి అడుగుతూ వస్తున్నా. అవే మీ స్వర జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు. ఓకే, సో ఏంటంటే సినిమాల్లో వచ్చే స్వరాలు నేను వినిపిస్తున్నాను మీకు, అలాగే ఇందాక వినిపించిన రెండు పాటల్లో స్వరాలు వినిపించాను. దానికి సరైన సమాధానం, నేను ఇందాక వినిపించిన టాప్ హీరోల పాటకి నాకు తర్వాత ఇందాకే సుభేత్ర గారు ఫోన్ చేసి టాప్ హీరో సినిమా అని చెప్పారు. థ్యాంక్ యూ సుభేత్ర గారు ఫర్ దట్ కాల్. అండ్ ఇప్పుడు ఇంకొక పాట వినిపిస్తున్నాను స్వరాలు. ఓకే, ఇది వింటూ ఇది ఏ పాట ఆర్ ఇది ఏ సినిమాలో పాట తెలిస్తే కాల్ ద స్టూడియో. హియర్ యు గో.

ఆల్ రైట్. ఇంకా వినిపిస్తాం అనుకున్నారు కదా, అబ్బా ఆశ దోశ అప్పడం వినిపిస్తాం మరి. ఓకే ఇది విన్నారు కదా, ఇది ఏ పాట ఆర్ ఏ సినిమాలోని పాట తెలిస్తే కాల్ ద స్టూడియో. ఆల్సో ఈరోజు మన కార్యక్రమానికి థీమ్ అంటూ ఏం లేదు, సో వీఆర్ గోయింగ్ విత్ ఎ వైల్డ్ స్వింగ్, అంటే 50ల 60ల దగ్గర నుంచి 2026 వరకు మన పాటల్ని ఒక డబ్బాలు వేసి ఆడిస్తే వచ్చే పాటలలాగా బ్లాక్ అండ్ వైట్ కొత్తవి అన్ని వేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అండ్ మీకు నచ్చిన పాటలు ఏమన్నట్టు కనుక కాల్ ద స్టూడియో 9726361966. శ్రోతలందరూ కూడా రేడియో సెరపి 107.9 FM HD3 అమెరికాలో ది బెస్ట్ తెలుగు రేడియో అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో.

0: సౌరభీని వింటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చే ఈ పాట వింటే ఎంజాయ్ చేయండి. అలాగే ఇందాక వినిపించిన స్వరాల పాట ఆన్సర్ ఆలోచిస్తుండండి. మనం కమర్షియల్ బ్రేక్ లో వెళ్తున్నాం. జస్ట్ ఇంకొక 15 seconds వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాట వినిపిస్తాను. మీన్వైల్ మీరు కీప్ యువర్ ఆన్సర్స్ గెట్ రెడీ. అండ్ ఆల్సో మనం 11:30 మెగా పవర్ లీటర్ బోర్డ్ గేమ్ ఆడదాం, అప్పటికి దానికి కూడా సిద్ధం కండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు వెరీ ఎక్సైటింగ్. స్టే ట్యూన్.
1: Tick tick, Radio Surabhi time check. Studio low time, 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ name to go Hareli Hareli bringing the taste of home closer to you
3: anni pettukunnandra idigo mee naanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
4: vikram jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
5: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు మాటవారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.

పాత పాటలకి అలవాటు పడిన వాళ్ళు లేదు. ఒక 5 నిమిషాలు కనీసం ఉంటుంది కదా, ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు ఉండేది. సో ఉంటుంది కదా అని ఒక ఆలోచనలో ఉంటే కనుక ఇట్ అయిపోతుంది పాట, రెండో పాట మొదలైపోతుంది. అదే ముందుకంటే ఈ రోజుల్లో వచ్చే పాటలన్నీ కూడా మహా అయితే 3 నిమిషాలు అంతే. సో ఆల్ రైట్, మా ఇంటి బంగారం చిత్రం నుంచి మీరు అన్న ఈ పాట. ఆల్ రైట్, సో ఇందాక నేను ఒక స్వరాలకి సంబంధించిన ఒక పాటను వినిపించాను కదా, సో దానికి సమాధానాలు వచ్చాయి. ఒకరు రవి గారు సరైన సమాధానం చెప్పారు, భాను గారు హీస్ ట్రయింగ్. సో ఇంకొకసారి వినిపిస్తా, ఇంకొకసారి వినండి, ప్రాబ్లీ యూ కెన్ ఐ కెన్ గెట్ సమ్ మోర్ కాల్స్.

0: అది అసలు లవ్లీ లవ్లీ కంపోజిషన్ బయలరాజా. అంటే ఇది ఈ పాటని యాక్చువల్ గా మనం ఎక్స్పెరిమెంటేషన్ చెప్పాలి. ఎందుకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే మీకు పాట అంటే పల్లవిలో మీకు పదాలు పడతాయి మీకు, ఓకే, సాహిత్యం రాస్తారు, కానీ చరణాలు ఇంటర్లూడ్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూజిక్ ఏం చేశారంటే స్వరాలు పెట్టారు అక్కడ. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంటేషన్. ఇళ్ళరాజా చెయ్యంది ఏముందండి అసలు, ఇది చెప్పుకుంటూ పోతే అసలు మనకి కొన్ని ఎపిసోడ్లు కావాలి. నమస్కారం అండి, మీరు ఆన్ ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
1: సార్ గుడ్ మార్నింగ్ అండి, గిరిధర్. బాగున్నారా
0: గిరిధర్ గారు? లాంగ్ టైమ్ చెప్పండి.
1: అఫ్కోర్స్ అండి, ఆలాపన ఇది.
0: ఆలాపన
1: ఆవేశమంతా
0: ఆవేశమంతా పాడతారా మరి ఒకటి ఆయన
1: సాంగ్ రిక్వెస్ట్ అండి.
0: చెప్పండి.
1: కూలీ నంబర్ 1 కిల కిల మనీ ఫ్లవర్ రాణి.
0: It is coming.
1: Thank you.
0: All right, thank you, Gidhar
1: Garu. Thank you.
0: యా సో ఇళయరాజా గురించి మాట్లాడితే అండ్ కంపోజిషన్స్ మాట్లాడితే అసలు ఒక్కొక్క దాన్ని చీల్చి చెంటాడు, ఎంతో మాట్లాడుకో ఎన్నో ఎపిసోడ్లు, మన సంవత్సరం కూడా సరిపోదేమో అంత అంత. బట్ వాట్ ఎవర్ దిస్ సాంగ్ ఇస్ సచ్ ఎ లవ్లీ కంపోజిషన్ విత్ బ్యూటిఫుల్ లవ్లీ ఎక్స్పెరిమెంటేషన్, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కంపోజిషన్. ఆల్ రైట్, సో తర్వాత ఈ పాట వింటూ దీనికి మీకు హీరో ఎవరో తెలిసి కాల్ చేయండి. సో అది ఈ పాట వింటూ ఈ సినిమాకి ఆ హీరో ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో. అండ్ ఆల్సో మనకు 11:30 కి మెగా పవర్ లీటర్ బోర్డ్ గేమ్ మొదలవుతుంది, ఒక సినిమాకి సంబంధించి కొన్ని

చేస్తాను, ఆ క్లోజ్ పట్టుకుని అది సినిమా చెప్పగలగాలి. సో ఇంతవరకు మీరు అలా అయితే చెప్పుకుంటూ వస్తున్నారో సమాధానాలు. జస్ట్ గెట్ రెడీ ఫర్ దాట్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. మీరు చాలా ఎపిసోడ్ గా ఆడుతూ వస్తుండొచ్చు దానికి. అండ్ దీని ఈ కార్యక్రమానికి, ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి స్పాన్సర్స్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా, ఏ లగ్జరీ లాంజ్ విత్ బార్ అండ్ రెస్టారెంట్.

సచ్ ఎ లవ్లీ కంపోజిషన్ బై విద్యాసాగర్. మాధవయ్య గారి మనవడి చిత్రం నుంచి ఇప్పుడు ఉన్న ఈ పాట. హరీష్ హీరో, సుగత్రి గారు సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ సుగత్రి గారు. అండ్ సాంగ్స్ అని చాలా పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ విద్యాసాగర్ మన తెలుగువాడు, అటు కేరళలో సెటిల్ అయ్యి అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన సంగీత దర్శకులు ఆయన. ఆల్ రైట్, సో ఇందాక వినిపించిన స్వరాలకు సంబంధించిన పాటకి సరైన సమాధానం గిరిధర్ గారు చెప్పని చెప్పారు. ఆలాపన చిత్రం నుంచి పాట, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ తర్వాత ఇంకా ప్రశ్నలే వేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి మిమ్మల్ని పాటలు విన్నిచ్చి ఈ పాట న్యూజెర్సీ రవి గారు కోరారు. రవి గారు, ఎంజాయ్ దిస్.

0: ఆల్ రైట్ స్పీడ్ నోడ్ చిత్రం నుంచి విన్న ఈ పాట. ఈ పాటని ఎవరు రిక్వెస్ట్ చేశారనేది నేను పెద్దగా చెప్పక్కర్లేదు. అంటే న్యూజెర్సీ నుంచి మంచి స్పీడ్ గా వచ్చి మనకి ఈ పాటని ఇచ్చింది న్యూజెర్సీ రవి గారు. సరే గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దిస్ సాంగ్. అండ్ ఇలాంటి పాటల ఈ వేగాన్ని కాస్త నేను తగ్గించచ్చేమో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో. ఎందుకు అంటే నేను ముందు షో ఓపెన్ చేసినప్పుడే చెప్పాను, నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి ఎప్పటి నుంచి, ఎందుకంటే మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ వైపు మనం వెళ్తున్నాం కాబట్టి నా మాటలను కూడా కాస్త జాగ్రత్తగా మీరు వినాలి, శ్రద్దగా గ్రహించాలి, ఎందుకంటే వాటిల్లో కూడా మీ క్లూస్ దొరకచ్చు. నేను షో ఓపెన్ చేసినప్పుడే నేను చెప్పాను ఏంటంటే మన షో ఈరోజు షడ్ రుచుల సమాహారంగా ఉండబోతుంది. అంటే స్వింగ్ ఫ్రమ్ 50s 60s నుంచి 2026 దాకా అన్ని రకాల పాటలని డబ్బాలు వేసి గిలకరించి మొత్తం అంతా ఏ పాట వస్తే ఆ పాట అన్నట్టుగా మొత్తం అన్ని ఉందా, బ్లాక్ అండ్ వైట్ విందా, అప్ టు 26 నుంచి ఇలాంటి స్పీడ్ ఉన్నాడు, దమ్మున్నాడు, ఊపున్నాడు, ఇలాంటి పాటలు కూడా విందాం మనం. ఓకే, సో నెక్స్ట్ పాట వేసేలోపు ఒక సరదాగా మంచి హాస్య సన్నివేశం విందాం. దీనికి ఇందులో నటులు ఎవరో తెలిస్తే ఇద్దరిని గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో.
1: నా పేరు అమ్మాయి కాదు,
2: ఏనుగు తల్లిలో ఉన్న ఎలక పిల్లేంటి, ఊరుకో నీకు నాకు సెటప్ ఏంటి, మా ఆవిడ సంపేద్ది అసలు దానికి నూరు ఎక్కువ, సూడు ఎలక పిల్ల.
1: నా పేరు ఎలక పిల్ల కాదంటే సూడు ఎలక పిల్ల అంటావేంటి, నేను ఇంకా బ్యాచులర్ ని. నా పేరు ఎల్ కపిల, ఎల్ కపిల.
2: ఓ ఎల్ కపిల, పుసుకుని ఎలక పిల్ల నేసుకున్నాను. సరే గాని కొత్త మల్లుడి అడ్రస్ చెప్పెడతావా, నీకు తేగ పద్దెస్తాను.
1: నీ తేగ పద్దవద్దు, నీ కావిడ పద్దవద్దు. ఏం చేస్తాడు మేలుడు?
2: ఏం చేస్తాడంటే పొద్దుటే టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, సాయంత్రం మళ్ళీ భోజనం చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి.
1: అది కాదు, నీ అల్లుడు ఎలా ఉంటాడు?
2: ఎర్రగ బుర్రగ బాగానే ఉంటాడు.
1: అది కాదురా, మనిషి ఎలా ఉంటాడురా?
2: ఏమల్లాగే ఉంటాడు, రెండు కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దానికి కింద నోరు ఉంటది,
1: పక్కన రెండు చెవులు ఉంటాయి,
2: మరి
1: ఆ పైన రెండు చేతులు ఉంటాయి, కింద రెండు కాళ్ళు ఉంటాయి.
2: కరెక్ట్ గా చెప్పి చూసేవేంటి?
1: నీయమా ఈ అందరికీ ఉండియే కదరా.
2: అందరికి ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మాకు ఉంటే అక్కడ ఉన్నాడు, అరకు కాళ్ళు లేదు, మన అడుపుడు అన్నారం కాడ ఉన్నాడు, అడుపు చేయలేదు.
1: నీకు బుర్రలేదు
2: అంతగా తవ్విండు ముందు రాస్తున్నాను.
1: ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడు రా?
2: అల్లింట్లో.
1: అల్లిల్లు ఎక్కడ్రా?
2: హైదరాబాద్
1: లో.
2: పోలీసులు వస్తారా? ఉన్న జున్నెట్టు పోతారు ఇప్పుడు.
0: ఆల్ రైట్, కరెక్ట్ అడ్రస్ ఇస్తే తేగ బాధ్యతా. ఆల్ రైట్, సో చాలా బాగుంది చిత్రం నుంచి మీరు విన్న ఈ హాస్య సన్నివేశం. ఎల్బి శ్రీరామ్ అండ్ కల్పనా రాయ్ ఇందులో నటులు, నటీ నటులు. ఓకే, లెట్స్ సీ, సువేత్రి గారు కాల్ చేస్తున్నారు. సువేత్రి గారు ఆన్ అయిన ఉన్నారండి. రేడియో సరఫ్, మీరు ఆన్ అయి ఉన్నారు, ఎవరు మాట్లాడారు?
3: నా పేరు రాజా అండి.
0: రాజా?
3: రాజ్.
0: రాజ్, యా చెప్పండి రాజ్ గారు.
3: చాలా బాగుంది ఎల్బి శ్రీరామ్ కల్పన రాయ్.
0: రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. ఆల్ రైట్, అది కొన్ని కొన్ని సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు మనం ఎప్పటికీ ఎవరికి పోయినవి, అవి సృష్టించిన విధానం అద్భుతం అసలు. ఆల్ రైట్, మన షడ్ రుచుల సమాహార షోలో ఈరోజు మరొక అద్భుతమైన అణిముత్యం మీకోసం, వినండి, ఎంజాయ్ చేయండి.

అయితే ఆత్మీయుల చిత్రం నుంచి ఎంత ఆత్మీయంగా మీకోసం వినిపించాను. ఎందుకంటే ఆయన మనం వింటున్న లిజనర్స్ లో ఇలాంటి పాటలు ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే స్పీడ్ ఉన్న ఇలాంటి పాటలు కూడా ఎంజాయ్ చేసి నేను అన్ని ఎంజాయ్ చేస్తాను. నాకు ఇది అది అంటే లేదు, ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సాంగ్. ఈవెన్ మలయాళం కూడా ఎంజాయ్ చేస్తాను. సో అంటే భాష సంగీతానికి భాష ఏముంది, భాష లేనిది సంగీతం కదా. సో అటువంటి సంగీతంలో మళ్ళీ మనం లిమిట్స్ పెట్టుకున్నామంటే వీఆర్ రెస్ట్రిక్టింగ్ అవర్ సెల్స్ టు సో మెనీ థింగ్స్. సో ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి పటాపంచలు అయిపోయి అవ్వాలి అంటే వీ హ్యావ్ టు లెట్ అవర్ సెల్స్ లిజన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. అయినా కొంచెం కొన్ని కొన్ని పాటలు మరీ బోరింగ్ ఉంటాయి, కానీ మరి ఇలాంటివి అయితే కాదు, ఇలాంటివి ఆణిముచ్చాలి ఇవి, బోరింగ్ అనలేదు వీటిని. బట్ రవిగారు ఇందా కాల్ చేసి ఆల్మోస్ట్ మీ స్పీడ్ తగ్గిస్తా ఉన్నారండి, స్పీడ్ తగ్గించడం ఆపేసారు మొత్తం, ఆపలేదండి మళ్ళీ పెంచుదాం మన స్పీడ్. ఓకే, సో అందుకే అన్న ఇట్స్ అ వైల్డ్ స్వింగ్ అని. సో వీఆర్ గోయింగ్ ఫ్రమ్ 50s అగైన్ మళ్ళీ స్పీడ్ పెంచుకో, మళ్ళీ 26 వరకు వెళ్దాం మనం. ఓకే, సో మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ ఇదా నుంచి నేను చెప్తున్నట్టుగా మనకి ఇంకా కాసేపట్లో మనకి రాజశేఖర్ గారు కూడా వస్తారు. సో కలిసి ఆడదాం, బ్రహ్మాండంగా ఉంటుంది, ఇట్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ ఫన్ అవి వస్తే. సో యా, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్ అండ్ విల్ గెట్ దేర్. ఎందుకంటే మెగా పవర్ లీడర్ గేమ్ అనేది సార్ ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండ్ దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఏదో మీ సమాధానం అంటే, మేము చాలా షోస్ లో మేము ఆ గేమ్స్ ఆడిపిస్తుంటే దానికి మీరు కాల్ చేస్తుంటారు, సమాధానం చెప్తుంటారు, కొన్నిసార్లు మేము వాటికి ఫ్రీ కూపన్స్ అని ఇస్తుంటాం. సో అలాగా, కానీ ఈసారి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ కండక్టింగ్ దిస్ గేమ్ షో ఇన్ అవే దాట్ మీరు సమాధానం చెప్పిన కొంతమంది ఫైనలిస్ట్ గెలుచుకుంటారు కదా. సో వీళ్ళందరికీ సెమీఫైనల్స్ రౌండ్ ఉండబోతుంది మే 30వ తారీఖు క్యాష్ అండ్ క్యారీ కాంప్లెక్స్ లో. దీనికి సెమీఫైనల్స్ నిర్వహిస్తాం, ఆ సెమీఫైనల్స్ లో మే 30th. ఓకే, సో మీరు యాక్టివ్ గా మీరు కాల్ చేసి సమాధానం చెప్తున్నారు, మీరు విన్నర్స్ అందరినీ మేము నోట్ చేసుకుంటున్నాం, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తాయి. సో సెమీఫైనల్స్ మే 30th నాడు జరిగిన తర్వాత ఇంకొక 5 తోటి ఫైనల్స్ జాతర జూన్ 7th నాడు.

0: ఖచ్చితంగా అక్కడ ఇంకా బాగుండబోతుంది. మోర్ అండ్ మోర్ ఎక్సైటింగ్, డెఫినెట్లీ యూఆర్ ఆల్ గోయింగ్ టు ఎంజాయ్. ఎందుకంటే ఇప్పుడు గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కాకుండా వింటున్న వాళ్ళందరికీ కూడా గేమ్ తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి గేమ్ ఫైనల్స్ లో సెమీఫైనల్స్ లో చూసే వాళ్ళకు కూడా చాలా చాలా చాలా సరదాగా ఉంటుంది, ఫన్ గా ఉంటుంది. ఎందుకంటే మూవీస్ కి సంబంధించిన ఎటువంటి విషయం అయినా కూడా వి ఆల్ ఎంజాయ్, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వి ఆల్ లవ్ మూవీస్ కాబట్టి దిస్ ఇస్ అ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ గేమ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ ఈవెంట్ ఆల్సో. సో మీ డోంట్ వాంట్ మిస్ జాతర జూన్ 7th. అండ్ కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతాం, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ గెట్ ఇన్ టు మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correct, free Kolatam at Jatara. Aithe vendini register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా 1-stop shop స్వదేశీ.
3: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit.
5: Finishing school anukoni em laabam?
4: Anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Fresh quality kurano groceries with a simple online order, myhomegrocers.com.
8: Thank you for being

0: ఆల్ రైట్ ఘర్షణ చిత్రం నుంచి నీ పాట అనురాధ గారి రిక్వెస్ట్ మేరకు. అనురాధ గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిజనింగ్ టు దిస్ సాంగ్. ఈ క్వశ్చన్ చెప్పడం కూడా అనవసరం లేదు, హోప్ యూ ఎంజాయ్డ్ అని. విల్ ఆబ్వియస్లీ ఆటోమేటికలీ ఎంజాయ్ ఇళరాజా పాటలు. ఆల్ రైట్, సో ఇందాకటి నుంచి నేను చెప్తూ వస్తున్న మెగా పవర్ లీడర్ గేమ్, సో దాన్ని ఇంకొద్ది నిమిషాల్లో మనం ఆడదాం మనం. సో దానికి ముందు స్వరాలకు సంబంధించిన సరే చిన్న క్విజ్ కండక్ట్ చేస్తున్నాను కదా, సో దాంట్లో భాగంగా ఇంకొక పాట నేను వినిపిస్తా. ఓకే, సో ఇది వింటూ ఈ పాట వింటూ ఇది ఈ స్వరాలు వింటూ ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి స్టూడియోకి. హియర్ యు గో.
1: సగ గ సమ మగ మగ సమ మగ ధ

0: ఆల్ రైట్ లెట్స్ సీ ఎవరైనా మాట్లాడేది మీరు ఆన్ ఇరున్నారు
1: నా పేరు రఫీ అండి
0: రఫీ గారు చెప్పండి
1: ఇది సాంగ్ వచ్చేసి బలమరణకి ఇస్తానా బల్యం ఇస్తుంది ఆశ భోసలే సిమిలర్ టు దాట్ బేసిక్లీ
0: అంటే మీరు అనుకుంటున్నారు అంతేనా
1: అనుకోవటం కాదండి
0: సిమిలర్ టు దాట్ అంటున్నారు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా కన్ఫర్మేషన్

0: ఇన్ఫర్మేషన్ గ్యారంటీ.
1: అవునా, సరే మీకు కన్ఫర్మేషన్ ఇంకొకటి ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారని చూద్దాం. బట్ దట్స్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది ఆన్సర్ రఫీ గారు.
0: థ్యాంక్
1: యూ. ఆల్రైట్ రఫీ గారు ఆ పాట అనుకున్నారు, ఏ పాట అనుకున్నారు మీరు అడగద్దు, సో మళ్ళీ వినిపించాల్సి వస్తుంది. బట్ మీరు కూడా అదే అనుకుంటే గనక ఇలా 9726364966 కి కాల్ చేయండి. దిస్ ఇస్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అండ్ మీరు స్పీడ్ డైల్ పెట్టుకోవాల్సిన పనుంది ఈ నంబర్ని, ఎందుకంటే మీకు చాలా చాలా అవసరం పడుతుంది. అలా అటువంటి షోస్ మార్జేస్ అందరు కూడా చేస్తున్నారు అటువంటి ప్రశ్నలు. అండ్ అటువంటి మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ మీ ముందుకు రాబోతుంది కొద్ది 5 నిమిషాల్లో. సో గెట్ రెడీ ఫర్ ది క్వశ్చన్స్. అండ్ సార్ రఫీ గారు కన్ఫర్మ్ ఇచ్చిన కన్ఫర్మేషన్ కి మీరు కన్ఫర్మ్ చేస్తారంటే ప్లీజ్ టు కాల్ ద స్టూడియో, ఇఫ్ నాట్ ఐ విల్ రివీల్ ది ఆన్సర్. థ్యాంక్ యూ రఫీ గారు ఫర్ దట్ ఆన్సర్. అండ్ మీన్వైల్ మళ్ళీ ఇంకొక అద్భుతమైన పాట విందాం. ఇది ఈ పాట కోరిన వారు గిరిధర్ గారు. గిరిధర్ గారు, దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.

0: ఆల్ రైట్ కిల్ల కిల్ల మని కూలీ నెంబర్ వన్ చిత్రం నుంచి నాకు రిక్వెస్ట్ సాంగ్ అండ్ గిరిధర్ గారు హోప్ యు ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ ఆల్ రైట్ ఇందాక నుంచి ఒక ఏంటిది ఒక బిల్డప్ ఒక హైప్ ఇస్తూ వచ్చాను కదా మెగా పవర్ లీడర్ గేమ్ సో ఇంకా సమయం రానే వచ్చింది అండ్ ఓ బై ద వే ఇందాక నేను అడిగిన వినిపించిన స్వరాలకు సంబంధించిన ఆ పాట సరైన సమాధానం రఫీ గారు ఇన్ఫర్మేషన్ కదా అండ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు పాపం నేను ఇన్ఫర్మేషన్ అంటే కాదు కన్ఫర్మేషన్ అన్నారు దాన్ని చాలా మంది కన్ఫర్మ్ చేశారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ కాల్స్ ఇంకా కొన్ని కాల్స్ మిస్ అయ్యాను బట్ సారీ ఫర్ దట్ ఐ కుడ్ నాట్ టేక్ ఇట్ రఫీ గారు భాను గారు గిరిధర్ గారు గిరి గారు ఐ థింక్ జ్యోతి గారు యా థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ కాల్స్ అండ్ సారీ ఫర్ దోస్ కాల్స్ ఐ హావ్ మిస్డ్ అండ్ ఎస్ అది బొంబాయి పరేడ్ చిత్రం నుంచి వేసిన పాట థ్యాంక్ యూ సో ఇప్పుడు మనకి స్టూడియోలో రాజశ్రీ గారు కూడా ఉన్నారు మనతో పాటు హలో రాజశ్రీ గారు
1: హలో హలో హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లాస్ట్ టూ సాంగ్స్ ఎస్పెషలీ రవి బాలుగారు అండ్ ఇళయరాజా గారి కాంబినేషన్ లో ఆ పాటలు వింటే ఆటోమేటికలీ ఎక్కడున్న వాళ్ళకైనా నిద్ర లేచి పరిగెత్తుకుంటూ రావాలనిపిస్తుంది అన్లైక్ ఐ మీన్ జన్ టిపికలీ మే లాంటి వెదర్ ఇంకా మధ్య మధ్యలో వస్తుంది మధ్య మధ్యలో రావాలి అలా ఉంది బట్ ఎనీవే రవి ఐఎమ్ ఎక్సైటెడ్ టు జాయిన్ యూ ఇవాళ ఎస్పెషల్లీ ఎందుకంటే రేడియో సుర్భి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిజనర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఐ ప్రామిస్ ఐఎమ్ నాట్ బార్జింగ్ ఇన్ నేను ఫ్లో లో కలవడానికి వచ్చాను ఇవాళ షో ఫ్లో లో ఇవాళ ఏంటి అంటే మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ యూ నో ద స్పెషల్ గేమ్ దట్ వీ హ్యావ్ బీన్ రన్నింగ్ హియర్ ఎట్ రేడియో సుర్భి అండ్ నేను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను భాస్కర్ గారు సాటర్డేస్ ఎవ్రీ సాటర్డే అండ్ ఎవ్రీ ట్యూస్డే ఈ గేమ్ ని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాము భాస్కర్ గారు రవి వేణు అండ్ కల్పన ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ కండక్టింగ్ దిస్ గేమ్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది మీ నుంచి మేమేం చేసామంటే ఈసారి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం అండ్ ఐ మస్ట్ స్పెషల్లీ మెన్షన్ స్పెషల్ థ్యాంక్స్ టు భాస్కర్ గారు ఏంటంటే ఈ జాతర వెబ్సైట్ ఒకటి మాకు క్రియేట్ ఇచ్చారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాము దాంతోపాటు మెగా పవర్ లీడర్ బోర్డ్ కి సంబంధించి కూడా ఆ గేమ్ కి సంబంధించిన ఒక పేజ్ ని కూడా దానిలో క్రియేట్ చేశారు దట్ వే ఎవరెవరైతే లీడ్ చేస్తున్నారో ఆ వాళ్ల పేర్లతో సహా అది వెబ్సైట్ లో కనబడుతుందన్నమాట జస్ట్ ఇన్ కేస్ యూ డిడ్ చెక్ ఇట్ అవుట్ టిల్ నౌ jatara.radiosurbhi.com ఆర్ radiosurbhi.com/RSJ ఎలా వెళ్ళినా సరే యూ విల్ బి ఏబుల్ టు సీ దట్ మెగా పవర్ అనే పేజ్ ట్యాబ్ కి వెళ్తే యూ విల్ బి ఏబుల్ టు see what is going on our contest ki sambandhichi and we are very very happy to share again and again that India Cash and Carry and Marira and Masala they are sponsoring this game right. So రవి మనం ఇక్కడ గేమ్ యాజ్ యు నో ఇక్కడ స్టూడియోలో ఐ మీన్ షో అవుతున్నప్పుడు కండక్ట్ చేసి వి ఆర్ లిస్టింగ్ డౌన్ లాట్ ఆఫ్ విన్నర్స్ అంటే ఫైనలిస్ట్ ని చాలా మంది తయారు చేసాం మనం వాళ్ళందరి నుంచి ఇవాళ ఇంకా కొంతమంది యాడ్ అవుతారు హోప్ఫుల్లీ విల్ సీ ఎవరు వెళ్తారు అక్కడికి
0: లిస్ట్ చాలా పెరుగుతుంది ప్రతి వారం కూడా మనం ఆడిపిస్తున్నాం అమేజింగ్ రెస్పాన్స్ అండ్ మా లిస్ట్ చాలా అలా పొడవు పెరుగుతూ ఉంది అండ్ మే 30th నాడు ఇట్స్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ ఎక్సైటింగ్ ఎందుకంటే సెమీఫైనల్స్ ఆ రోజు అమేజింగ్ రెస్పాన్స్ అండ్ మా లిస్ట్ చాలా అలా పొడవు పెరుగుతూ ఉంది అండ్ మే 30th నాడు ఇట్స్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ ఎక్సైటింగ్ ఎందుకంటే సెమీఫైనల్స్ ఆ రోజు క్యాష్ అండ్ క్యారీ ఇండియా కాంప్లెక్స్ లో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ ఎక్సైటింగ్ బికాస్ ఇందాక అదే చెప్పాను ఏంటంటే ఈ గేమ్ ను పార్టిసిపేట్ చేయడమే కాదు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది వింటుంటారు కూడా సో ఇట్ క్రియేట్స్ అన్ ఎక్సైట్మెంట్ అండ్ మీరు ఎప్పుడైతే అక్కడ వస్తారో అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారో ఇట్స్ గోయింగ్ టు ద అంటే ద ఎనర్జీ ద ఫ్లో ఇన్ ద గేమ్ ఇట్స్ ఈస్ గోయింగ్ టు ఎనర్జైజ్ ద హోల్ అంబియన్స్
1: టూ థింగ్స్ హియర్ ఒకటి ఇండియా క్యాష్ అండ్ క్యారీ మదీరా అండ్ మసాలా ఆర్ ద స్పాన్సర్స్ అని చెప్పాం కాబట్టి క్లియర్లీ ఆ రోజు ఎప్పుడైతే రవి అంటున్నట్టుగా ఇండియా క్యాష్ అండ్ క్యారీ కాంప్లెక్స్ లో వెన్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ గేమ్ ఆన్ మే 30th ఆ రోజు lot of giveaways are being shared by India Cash and Carry, and also on the final day chala pedda mega hamper kuda that is being sponsored to you to the winners by India Cash and Carry and Madhiran Masala adi vishayam. And also for the first time Ravi ila manam idivarke eppudu oka game ni radio nunchi jatharaki connect chesi akkadiki teeskeltam anedi cheyaledu. This is the first time we are doing an amazing response. Thank you once again for that. So we are so looking forward for that. So let's go.
0: Yes,
1: we want to start taking the callers and lining them up on air.
0: Yes, so mirandaram indaginchu vintunnaru kada. So now the game is going to start, and get your phones ready. The speed dial andike cheppanu indaginchu ma radio survey number 972-636-1966 mali cheptuna. So deeni speed dial lo pettukondi meeku avasaram untundani, ippudu avasaram padabothundi meeku. So adugudam mari.
1: Yes, call చేసేయండి, గెట్ లైన్డ్ అప్ ఫర్ ద గేమ్. అండ్ ఈసారి మరి ఇప్పుడు నేను ఆల్రెడీ లైవ్ లో ఉన్నాను, ఇన్స్టాలో లైవ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్ దోస్ దట్ ఆర్ వాచింగ్ అస్ లైవ్ ఆన్ ఇన్స్టా ఆల్సో. అండ్ ఈ గేమ్ కి సంబంధించి రైట్ నౌ ఎవరు టాప్ లిస్ట్ లో ఉన్నారు అనేది కూడా మీరు నేను చూపిస్తున్నాను ఆల్రెడీ ఇన్స్టాలో. సో లెట్ మీ షేర్ ఇట్ ఆన్ ఎయిర్ ఆల్సో. ఈలోగా కాల్స్ వస్తాయి కదా, అప్పుడు వాళ్ళని ఆన్ ఎయిర్ తీసుకోవచ్చు మనం. సో రైట్ నౌ టాప్ నంబర్ వన్ లో ప్రస్తుతానికైతే, ఇది ఫైనల్ కాదండి, ఇంకా మనం సెమీఫైనల్ ఇవాళ గేమ్ అవ్వాలి, సెమీఫైనల్స్ అవ్వాలి, ఆ తర్వాత ఫైనల్. ప్రస్తుతానికి లీడ్ లో ఉన్నది ప్రవీణ్ రేలంగి గారు విత్ 2,750 points. అండ్ వీ హ్యావ్ సుధా గుత్తుల గారు ఇన్ ద సెకండ్ ప్లేస్ 2,500 points. అండ్ చందన గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, షీఈస్ కాలింగ్ ఫ్రమ్ ఆస్టిన్, షీఈస్ అట్ 2,100 points. షీఈస్ అట్ పొజిషన్ నెంబర్ 3. అండ్ చాలా చాలా లైన్అప్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్స్ అన్ని ఎలాగ క్యాప్చర్ చేస్తున్నాము, హౌ ఆర్ వి క్యాల్కులేటింగ్, ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీ. ఐఎమ్ గోయింగ్ టు షో యూ దాట్. థ్యాంక్స్ టు భాస్కర్ అగైన్ ఫర్ పుటింగ్ ఇన్ దిస్ స్పెషల్ ఎఫర్ట్ ఆన్ దిస్ అండ్ మేకింగ్ ఇట్ లైక్ యునో లిటరలీ సూపర్ మెగా పవర్ లాగానే.
0: రియల్ ఎక్సైటింగ్.
1: Yes, it is.
0: అండ్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఇంకోసారి చెప్తా, 5 క్లూస్ ఇస్తాం. సో 5 క్లూస్ పట్టుకుని, 5 క్లూస్ లో మీకు ఏ క్లూ తట్టినా లేకపోతే ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ క్లూస్ లో మీరు ఆ సినిమా పేరు ఏంటో కనుక్కోవాలి. సో దట్ ఈస్ ద గేమ్.
1: ఆబ్వియస్లీ ఫస్ట్ క్లూ కే పట్టుకుంటే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయి.
0: కరెక్ట్, అది నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలా మంది ఫస్ట్ క్లూ పట్టుకుని హైయెస్ట్ పాయింట్స్ కొట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి.
1: అలాగే యూ విల్ బి ఏబుల్ టు ఏమంటారు అక్యుములేట్ చేయగలరు మేజర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అండ్ యూ కెన్ గెట్ ఆన్ ద రీడ్ అబౌట్.
0: యా, అండ్ ఈ రోజు గేమ్ లో ఎస్పెషల్లీ మనం అడగబోయే కొన్ని ప్రశ్నలకి ఇచ్చే కొన్ని క్లూస్ లో కూడా కొంచెం గమ్మత్తుగా కూడా ఉండబోతున్నాయి. సో మీకు అదే చెప్తున్నాయి, బయట వాతావరణం మబ్బుగా ఉంది, మబ్బు పట్టే మన బుర్రలను ఒకసారి తుప్పించే విధంగా ప్రశ్నలు కూడా ఉండబోతున్నాయని. సో యా, ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం అడుగుదాం ఇప్పుడు.
1: కాల్ చేయాలి కదా, చేసాక అడుగుదాం. మరి మనం ఈలోగా కాల్స్ వచ్చే లోపల విల్ స్టార్ట్ విత్ ద సాంగ్. బట్ ఒకటైతే ముందే చెప్పేద్దాం ఏంటంటే, డిస్క్లైమర్, ఆన్ ఎయిర్ కాల్స్ తీసుకొని గేమ్ ఆడాలి కాబట్టి, గేమ్ అంతా కూడా ఆన్ ఎయిర్ జరగాలి కాబట్టి మేము పాట అయితే వేస్తాము, కానీ మీరు కాల్ చేయగానే పాట ఆపవలసి వస్తుంది. సో యూ హ్యావ్ టు బేర్ విత్ అస్ ఫర్ దాట్.
0: రైట్,
1: సో లెట్స్ గోయింగ్, గెట్ గోయింగ్. మీరేం పాట వేస్తున్నారు ఇప్పుడు?
0: 2 ఇళరాజ పడ్డాయి కాబట్టి కొంచెం డీవియేషన్ తీసుకుని మళ్ళీ వద్దాం.
1: ఓకే,
0: ఆల్ రైట్, ఈ పాట వింటూ మాకు కాల్స్ చేయండి ఫర్ ది మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్.

ఈ ప్రేమ అనేది పేడలంట. ఉండగా చూడితే గుబ్బెమవుద్ది, నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది, గోడకేసి కొడితే పిడకవుద్ది. అంటే నా ఉద్దేశం ఎలా

0: Okay.
1: So first lucky caller, huh?
0: Yeah, Malaysia gara kada? Hello? Hello?
2: Hello?
0: You said your name is Malaysia, right?
2: హలో
1: అండి మల్లేష్ గౌడ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. మీరు పార్టిసిపేట్ చేయడానికే కదా చేశారు. ఓకే, సో రవి ఫస్ట్ కాలర్ ఇస్ హియర్, వి కెన్ స్టార్ట్ విత్ ది క్వశ్చన్స్. ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అండి. సో ఇది ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉందా? హ్యావ్ యూ ప్లేడ్ దిస్ బిఫోర్?
2: నో, నాట్ రియలీ, బట్ వింటున్నాను రోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు.
1: యా, రోజు దీని గురించి మూత మూగిస్తూనే ఉంటాం ఫర్ ష్యూర్.
2: యా యా యా,
1: సో మల్లేష్ గౌడ్ గారు ఇది ఫస్ట్ టైం.
2: అదే లైవ్ లో క్లూలు ఇస్తుంటారో అంత చెప్పాలి కదా. అదే
0: కరెక్ట్.
1: అంతేనండి, అంతే. నేను బట్ బిఫోర్ దట్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యువర్ ఇన్ఫర్మేషన్, సో అందుకని నోట్ యువర్ ఇన్ఫర్మేషన్ డౌన్. ఓకే, నౌ వీ కెన్ గెట్ స్టార్టెడ్ అండి.
0: సో మీకు ఇచ్చే 5 క్లూస్ ఏంటంటే,
1: ఫస్ట్
0: క్లూ, యా ఫస్ట్ క్లూ లైక్ మీ. ఓకే, సెకండ్ క్లూ లైక్ మీ కాదు, లైక్ మీ,
1: లైక్ మీ చెప్పగానే ఇట్స్ అ బ్రాండ్, లైక్ మీ బ్రాండ్ పేరు చెప్పగానే మీకు ఏ సినిమా వస్తుంది?
2: మన్మధుడు.
1: సూపర్, ఫస్ట్ క్లూ కి సూపర్ చెప్పేశారండి మీరు. Okay, beautiful. thank you for the call.
2: Yeah, no.
1: We will note it down, but let's continue this conversation. I think man daggara undi thana number, na number undi.
0: Okay.
1: But we'll get that number again, but that is awesome. Oka chinna word tho typically oka line cheppadamo, story cheppadamo, labate edana hero heroine gurinchi cheppadamo atla jarutundi, but just with one word, Ravi oka word cheppagane correct guess chesaru. So anta simple anamata, just going to be that fun. Let's see evaru ala migilina vaatiki kuda guess cheyagaltaro chuddam.
0: All right, mana srotalu asamanyulu. Let's see entha mandi vastaro chuddam. Yeah, keep calling us.

ఈ ప్రేమ అనేది పేడలండి. ఉండగా చూడితే బొబ్బెమ్మ అవుద్ది, నీళ్ళలో కలిస్తే కల్లాపవుద్ది, గోడకేసి కొడితే పిడకవుద్ది. అంటే నా ఉద్దేశం

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vadinattu India Today lo maa chefs shataga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 469-269-6476. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
5: ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి సిగ్నేచర్ షో. సో మనకి వాసు గారు ఆనర్ ఉన్నారు గేమ్ కోసం, మెగా పవర్ లీటర్ గేమ్ కోసం. సో వాసు గారు, యూఆర్ రెడీ? ఓకే, వన్ సెకండ్.
6: ఓకే, సో యూఆర్ నౌ ఆన్ ఎయిర్ అండి. ఈసారి ఏమిస్తున్నారు ఆయనకి? వాట్ క్వశ్చన్ ఆర్ యు గివింగ్? వేరే మూవీ తీసుకోవాలి కాబట్టి ఒక టైటన్ కాబట్టి.
5: సో వేరే మూవీ కాబట్టి మీకు వేరే మూవీకి సంబంధించిన ఫస్ట్ క్లూ వాసు గారు, రెడీయా? ఫస్ట్ క్లూ ఏంటంటే మంత్రి. మీకు 10 సెకండ్స్ లో చెప్పగలగాలి, లేదంటే సెకండ్ క్లూ వెళ్తాం మనం.
7: నేనే రాదు, నేనే మంత్రి
5: కాదు. సో ఇప్పుడు సెకండ్ క్లూ, మార్కెట్.
6: థర్డ్ క్లూ
5: అండి. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు థర్డ్ క్లూ నౌ. ఇస్ ఇట్ ఓకే?
7: యా.
5: మీనా. మంత్రి, మార్కెట్, మీనా.
7: మీనా.

0: So you ate up two clothes. Okay. Thank you so much.
1: Thank you for calling.
2: All right.
1: Okay, so that's fun. And definitely. ఇప్పుడు ఇద్దరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఆల్రెడీ నౌ వి నో లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనకి అర్థమైపోతుంది. సో వీ గెటింగ్ ది థర్డ్ కాలర్, లెట్స్ టేక్ దెం ఆన్ ఇట్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ ది గేమ్.
2: ఆల్ రైట్, ఎవరండి మాట్లాడేది? మీరు ఆన్ ఉన్నారు.
3: హలో అండి, గిరిధర్ మిలి.
2: ఆల్ రైట్ గిరిధర్ గారు వచ్చారు. సార్ ఏదో పాట కోరారు, చెప్పారు క్విజ్ కి సమాధానం చెప్పడానికి వచ్చారు. అయితే సో
1: గిరిధర్ గారు, మీరు ఆడారా ఈ గేమ్ ఇది వరకు? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, వెరీ గుడ్.
2: సో గేమ్ రూల్స్ తెలుసు కదా? ఓకే, వండర్ఫుల్.
1: కానీ ఒక్క నిమిషం, మీరు కంటిన్యూ చేసే ముందు రాగిందర్ గారు మీ లాస్ట్ నేమ్ ఒకసారి చెప్పండి.
3: అల్లూరి.
1: ఓకే, కంటిన్యూ ప్లీజ్.
2: సో మీకు ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటంటే, షడ్రుచుల కలయిక ఈ సినిమా, సినిమా పేరు.
1: ఈజీనా
3: సినిమా పేరా? ఉగాది.
1: సూపర్
2: సార్,
3: బ్యూటిఫుల్
2: బ్యూటిఫుల్
1: రవి. రవి మీకు చాలా ఈజీ క్లూ ఇచ్చాడండి.
2: అంటే
1: నాట్ ఫేర్. అసలు మీరని తెలిసి నేనైతే వెంటనే క్వశ్చన్ మార్చేసే పని.
2: నేను ఆయనకి సెకండ్ క్లూ దాకా వెళ్ళాల్సింది, కాకపోతే సూపర్ అండి. థ్యాంక్ యూ గిరిధర్ గారు, వండర్ఫుల్.
1: సో మీలో ఎవరు ఎవరెవరు ఎంత స్కోర్ చేస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే, ఆల్ యూ నీడ్ టు డు radiosurvey.com/MPL, అలా కూడా మీరు వెళ్ళొచ్చు radiosurvey.com/MPL, మెగా పవర్ లీడర్ బోర్డ్. అక్కడ మీకు
3: MPL. ఓకే,
1: అక్కడ
3: మా ఊరికి పేరు మదనపల్లికి.
1: అరే చూసారు, ఎలా కలిసిందా?
3: మదనపల్లికి డిపో బోర్డ్ MPL
2: అనేది. రండి మరి, చూసారు అదృశ్య జాతకులు మీరే కావచ్చు కండి. All right.
3: Thank you. Yes.
1: Bye. Bye. So next call, Rachel Ravi, quickly, నేను లైవ్ లో మళ్ళా లైవ్ లో వచ్చాను కదా, ఇన్స్టా లైవ్ లో. ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, జస్ట్ టు షో యూ హౌ వీఆర్ కండక్టింగ్ దిస్ గేమ్, హౌ సీరియస్లీ వీఆర్ టేకింగ్ ఇట్, అండ్ ఎంత ఫన్ అనిపిస్తుందో ఇది ఇలా చేయటంలో కూడా. ఒకటి, ఇట్స్ అబౌట్ క్యూరేటింగ్ ద క్వశ్చన్స్. రెండోది అబౌట్ మేకింగ్ ఏ నోట్ అనమాట. సో నేను ఇప్పుడు రైట్ నౌ యాజ్ వీ స్పీక్, నేను లైవ్ లో ఐఎమ్ షోయింగ్ యూ ద పార్టిసిపేషన్, ఎంతమంది ఎన్ని సార్లు కాల్స్ చేయటం, ఎంత పార్టిసిపేట్ చేయటం జరిగింది ఇప్పటిదాకా. లెట్స్ టేక్ ది నెక్స్ట్ కాలర్.
2: ఆల్ రైట్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడేది?
4: హలో.
2: ఎస్, మీ పేరు?
4: విజయ్ మాట్లాడుతున్నాను.
1: విజయ్ గారు,
2: సో మీకు గేమ్ రూల్స్ అన్ని ఓకే తెలుసు కదా?
1: మీరు ఆల్రెడీ చేశారు. అయితే మీ పేరు, మీ లాస్ట్ నేమ్ చెప్తారా?
4: నెలకుర్తి.
1: ఓకే, ఐ గాట్ యు, ఐ ఫౌండ్ యూ అండి. సో మేమేం చేస్తున్నామంటే, మీ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటున్నాం కాబట్టి, వీఆర్ ఆల్సో ఏబుల్ టు యాడ్ ద పాయింట్స్ టు యువర్ ప్రీవియస్ థింగ్స్ ఆల్సో అనమాట. సో గో అహెడ్ ద రవి, మీ క్వశ్చన్.
2: ఆల్ రైట్, సో ఇందాక నుంచి మేము అడుగుతూ ఉన్నా, క్లూస్ ఇస్తూ ఉన్నా, కానీ అన్ని క్లూస్ ఒకేలా ఉండదని చెప్పా. కాస్త బుర్రకి మెలికలు పెట్టే క్లూస్ కూడా ఉంటాయని చెప్పా. సో ప్రాబబ్లీ ఇది కావచ్చేమో, బట్ ఐ డోంట్ నో. మీరే మాకు ఒక మన శ్రోతలు తక్కువ అని చెప్పి వీల్లేదు, బట్ మీకు ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటంటే, హీరో మెకానిక్ షాప్ లో పనిచేస్తుంటాడు.
4: మెకానిక్ షాప్ లో
2: పనిచేస్తూ ఉంటాడు.
4: జంటా గ్యారేజ్
2: కాదు.
1: సెకండ్ క్లూ.
4: ఓకే,
2: సెకండ్ క్లూ, సంగీతం కేవీ మహాదేవన్.
4: ఓ మై గాడ్.
2: ఓకే, మరద చెప్పా. అది గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మూడో ఏంటంటే, దర్శకుడు, సినిమాకి దర్శకుడు కె విజయ్ భాస్కర్. ఆర్ విజయ్ భాస్కర్, ఆర్ అయితే మా భాస్కర్ అవుతాడు. కె విజయ్ భాస్కర్ కదా. సో నాలుగో క్లూ, సూరిగాడ్ సినిమాలో ఎవరైతే హీరోనో అదే హీరో ఈ సినిమాలో కూడా.
4: సూరిగాడ్ సినిమాలో
1: అసలు ఎట్లా రవి?
4: వినోద్ కుమార్
2: బాబాయ్ కాదు. దరిదాపు వచ్చారు అడిగా, అంటే కనీసం ఆ దరిదాపుల్లో ఉన్నారు మీరు, ఆ హీరోలో వచ్చారు.
4: మేబీ సురేష్.

0: అదే చూసే వాళ్ళు కూడా ఇక్కడ మన ఇన్స్టాలో చూసే వాళ్ళు కూడా లైవ్ లో ఇఫ్ యూ నో ద ఆన్సర్ యూ కెన్ రెస్పాండ్.
1: ఎవరైనా కాల్ చేయించండి. సో దీనికి నాలుగే క్లూస్ ఉన్నాయి
2: యాక్చువల్లీ.
1: నాలుగే ఉన్నాయి.
0: ఓకే అండి,
2: రాంగ్ టైమ్ లో చేసామండి మేము.
0: టైమింగ్ బాగాలేదు కాసేపు బ్యాక్ చేయండి.
1: ఇంకా 2 నిమిషాలు ట్రై చేస్తాం
2: అండి.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అవి.
1: అవును, మరి ఇందాక చాలా ఈజీ ఇచ్చాం, మరి అన్ని ఎలాగ ఉంటాయి
0: అంటే గిరిధర్ గారు లాంటి వాళ్ళకి ఇలాంటివి ఇవ్వాలి అని చెప్తారు ఇప్పటికీ అని చెప్పేసుకుంటూ ఉంటారు. సినిమా పేరు గిరిధర్ గారు.
1: ఇది కూడా చాలా ఈజీ అసలు, మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే మళ్ళీ క్లూస్ చెప్పొచ్చు లేదో చేయలేం
0: కదా. కాల్ చేసేయండి, బి పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ నేను పక్కనే ఉండి రవిని కొద్దిగా మోటివేట్ చేసి కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడిగేలాగా చేస్తాను నెక్స్ట్ పార్ట్ వేసే లోపల. నెక్స్ట్ పార్ట్ వేసేస్తే మనం విల్ కంటిన్యూ దిస్ కాన్వర్సేషన్.

0: ఆల్ రైట్, మనకి కాలర్ ఆన్ ఎయిర్ వస్తున్నారు. లెట్ అస్ సీ హూ ఇట్ ఇస్. నమస్కారం అండి.
1: హలో అండి,
0: మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది?
2: సుధా గారు. సుధా గారు, యూ రెడీ ఫర్ క్లైంబింగ్ అప్ ద లాడర్?
1: Yes, కానీ లాస్ట్ టైం ఆల్రెడీ వాళ్ళకి.
2: రవి భయపెట్టారు కదా ఇంతకు ముందు క్వశ్చన్ తో.
0: అది భయపెట్టినట్టు కాదు, ఎందుకంటే మా శ్రోతలందరూ కూడా చాలా స్ట్రాంగ్ అని తెలుసు. సో ఇలాంటి ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా సమాధానంతో తిరిగి మమ్మల్ని భయపెట్టేవాళ్ళు మా శ్రోతలు.
2: మీరు బాగా కవర్ చేశారు కానీ మీరు భయపెట్టారు.
0: సరే సరే సుధ గారు, మీకు చాలా ఒక్క నిమిషం ఆగండి,
2: నేను లైవ్ లో వెళ్తాను మళ్ళా.
0: ఓకే ఓకే ఓకే. సో మీకు రూల్స్ అని ఆల్రెడీ మీరు ఆడారా? ఇది ఫస్ట్ టైం అయితే ఓకే ఓకే, వెరీ నైస్. సో అయితే మీకు మంచి ప్రశ్న ఇవ్వాలండి. అదే మంచి ప్రశ్న అంటున్నా నేను. నేనేమైనా అన్నారా అండి?
2: గమనించాలి యువర్ ఆనర్.
0: ఇంకా ఏం అనుకుంటారు? సరే యువర్ రెడీ?
2: నేను రైట్, ఐఎమ్ గోయింగ్ లైవ్. నేను ఇస్తా ఒక్క నిమిషం.
0: ఓకే,
2: ఒక చిన్న let's give a little bit of intro for the next person. So I'm here with Ravi studio lo mega power leaderboard game avutundi ikkada. Nenu indaka nunchi meeku chupistunnattuga I'll show you again one more time. ఈ గేమ్ ఎంట్రీస్ అన్ని కూడా మేము వెబ్సైట్ లోకి తీసుకుంటున్నాం అనమాట. అండ్ దెన్ పీపుల్ విల్ గెట్ టు సీ వాళ్ళ పొజిషన్ ఏంటి, ఎక్కడున్నారు అనేది కూడా. ఇక్కడ మీరు జాతర వెబ్సైట్ కి వెళ్తే మెగా పవర్ అనే ట్యాబ్ కి వెళ్తే యూల్ బి ఏబుల్ టు సీ. ప్రస్తుతానికి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉన్న సుధా గారు ఇప్పుడు కాల్ చేశారు. లెట్ సీ వాట్ హ్యాపన్స్ ఇఫ్ షీ విల్ గో అప్ ది లాడర్. ఓకే,
0: ఆల్ రైట్ సుధా గారు, గెట్ రెడీ. సో మీకు నేను ఇవ్వబోయే ఫస్ట్ క్లూ ఏంటంటే, ఒక పురాతనమైన ఆయుధం ఓకే తన సరైన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక పురాతనమైన ఆయుధం తన సరైన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
2: ఆ సినిమా ఏంటి?
0: కాదు, సెకండ్ క్లూ, పాడుబడిన కోటలో ఉన్న ఒక సమాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు, కానీ ఒక క్యూరియాసిటీ వల్ల కథ మలుపు తిరుగుతుంది.
2: కథ అడ్డం తిరిగింది.
0: ఓకేనా
2: సుధ గారు?
1: ఒక నిమిషం,
2: ఒక నిమిషం ఉండదు.
1: సెకండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? సెకండ్,
0: పాడుబడిన కోటలో ఉన్న ఒక సమాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు, కానీ ఒక క్యూరియాసిటీ వల్ల కథ మలుపు తిరుగుతుంది.
2: కమాన్ సుధ గారు.
0: సరే, మన థర్డ్ క్లూ వెళ్తున్నాం మనం. ఓకే, హీరోయిన్ కి కోపం వచ్చినప్పుడు లేదా ఆమె పూర్వీకుల పవర్ బయటపడేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక డ్రమ్ మోగుతూ ఉంటుంది.
2: అయ్యో
0: పట్టి సార్, మూడు సూపర్, దాట్స్ ద రైట్ ఆన్సర్. చూసారా, కరెక్ట్, ఆయుధం అంటే మనకు రకరకాల సినిమా పేర్లు గుర్తొస్తాయి.
2: బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి, కాలర్ ఐ థింక్.
0: థ్యాంక్ యూ. ఆల్ రైట్,
2: నెక్స్ట్ కాలర్ లుక్స్ లైక్ వి లాస్ట్ దట్. ప్లీజ్ కాల్ చేయండి మళ్ళీ, విల్ టేక్ యు
0: ప్లీజ్ టు కాల్ బ్యాక్.
2: సో అంతే అన్నమాట రవి,
0: కంటిన్యూ, విల్ కీప్ రాకింగ్, దట్స్ గుడ్, సూపర్. అందరూ కూడా బ్రహ్మాండంగా ఆన్సర్ చేస్తారు, కీప్ దోస్ కాల్స్ కమింగ్ ఇన్.
2: So, this segment, Mega Power Leaderboard, is brought to you by India Cash and Carry and Madhira and Masala.

0: హలో అండి, మీరు ఆన్ ఇరున్నారు.
1: I want to take off it.
0: You want to go off it?
2: Okay, then we have to put you on hold. Please wait.
0: హలో అండి, ఎవరు మాట్లాడేది? మీరు ఆన్ ఇరున్నారు.
3: హలో అండి, మళ్ళీ విజయ్ ని కాల్ చేశాను.
0: మళ్ళీ గారు, మల్లేష్ గారు,
2: మళ్ళీ విజయ్,
0: విజయ్ గారు, మళ్ళీ విజయ్ గారు. ఓకే
2: ఓకే,
3: మీరు షోలో ఇచ్చిన హార్డ్ క్వశ్చన్ మ్యాచే కదండి, మీరు అప్పుడు మర్చిపోయారు
2: కదా,
0: సమాధానం చెప్పడానికి వచ్చారా?
3: మీరు ఇందాక చెప్పే క్వశ్చన్ ప్రత్యేకం అంతా తీసుకున్నాను, అరుంధతి అని.
0: కానీ అది
2: కదా, హ్యాపెన్స్ హ్యాపెన్స్. బట్ లెట్స్ సీ, ఇప్పుడు ఈసారి రవి ఈజీగా అడుగుతాను మిమ్మల్ని.
0: ఆగండి. సో సరే, మీకు నేను ఇవ్వబోయే ఫస్ట్ క్లూ ఏంటంటే, ఇంటి పేరు ఓకే లేదన్న బాధే ఈ హీరోకి ఉన్న అతిపెద్ద ఎమోషనల్ యాంగర్. ఇంటి పేరు లేదన్న, ఇంటి పేరు లేదన్న బాధే ఈ హీరోకి ఉన్న అతిపెద్ద ఎమోషన్ యాంగర్. చంపేశారు కదా అసలు, మీకు అక్కర్లేదు, అది చెప్పాను కదా, మీరు రెండు ఒకళ్ళు అక్కర్లేదు,
2: రాక్ అని రాక్,
0: యు ఆర్ రాకింగ్.
3: అదే అండి, మాకు అడిగినే మేము అసలు ఇందాక వచ్చి అయితే ఇంకా హైలైట్ పురాతన ఐదో అనేది చాలా సినిమాలు ఉన్నాయి కానీ నాకు ఫస్ట్ స్ట్రైక్ అరుంధతి అని.
2: మీకు అంటే రాసి పెట్టుందండి, మీకు మీకు 1000 పాయింట్స్ పడాలని రాసి పెట్టుంది. ఎవరైనా సరే ముహూర్తం చూసుకోండి సరే,
0: ఫస్ట్ టైం కాల్ చేసిన ముహూర్తం ఇప్పుడు కలిసి వచ్చింది, కాదు ఫస్ట్ టైం కాల్ చేసిన ముహూర్తం ఇప్పుడు కలిసి వచ్చింది,
2: బాగుంది జస్ట్, కానీ మేము అలా చూడలేదండి.
0: థ్యాంక్ యూ విజయ్ గారు,
2: థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ కాలర్.
0: ఆల్ రైట్, లెట్స్ సీ. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? పవన్. ఎస్
2: పవన్ గారు, బాగున్నారా?
0: ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, చూసుకోండి, సిగ్నల్ చూసుకోండి, బ్రేక్
3: అవుతుంది.
2: బట్ ఆల్సో ఆల్సో పవన్ గారు, మిమ్మల్ని ఒక్క నిమిషం హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ కూడా తీసుకోవాలి, ప్లీజ్ స్టే ఆన్లైన్. ఓకే, వి హావ్ చంద్ర గారు.
0: హలో చంద్ర గారు.
4: హలో
2: అండి, డూయింగ్ గుడ్. సో మీ మీరు కూడా ఇప్పుడు సుధాకర్ లాగా లీడర్ బోర్డు లో పైకి వెళ్ళడానికి గబగబా ఫాస్ట్ గా రైజ్ అయిపోవడానికి చేశారు అంతేగా? ఓకే, లెట్స్ చెక్ దట్. ప్లీజ్ స్టే ఆన్ లైన్, వి విల్ కమ్ బ్యాక్ టు యూ. పవన్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం. ఓకే, సో పవన్ గారు, వీఆర్ బ్యాక్ టు యూ అండి, మీరు క్వశ్చన్ అడగచ్చు రవి గారు.
0: ఆల్ రైట్
2: పవన్ గారు, మీరు ఇదివరకు ఆడారు గేమ్?
4: భాస్కర్
2: ఆడారు అయితే. ఓకే, ఐ విల్ ఫైండ్ యూ దేర్. రవి, మీరు గో అహెడ్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్.
0: సో పవన్ గారు, మీకు నేను ఇచ్చే ఫస్ట్ క్లూ, ఓకే, నత్తి ఉన్న ఒక జర్నలిస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కలిసి పజిల్ ని సాల్వ్ చేయడానికి తిరుగుతూ ఉంటారు. ఓకే, నత్తి ఉన్న ఒక జర్నలిస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కలిసి ఒక పజిల్ ని సాల్వ్ చేయడానికి తిరుగుతూ ఉంటారు, అది ఫస్ట్ క్లూ. సెకండ్ క్లూ ఇస్, అసలు ఎప్పటికీ డెలివరీ అవ్వని ఒక లెటర్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.
2: ఎక్కడికి వెళ్ళారు రవి?
0: కాదు. ఓకే, సో థర్డ్ క్లూ, ఒక బంగారం విగ్రహం ఓకే సక్సెస్ కి అలాగే పతనానికి సింబల్ గా కనిపిస్తూ ఉంటుంది. నో ప్రాబ్లం, ట్రై యువర్ లక్ ఇన్ ద ఫోర్త్ క్లూ. ఈమె సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్. సో ఓకే, సో అది కూడా కాదు, నౌ
2: లాస్ట్ క్లూ,
0: లాస్ట్ క్లూ ఈజ్ యువర్ లక్కీ క్లూ. కీర్తి సురేష్ ప్రాణం పెట్టి నటించిన సావిత్రి గారి బయోపిక్ ఇది. మరి చూసారా, చూసారా
2: మొత్తానికి చెప్పారండి. లెట్స్ గో టు చంద్ర గారు నౌ. థ్యాంక్ యూ. ఓకే చంద్ర గారు, యువర్ బ్యాక్ ఆన్ కాల్. ఒక్క సెకండ్ ఆగండి, ఇంకో కాల్ కూడా తీసుకుని విల్ కమ్ బ్యాక్ టు యూ. హలో అండి, మీరు ఆన్ ఎయిర్.
5: హలో
2: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
5: నా పేరు జ్యోతి అండి.
2: మీ రేడియో వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ యూ ఆన్ హోల్డ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకేనండి? ఓకే చందన, యూ బ్యాక్ ఆన్ ద గేమ్ రైట్ నౌ. సో రవి, మీరు గో అహెడ్.
0: Yes. ఓకే చందన గారు, మీకు నేను ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటంటే, ఒక బస్సు ప్రయాణంలో ఒక సెల్ఫీ తీసుకోవాలన్న ఒక చిన్న ప్రయత్నం హీరో లైఫ్ ని మొత్తం రివర్స్ చేస్తుంది.
2: మళ్ళొక్కసారి మీ పేరు చెప్తారా?
5: జ్యోతి
2: గారు, థ్యాంక్ యూ ఫర్ ది కాల్.
0: సో జ్యోతి గారు,
2: గేమ్ కోసమే కదా మీరు ఫోన్ చేశారు? గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికైనా చేశారు మీరు?
5: దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండి. అంటే నేను ఇప్పుడే విన్నుకుంటా వచ్చాను ఇంటికి. నాకు ఒకసారి మీరు ఫస్ట్ నుంచి చెప్తే అండి హ్యాపీ.
2: తప్పకుండా. సో మీరు ఫస్ట్ మీ లాస్ట్ నేమ్ చెప్పగలరా, ఇఫ్ యు డోంట్ మైండ్?
5: ఐ డిడ్ రిజిస్టర్ అండి.
2: నో నో, మీ లాస్ట్ నేమ్ చెప్పగలరా ఇఫ్ యు డోంట్ మైండ్ అంటున్నాను నేను, బికాస్ వీ హావ్ టు పుట్ యూ ఆన్ ద లీడర్ బోర్డ్. వీ విల్ నీడ్ యువర్ ఇన్ఫర్మేషన్. డు యూ మైండ్ షేరింగ్ యువర్ లాస్ట్ నేమ్?
5: బోడంపూడి అండి.
2: ఓకే,
5: బోడంపూడి.
2: ఆల్ రైట్ అండి. అండ్ all right, Ravi will be asking you the questions. Go ahead, Ravi.
0: All right, Chandana garu.
2: And the questions ayyante aina meeku five clues istaru for you to identify the movie name. First clue ichi 10 seconds istaru. If you don't answer, next clue, next clue, next clue. Ala 10 seconds lo 5 to 10 seconds lo cheppal meeru. Okay nandi?
5: Okay, sure nandi.
2: Depending on how many clues you are using to answer, mee points anta tagutu vastayi.
5: Okay, okay nandi.
2: Okay, let's go.
0: All right. మీకు ఫస్ట్ క్లూ ఏంటంటే, ఒక డాన్స్ క్రిటిక్ రాసిన ఆర్టికల్స్ ఒక గొప్ప టాలెంట్ ని వెలుగులోకి తీసుకొస్తాయి.
5: కమల్ హాసన్ మూవీ అండి.
0: ఎస్
2: చెప్పండి.
0: జయప్రద గారు హీరోయిన్ కమల్ హాసన్ గారు. అయ్యో సినిమా నాకు చెప్తారు.
2: అదే అవసరం, వెల్ డన్ అండి. ఫస్ట్ టైమ్ బాగా క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: అండ్ ఆల్సో మీందాక చెప్పినట్టుగా ఈ గేమ్ లో గెలుచుకున్న ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా మే 30th నాడు క్యాష్ అండ్ క్యారీ ఇండియా క్యాష్ అండ్ క్యారీ కాంప్లెక్స్ లో సెమీఫైనల్స్ కండక్ట్ చేస్తాం. సో ఆ రోజు అక్కడ గోయింగ్ టు సీ యూ. అండ్ అక్కడి నుంచి ఫైనలిస్ట్ 5 మేము జాతర జూన్ 7 నాడు అక్కడ ఫైనల్స్ కండక్ట్ చేస్తాం. దాట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఫన్, సో డోంట్ మిస్. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఇప్పుడు మేము అడుగుతున్న మీరు కాల్ చేయాలి, క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తే యూఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గెట్ దేర్. ఆల్ రైట్, తర్వాత ఈ పాట కంటిన్యూ చేద్దాం, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ విల్ కీప్ వన్స్ మనకి నెక్స్ట్ కాల్ వచ్చిన తర్వాత విల్ టేక్ దమ్ ఆన్ ఎయిర్.

0: అండి.
1: హలో అండి.
2: హాయ్ అండి.
1: మీ పేరు? మీ వాయిస్ చాలా కట్ అవుతుంది, ఒకసారి మీ సిగ్నల్స్ చూసుకోండి.
2: నా పేరు పద్మాక్షి అండి.
1: పద్మాక్షి?
0: పద్మశ్రీ.
1: పద్మశ్రీ.
0: పద్మశ్రీ గారు హలో అండి. మీరు రెడీ ఫర్ గేమ్? ఆడారా ఇది వరకు గేమ్?
2: ఆడానండి.
0: ఓకే, సూపర్. సో లెట్ మీ ఫైండ్ యూ హియర్ సో ఐ కెన్ యాడ్ యువర్ ఎంట్రీ. ఓకే, గో అహెడ్ అండి.
1: సో పద్మశ్రీ గారు, మీకు నేను ఇవ్వబోయే మొదటి క్లూ ఏంటంటే, ఒక సినిమా రెండు యుగాలు, ఓకే, టూ జనరేషన్స్, 400 ఏళ్ల నాటి ఒక తీరని వాగ్దానం మరో జన్మలో కాని నెరవేరదు. అది సూపర్, అసలు వండర్ఫుల్, వండర్ఫుల్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్,
0: నైస్ అండి, సూపర్.
1: థ్యాంక్ యూ. థ్యాంక్స్.

0: లంచ్ కి ఎక్కడికన వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి. దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nene em undaledi roj dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న వచ్చిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. Okay,
6: sure. How many people are we expecting?
5: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
6: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: టు సిగ్నేచర్ షో. మీరు వింటున్నారు ఈ కార్యక్రమం ఓన్లీ ఆన్ రేడియో సిర్బీ 107.9 ఎఫ్ఎం HT3 అమెరికాలో తెలుగునిస్తాం. ఇవాళ కార్యక్రమంలో రవి చాలా ఏమంటారు, చాలా ప్రిపేర్డ్ గా వచ్చి చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ ని, చాలా ఈజీ క్వశ్చన్స్ ని అన్నిటినీ కలిపి ఒక పక్క అట్రాక్ట్ చేస్తూ ఇంకో పక్క బెదిరిస్తూ క్వశ్చన్స్ అడుగుతున్నారు మెగా పవర్ లీడర్ బోర్డు లో.
1: అంతకన్నా ప్రిపేర్డ్ గా మన శ్రోతలు కూడా వస్తారు.
0: అంతకన్నా

0: మీకు ఇవ్వబోయే ఫస్ట్ క్లూ ఏంటంటే, రెండు కుటుంబాల మధ్య అంతస్తుల అంతరం, ఒక పొరుగింటి గొడవ చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కథ.
1: బ్లాక్ అండ్ వైట్ మూవీ, రెండు పొరుగింటి మధ్య అంటే మరో చరిత్ర
0: కాదు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది సెకండ్ క్లూ. సో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పేరు చెంగయ్య, అతని కొడుకే ఈ కథలో మన హీరో
1: చెంగయ్య.
0: ఓకే, మీకు మూడవ క్లూ ఏంటంటే, దక్షిణ భారత చలన చిత్ర సీమలో ఎంతో పేరు పొందిన విజయ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన మొట్టమొదటి సినిమా ఇది.
2: ఇప్పుడు చంద్ర గారు రిగ్రెట్ అవుతారు.
0: లేదండి, అసలు హీరో ఏంటంటే, 1950 ఏప్రిల్ 7వ తారీఖున విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు.
1: లేదండి,
0: సినిమా ఐదో క్లూ మీకు ఏంటంటే, సినిమా టైటిల్ ఒక వ్యాపారవేత్తం లేదా సంపన్నుణ్ణి సూచించే పదం. మళ్ళీ తిరిగి కలుస్తా వస్తా అంటారా?
1: థ్యాంక్స్
0: ఫర్ యువర్ ఎనర్జెటిక్ అండ్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ చంద్ర గారు.
2: అలా జరిగిందనమాట.
0: ప్లీజ్ కాల్ బ్యాక్, విల్ టేక్ యు ఆన్ ఎయిర్.
2: రవి, మీరు అరుంధతి సినిమా, ఓకే, వి గెట్ అనదర్ కాలర్.
0: యా, ఆల్ రైట్, రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
2: సుధా గారు,
3: హలో అండి.
2: హలో, మీరు మళ్ళీ ధైర్యంగా కాల్ చేశారా? ఎలాగైనా సరే,
3: ఏదో ట్రై చేద్దామని.
2: అదే
0: ఓకే సరే, లెట్ అస్ సీ. మీకు
3: ఇంతకు ముందు
0: మీకు ఫస్ట్ క్లూ ఏంటంటే, సంపాదించడం కాదు తిరిగి ఇచ్చేయడంలోనే అసలైన కిక్ ఉందని నమ్మే ఒక కోటీశ్వరుడి కొడుకు కథ.
2: అందరు చెప్పారు ఇప్పుడు.
3: మహర్షి
0: కాదు, ఓకే, సెకండ్ క్లూ
2: అంతే.
0: ఓకే, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే మెయిన్ పాయింట్ చుట్టూ ఈ సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది.
2: కమ్ ఆన్,
0: ఓకే, వి ఆర్ గోయింగ్ టు థర్డ్. మామిడి తోటలో హీరో సైకిల్ తొక్కుతూ వచ్చే
2: సినిమా పేరు కావాలండి.
0: ఆ సైకిల్ కుర్రాళ్ళకి కూడా ఒక క్రేజ్.
3: మహేష్ బాబు.
0: సరే, నాలుగో క్లూ వెళ్ళిపోతున్నాం మనం. అది ఈ రకం టెన్షన్ పెడితే ఆన్సర్లు వచ్చేటట్లేదు.
2: సుధా గారు, ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎలా ఉంటుందంటే, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి మంచి ఎఫెక్ట్ కోసం. మీకు ఇంకా లేవు అలవాటు అవ్వడానికి, ఇలా వితౌట్ మ్యూజిక్ ఉంది, లేకపోతే ఆ ఫైల్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
4: హలో అండి, నా పేరు
2: విజయ్
0: గారు. విజయ్ గారు, ఓకే,
4: మళ్ళీ విజయ్ గారు.
0: విజయ్ కేతనం ఎగరేస్తున్నారు మీరు.
4: నేను ఆ క్వశ్చన్ మర్చిపోలేదండి. ఇంకా
0: మీరు పగబడేట్ ఉన్నారు.
2: రవి ఫోన్ నెంబర్
0: ఆల్రెడీ

0: పొజిషన్ గురించి నాకు ఇంకొకరు కాల్ చేశారు, మా వాసవే కాల్ చేసింది, ఏంటి ఆన్సర్ ఏంటి చెప్తా. అందుకే మీరు మీరేంటంటే షో చివరిదాకా ఉంటే నేను ఇంకా
1: ఆలోచిస్తుంటారంటారా.
0: ఇలాంటి మీరు అదే చెప్తున్నా, సో వినేవాళ్ళు కూడా ఒకటి ఒకరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది ఈజీగా ఉండదు, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ రౌండ్స్ లో ఇంకొంచెం
1: విజయ్ గారు ఒక్కసారి మిమ్మల్ని హోల్డ్ లో పెడుతున్నాను, ఐ యామ్ టేకింగ్ అనదర్ కాలర్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేనండి పద్మశ్రీని. మళ్ళీ ఇంకేం ఆడచ్చా?
1: ఆడచ్చు, ఎన్నిసార్లు మీ ఓపిక, కానీ ఐ హావ్ టు పుట్ యు ఆన్ హోల్డ్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. వేరే కాలర్ తో ఉన్నాము, విల్ గెట్ బ్యాక్ టు యూ, ప్లీజ్
2: స్టే. షూర్ అండి, యా షూర్.
0: విజయ్ గారు మీకు మొదటి క్లూ, ఒక వ్యక్తి తాను ఎవరి కోసం అయితే చనిపోవాల్సిందో వారితోటే ఛాలెంజ్ చేసి బతకడం కోసం ట్రై చేస్తాడు, ముఖ్యంగా నరకంలో ఉన్న నియమాలను ఉపయోగించి.
3: నరకంలో ఉన్న
0: నియమాలు అంటే రూల్స్ వాడుకుంటూ
1: బతకడానికి ట్రై చేస్తాడు.
0: ఓకే, సెకండ్
3: మోహన్ బాబు అనుకుంటున్నా నేను.
0: ఓకే, మీకు ఆన్సర్ కావాలి కాబట్టి మేము సెకండ్ టూ వెళ్ళిపోతాం. సో ఈ ఫ్యాంటసీ సినిమాలో ఒక భారీ సాంగ్ సీక్వెన్స్ లో హీరో పాత తరాల డాన్స్ స్టైల్స్ ని అంతే. సూపర్, వండర్ఫుల్, రెండు బ్లూస్ పెట్టేసారు.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్
0: సార్,
1: వి ఆర్ గెటింగ్ అనదర్ కాల్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్లీజ్ హోల్డ్ ద లైన్ అండి, వి విల్ కమ్ బ్యాక్ టు యూ. ఐ హావ్ టు గో టు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హలో అండి, వీఆర్ బ్యాక్.
2: హలో అండి,
1: పద్మప్రియ గారు, కరెక్ట్?
2: పద్మశ్రీ.
1: పద్మశ్రీ, ఓకే, పద్మశ్రీ గారు, సారీ. ఓకే పద్మశ్రీ గారు అండ్ రవి గారు, మీకోసం రెడీ అయిపోయారు క్వశ్చన్స్ తో.
0: ఓకే రెడీ కదా. సో మీకు ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటంటే, ఒక వ్యక్తి తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ సంపాదించడానికి ఎన్నుకున్న మార్గం తన అసలు గుర్తింపును కోల్పోవడమే. కన్ఫ్యూజింగ్ ఉంది కదా.
2: ఓల్డ్ మూవీ అండి.
1: ఏమన్నా
0: ఒక వ్యక్తి, మళ్ళీ చదువుతా, మళ్ళీ అడుగుతున్నా. సో ఒక వ్యక్తి తను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ సంపాదించడానికి ఎన్నుకున్న మార్గం తన అసలు గుర్తింపును కోల్పోవడమే. ఓకే, లెట్స్ గో టు సెకండ్ క్లూ. ఈ హీరో ఒక భారీ సాంగ్ సీక్వెన్స్ లో, సారీ, యా, ఈ హీరో ఒక భారీ సాంగ్ సీక్వెన్స్ లో పాత తరాల డాన్స్ స్టైల్స్ ని ఇప్పుడు ఉన్న స్టైల్స్ ని కలిపి అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఇంకోటి క్లూ త్రీ, సినిమా సెట్టింగ్ కేరళ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది, అక్కడ హీరోని నాయన్మార్ అని పిలుస్తారు. నాయన్మార్, అది అది సరే. మూడు క్లూ తర్ పట్టేశారు, సూపర్, వండర్ఫుల్.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ అండి.
1: ఓకే జ్యోతి గారు, బ్యాక్ టు యూ, నౌ యువర్ టర్న్.
0: జ్యోతి గారు రెడీ కదా? ఓకే, ఫస్ట్ ఈ సినిమా కథ ఒక వ్యక్తి ఎవరి కోసం అయితే బ్రతికాడో ఆ వ్యక్తులనే కాపాడడం గురించి, అతని ప్రధాన ఆయుధం మంచితనం అలాగే నిజాయితీ. ఈ సినిమా కథ ఒక వ్యక్తి ఎవరి కోసం అయితే బతుకుతాడో ఆ వ్యక్తులనే కాపాడడం గురించి, అతని ప్రధాన ఆయుధం ఏంటంటే ఆ సినిమాలో మంచితనం అలాగే నిజాయితీ కూడా అతని ఆయుధాలుగా వాడుకుంటాడు ఆ సినిమాలో. ఓకే రెండో క్లూ, రెండు పగతో రగిలిపోయే అంటే రెండు కుటుంబాలు పగతో రగిలిపోతూ ఉంటే వారి మధ్యన హీరో ఒక సాదాసీదా స్టూడెంట్ లాగా ప్రవేశించి ఆ కుటుంబాలని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
1: చెప్పండి,
0: అది పర్ఫెక్ట్ సినిమా బాగా
1: వస్తున్నారు. హలో, హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, నేను హూస్ కాలింగ్?
4: హాయ్ అండి, నేను లక్ష్మి.
1: లక్ష్మి గారు, మీరు ఇదివరకు ఆడారా? గేమ్ కోసం ఏమైనా చేస్తున్నారు? ఏంటి,
4: హలో,
1: గేమ్ కోసమే కాల్ చేస్తున్నారా?
4: అవునండి.
1: ఇదివరకు ఆడారా?
4: లేదండి.
1: ఓకే గుడ్, డూ యూ మైండ్ షేరింగ్ యువర్ లాస్ట్ నేమ్, బికాస్ వీ నీడ్ ఇట్ ఫర్ ద లీడర్ బోర్డ్.

0: കേത്തനേനി. ഓക്കെ, കണ്ടിന്യൂ രവി. ഒക്കെ നിമിഷം അനദർ കോളർ. പട്ടുപതല വിക്രമാർക്ക് പെദ്ദ ചെല്ലൽ മళ്ళീ കോൾ చేస్తున్నారు. లెట్స్ టేక్ హర్ వన్. హలో అండి. ఇప్పుడు మీకు ఒక టైటిల్ ఇచ్చాను నేను, పట్టువదలని విక్రమార్కుడు పెద్ద చెల్లెలని.
1: సరైన సమాధానం పట్టువదల నుంచుకోండి.
0: ఎస్టే ఆన్లైన్ అండి, ఐ హావ్ టు పుట్ యు ఆన్ హోల్డ్. హలో, మీరు ఆన్ అయిర్ ఉన్నారండి. మెనో హిస్ కాలింగ్. శ్రీకాంత్ గారు, డూ వాంట్ ప్లే దిస్ గేమ్? ఓకే, ఐ హావ్ టు పుట్ యు ఆన్ హోల్డ్. ఇద్దరు ఉన్నారు మీ ముందు, వాళ్ళతో ఆడిన తర్వాత విల్ కమ్ టు యూ. ఇస్ దట్ ఓకే? Okay, perfect. And here we go with the first caller, Lakshmi garu.
1: Lakshmi garu, meeku first clue entante oka uttaram adi yella paatu sarayana vyakti chethiki charadu. Okay, kaani aa uttaram rasina vyakti tana baadhyatani premani ee roju kolpodu. Kaadu. So rendo clue velthunnam manam. సినిమా అతను ఒక జర్నలిస్ట్ మరియు ఒక ఫోటోగ్రాఫర్ ఒక పాత పజిల్ ని సాల్వ్ చేయడానికి తిరుగుతూ ఉంటారు.
0: కమాన్. ఓకే, నౌ వీ హావ్ చందన గారు బ్యాక్ ఆన్ ద గేమ్.
1: హలో చందన గారు. హలో, మళ్ళీ హాయ్. సో మీకు ఫస్ట్ క్లూ ఏంటంటే, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక తప్పుకి ఒక తండ్రి తన కొడుకుని దూరం పెడతాడు. ఓకే, అది ఫస్ట్ క్లూ.
2: ఓకే
0: చెప్పండి. ఓకే కాదు, స్టోరీ చెప్పట్లా.
2: 20 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకి ఇప్పుడు తండ్రి దూరం పెడతాడు,
1: కొడుకుని దూరం పెడతాడు.
0: ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం.
1: ఇప్పుడు 20 దాటింది, కొడుకు ముసలాడైపోయాడు. అమెరికా నుంచి ఒక అమ్మాయి తన తాతయ్య ప్రేమను గెలుచుకోవడానికి ఒక పల్లెటూరు వస్తుంది.
2: సీతారామయ్య.
0: మీరు ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకోసారి ఏదో చెప్పేదాన్ని.
1: పట్టు చెప్పాను, పట్టు వదిలించుకోరాడు.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: రైట్,
0: ఓకే శ్రీకాంత్ గారు, యూఆర్ ఆన్ ద లీడర్ బోర్డ్ రైట్ నౌ. సో మీ ఫస్ట్ టైం కదా ఇది, కెన్ ఐ హ్యావ్ యువర్?
1: ప్రకృతిని, చెట్లని, కొండలని కూడా దేవుడి రూపాలుగా భావించి కీర్తించిన ఒక గొప్ప భక్తుడి కథ అది. పద కవిత పితామహుడిగా పేరు పొందిన ఒక గొప్ప వాగ్గేయకారుడి జీవిత చరిత్ర ఇది.
0: పద
1: కవిత పితామహుడు అంటే మీకు ఇంకా తట్టేయాలి సెకండ్ క్లూ. థర్డ్ క్లూ, చెట్టు గరుత్మంతుడు, పుట్టలు శ్రీనామాలు అంటూ ఏడు కొండల వైభవాన్ని ఒక అద్భుతమైన పాటలో వర్ణిస్తారు.
3: మా వైఫ్ హోప్లీ డాటర్ కొంచెం ఎదుగుతుంది.
0: All right, this is going super super awesome. So Ravi, I think inkoka one or two calls this can complete
1: cheyache
0: momentum game.
1: Yes.
0: Because we're almost towards the end of the show. Participate.
1: One hour anukunna kada, but we are going above it because of the beautiful response that we are getting. So yeah, keep this coming in, we'll see how many we can take.
0: Maybe one or two more at least.
1: So evaru unnaru manaki line lo ippudu?
0: Ippudu call miss ayyam manadi, so but we'll wait for the call. Ee lopala participate.
1: Yeah, also manaki program kuda inkoka 15 minutes ఉంది కాబట్టి ఈ గేమ్ ఇంకొక 5 నిమిషాలు మాక్సిమం ఆడించేసి మనం విల్ ర్యాప్ దిస్ గేమ్. అండ్ బ్యూటిఫుల్, ఇట్స్ సచ్ ఎ లవ్లీ కాలర్స్ ఈరోజు. అండ్ అందరూ కూడా ఎవరు తగ్గట్లేదు, డేటా బేస్ అందరూ అప్గ్రేడ్ చేసుకుని చాట్ GPT అన్ని వాడతారు. కీప్ దెమ్ కమింగ్ ఇన్.

0: Right, we have Basu Garu right now on air back. I think most likely you will be the last caller, Randy, for the day. And manamu game lo kelipodam, right? They jump in.
1: Right. Basu Garu, meeku nenu ivvabaye first clue entante, అడవి నేపథ్యంలో పచ్చని చెట్ల మధ్యన ఒక గిరిజన యువకుడు తన మొండి భక్తితో భగవంతుడినే మెప్పించే ఒక గొప్ప చారిత్రక కథ అది.
0: We are getting other calls, but I think we'll have to stop this game here because time అయిపోయింది కాబట్టి. We'll wind up the game. Yep. But thank you so much for the wonderful participation in the Kankuntunatiga. I'm sure this is so much fun. Manu, we'll come up with more such fun games in the future also. But Jatara to Jatara lo matram kachitanga e game aadadam miss avakandi. And e game lo participate cheyatam miss avakandi. You want to take one last call?
1: Let's take.
0: Okay, one last call. We are getting multiple calls, but let's see. Hello, andi, meeru on air unnaru. May know who's calling?
2: Lakshmi.
0: All right, Lakshmi garu, meeru on air unnaru. Getting multiple calls, but let's see. Hello, andi, meeru on air unnaru. May know who's calling?
2: Lakshmi.
0: All right, Lakshmi garu, meeru on air unnaru. మీరు యాక్చువల్గా లాస్ట్ కాల్ అయిపోయారు అనుకున్నాం, బట్ యూ విల్ బి ద లక్కీ లాస్ట్ వన్. మీరు గేమ్ లో ఆడడానికి చేశారా, గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి చేశారా?
1: సరే లక్ష్మి గారు, మీకు ఫస్ట్ క్లూ ఏంటంటే, చావు అంచుల వరకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు జీవితంపై ఆశని ఎలా పెంచుకుంటారు?
0: లక్ష్మి గారు అంటే ఇందాక చేసిన లక్ష్మి కేన్ ఐ నో యువర్ లాస్ట్ నేమ్ ప్లీజ్? మీరు ఆడారు ఇది వరకు? ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ క్లూకే సూపర్.
1: ఈ గేమ్ టైం లేదు, మా షో కూడా టైం అయిపోతుంది అన్నదాన్ని సరిగ్గా సార్
0: హ్యాపీగా చెప్పారు.
2: నేను ఇందాక నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే I saw how busy it was.
0: It is still getting calls, so sorry, but we are not able to take this. And thank you so much for your wonderful participation. It is so awesome.
1: Yeah, ee game lo inga
0: time ayipindi Ravi,
1: ee game lo inga participate cheyadaniki next inga through the week.
0: Yeah, Tuesday we have another option. Tuesday drive time show, Kalpana's drive time show lo malla ee game inkoka round aadtam before we actually head out for the semi finals.
1: Yeah, mandalvaram ante Tuesday 4 to 7
0: టైం ఫ్రేమ్ లో గేమ్ ఆడతాం. బట్ నెక్స్ట్ వీకెండ్ మటుకు ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ, అక్కడ సెమీఫైనల్స్ జరుగుతాయి. ఎవరు సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అనేది విల్ కమ్యూనికేట్ విత్ యూ, బికాస్ వీ హ్యావ్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్ సెట్ అప్ ఆన్ ద లీడర్ బోర్డ్. కాబట్టి డెఫినెట్లీ విల్ రీచ్ అవుట్ టు యూ. విల్ బి సెలెక్టింగ్ అబౌట్ 10 to 15, డిపెండింగ్ ఆన్ ఎంత మంది అక్కడ, చాలా మందికి స్కోర్ ఇదవుతుంది మాకు అక్కడ టు యునో సెలెక్ట్ ద షార్ట్ లిస్ట్ చేయటానికి. అలాంటి పరిస్థితిలో డెఫినెట్లీ విల్ గో ఫర్ 15 పీపుల్ టు బి పార్టిసిపేటింగ్ ఇన్ ద సెమీఫైనల్స్. విల్ కమ్యూనికేట్ విత్ యూ. మీరు అందరూ అక్కడికి వచ్చేస్తే ఇండియా క్యాష్ అండ్ క్యారీ దగ్గర అక్కడ ఆడదాం ఈ గేమ్. అండ్ చూడాలనుకున్న వాళ్ళు జస్ట్ బి పార్ట్ ఆఫ్ ద ఫన్, బ్రింగ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ విల్ సెలబ్రేట్ దేర్ ప్రీ జాతర సిరీస్ అనుకోవచ్చు దీన్ని. అక్కడ అదైపోయిన తర్వాత ఫైనల్ గా 5 పీపుల్ విల్ బి పార్టిసిపేటింగ్ ఆన్ ది స్టేజ్ at the grand finale jatharalo, and I cannot wait, we all cannot wait to see how that is going to turn out. It's going to be super fun.
1: And on air aadinappudu enta fun undi kada, so we just imagine akkada vachin tarvata mi andaru kalisi akkada aadutu
0: untaru. Yeah, oka chinna hint isthanante stage meeda matram meeku koncham manchi background music untundi, endukante video record cheyali kabatti. Dan ardham entante meeku stress koncham ekku untundi, live audience untaru, background music untundi, so ilavalu practice chesukovali.
1: Stress kuda indaka me adigina oka press adiga ala alandu సో గెట్ రెడీ, అందరు సినిమాలు బాగా చూడండి,
0: మంచి మంచి టైం ని చూసుకుని పెడదాం ముహూర్తం
1: అది. ఆల్రైట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దస్ వండర్ఫుల్ కాల్స్.
0: వి విల్ సీ యూ నెక్స్ట్ వీక్. రేపు ఆఫ్ కోర్స్ ఇప్పుడు 1 గంట నుంచి అలాగా కంటిన్యూ అవుతుంది కార్యక్రమం, శివ వచ్చేస్తారు.
1: ఎస్, అండ్ ఎప్పుడు నేను చెప్పే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే చాలా లైట్ తీసుకుంటాం మనం. సో నెవర్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్, బికాస్ రేడియో సూర్య తరఫున మీ అందరూ కోరుకునేది మీ అందరూ సంతోషంగా ఉండాలి, నిజంగా నిజమైన సంతోషం అంటే

0: ఎప్పుడైనా సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టినప్పుడే. సో ప్లీజ్ డూ స్టే హెల్దీ అండ్ మంచి ఆలోచనలు. మానసికమైన ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఆశించడాలు, ద్వేషించడాలు, పోల్చి చూసుకోవడాలు ఇవన్నీ మనం తగ్గించుకుంటే మానసిక ఆరోగ్యం మనదవుతుంది. దానివల్ల శారీరక దారుఢ్యం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్స్. సో మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సో ఈ మాటలు గుర్తు పెట్టుకోండి. స్ట్రైవ్ టువర్డ్స్ దాట్. ఎనీ మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే కనుక ఎక్కువ లేట్ చేయకుండా ఇమీడియట్ గా బ్రింగ్ దమ్ ఇన్. ఓకే, సో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. రాజశ్రీ గారితో పాటు
1: టాటా బాబాయ్. మళ్ళీ నేను గురువారం కలుసుకుంటా. అప్పటిదాకా హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ అండ్ శివ ఇస్ కమింగ్, సో స్టే ట్యూన్డ్. ఫుల్ డే ఫన్ అండ్ మస్తీ. అండ్ బై ద వే, ఇవాళ ఈవినింగ్ ఖుషీ ఖుషీగాలో ఒక స్పెషల్ ప్రాంక్ షో ఇస్ గోయింగ్ టు కమ్, సో మర్చిపోకుండా ట్యూన్ అవ్వండి ఆ టైం కి 4 to 7 విత్ శిరీష అండ్ అనూహ్య.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: రేడియో Be revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
5: Larsen Travels me motam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book chesukoni travel badalni marchipondi.
6: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
9: టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

ఆల్రైట్, శ్రోతలందరికీ స్వాగతం. మాటకవాల పాటకవాల కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత శివ వచ్చాడు. ఇవాళ 1 గంట నుంచి 4 గంటల వరకు మీతో పాటు నా ప్రయాణం. ఇప్పటిదాకా మెగా పవర్ లీడర్ బోర్డు ఆడి అసలు ఇలా ఆటలు ఆడేస్తే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కాబట్టి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి. ఎందుకంటే ఇప్పుడు నా షోలో ప్రతి వారంలాగే ఆట పాట రెండు కలిపి ఉంటాయి కాబట్టి ఆటకి సిద్ధమైపోండి, పాటకు కూడా సిద్ధమైపోండి. సరే, ఇవాళ పాటలు ప్రత్యేకంగా నేను ఒక టాపిక్ అనుకోలేదు. నేను అంటే ఇవాళ ఏమనుకున్నాడు, టాపిక్ ఏంటంటే ఇవాళ అంత్యాక్షరి ఆడదాం, ఆటలో అంత్యాక్షరి, ఈ పాటలో అంత్యాక్షరి ఆడదాం. అంత్యాక్షరి ఏంటంటే నేను ఒక పాట మొదలెట్టి ఆ పాటలో ఒక పదం తీసుకుని ఆ పదంతో మీకు ఏ పాటలు గుర్తుకొస్తున్నాయి అడుగుతాను. మీకేమైనా గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి, లేదా నాకు తోచినట్టుగా నేను అల్లుకుని వెళ్ళిపోతుంటాను అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇప్పుడు ఒక వయారి భామ అనే పాట వినిపిస్తాను. ఇందులో వయారి భామ నెంబర్ 1 సినిమా పాట అది. ఇందులో ఏ పదం ఎంచుకుందాం ఆలోచిస్తున్నాను. సరే, భామ అనే పదం ఎంచుకుందాం. భామ అనే పదంతో మీకు ఏ పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. ఆ భామ అనే పదంతో పాట వినిపించి మళ్ళీ అందులో ఇంకో పదం ఎంచుకుందాం. అదేవిధంగా కదా, చాలా సులువైన ఆట. సరే, ప్రస్తుతానికి పాట వినేద్దాం. ఈ పాట విన్నాక నాకు కాల్ చేయండి 9726361966. ఎస్, మీరు వింటున్నారు ఆటకవాల పాటకవాల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో. 3 సార్లు చెప్పలేదు కదా కావాల. సరే, చూద్దాం పాట వస్తున్నారా దీంతోగా. సినిమా పేరు చెప్తాను కాబట్టి జస్ట్ పాట వినండి. పాట విని బామా

0: వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
1: హలో సుగత గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. హలో హలో అయ్యో సుగత గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందండి, చెప్పండి. సో ఏంటంటే, ఇవాళ అంతాక్షరి మనం అడిగి ఇందులో నేను పల్లవిలో ఒక పదం తీసుకుని ఆ పదంతో ఇంకొక పాట ఇలా అలా అల్లుకుపోతూ వెళ్ళిపోవడం అనమాట. సో ఇందులో ప్రస్తుతానికి మీకు వినిపించింది వయ్యారి భామ పాట వినిపించాను కదా, దాంతో పాటు అందులో భామ అనే పదం తీసుకున్నాను. భామ అనే పదంతో పాట చెప్తే ఆ పాట వినిపించి అందులో ఇంకో పదం తీసుకుందాం. ఇవాళ ఒకటే భామాయే కాకుండా, అర్థమైంది కదా?
2: అంటే ఇప్పుడు ఏ పదంతో చెప్పాలంటారు?
1: అవును,
2: బామ బామ బంగారు.
1: ఓకే, మురారి అన్నారు కదా? ఎస్, కమింగ్ అప్. అమ్మ బామ బామ బంగారు అన్నారు అంటే ఇప్పుడు నేను అందులో మరి బంగారం ఎంచుకున్నాను ఇంకో పదం. సరే, సూపర్, వినిపిస్తాను.
2: ఓకే అండి, మరి ధన్యవాదాలు మీకు.
1: ధన్యవాదాలు అండి,
2: బాయ్
1: అండి, మీ యూట్యూబ్. రైట్, భామ భామ బంగారు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను, నాకు భామ అంటే వయ్యారి భామ నిహంస నడక అదే గుర్తుకొచ్చింది. సరే, మనకి ఇంకో పాట గుర్తుకొచ్చింది కాబట్టి ఇది వింటూ ఇందులో బంగారం ఎంచుకుందాం. బంగారు అనే పదంతో వచ్చే పాట చెప్పండి. ఆ పాటతో

మురారు ఆ పాట విన్నారు. సరే ఇప్పటికి నేను అవుతుంటే కనుక ఇవాళ ఆట కావాల పాట కావాల కార్యక్రమంలో మనం అంతాక్షరి ఆడుతున్నాం. అంతాక్షరి ఎలా ఆడుతున్నాం అంటే నేను ఒక పాట వినిపించి ఆ పాటలో ఒక పదం తీసుకుని ఆ పదంతో

0: పాట గుర్తుకొస్తుంది. ఏ పాటలు గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని అడుగుతున్నాను. అందులో ఒక పాట నేను ఎంచుకుని ఆ పాట వినిపిస్తున్నాను. ఆ పాట వినిపిస్తూ మళ్ళీ అందులో ఇంకో పదం తీసుకుని ఒక పదం అంత్యాక్షరం అంటే మామూలుగా మనం ముగిసే అక్షరంతో మొదలయ్యే ఆ పాట అనుకుంటాం కదా, అలా కాకుండా ఒక మామూలుగా ఒక పదం తీసుకుని ఆ పదంలో పదంతో మీకు ఏ పాట గుర్తుకొస్తున్నాయి అది అనమాట. చాలా సులువైనట. ఉదాహరణ అంటే ఇప్పటిదాకా ఏమైందంటే ఇప్పటిదాకా వయారి భామ లేదు వయారి భామ అనే పాట విన్నాము నెంబర్ వన్ సినిమాలోని. అందులో భామ అనే పదం తీసుకున్నాను, భామ భామ బంగారు అని చెప్పి సుగాత్రి గారు కోరిన పాట వినిపించాను. అందులో బంగారు అనే పదంతో మీకు ఏ పాటలు గుర్తుకొస్తున్నాయి, బంగారు అనే పదం తీసుకున్నాను. అందులో నాకైతే రెండు మూడు పాటలు గుర్తుకొచ్చాయి. బంగారు అంటే మనకి బంగారు కోడి పెట్ట, ఇంకో పాట ఏం గుర్తుకొచ్చిందంటే అది మీకు వినిపిస్తాను. ఇది వినిపించి మీకు రెండు ప్రశ్నలు, మరి ఇలా అల్లుకుపోవడానికి నాకు సహాయం చేయాలంటే మీరు కాల్ చేయండి నాకు 9726361966 కాల్ చేసి. అదే అల్లుకుపోవడంతో పాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇది ఏ సినిమాలో పాట, నంబర్ అదే 9726361966 రెండు ప్రశ్నలు. ఈ అంత్యాక్షరి నాతో ఆడాలి నాకు పాటలు అందించాలి అంటే కనుక నాకు కాల్ చేయండి. బంగారు బంగారు ఈ పాటలో చిలుక అనే పదం ఎంచుకున్నాను. ఇందులో అంటే మీకు అర్థమైపోయింది ఈ పాట వినిపించబోతున్నాను. ఇందులో చిలక అనే పదం ఎంచుకున్నాను. చిలకతో ఏమైనా పాట మనకు శ్రోత కాల్ చేస్తారు. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మాట శ్రోత మాట్లాడేది. హలో ఎవరండి, మీ మాట కట్ అయింది. చందన గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చెప్పండి.
1: మీరు అడిగారు కదా బంగారుతో స్టార్ట్ అయ్యాం, మీరు ఆల్రెడీ చెప్తే సరిపోయింది.
0: కరెక్ట్, బంగారు చిలుక అని మొదలదాం అనుకున్నాను నేను. పాట చెప్పండి.
1: అది కూడా అది కూడా ఒకటి ఇంకో బంగారు బాచుకుంటుంది.
0: ఓకే, ఏది విందా ఉంటారు? బంగారు రంగుల చిలకన బంగారు బాతు బాచుకుంటూ విన్నావా?
1: బంగారు బాచుకుంటూ సాంగ్ ఏంటండి, అలా ఉంటుంది.
0: సరే సరే సరే, మరి అందులో ఒక పదం మీరే ఎంచండి, మీరే ఎంచుకోండి ఒక పదం. ఇంకో వచ్చే పాట తర్వాత పాటకి అలాగే బంగారు బాతు గుడ్డు అన్నారు, బాతుతో పాటలే ఉంటాయా గుడ్డుతో పాటలు
1: ఉంటాయా?
0: సరే ఒక పని చేద్దాం, ఇందులో మనం బంగారు బాతు గుడ్డు అంటే కొంచెం బాతు గుడ్డుతో పాటలు ఉండవు కాబట్టి బంగారు అనే పదమే ఎంచుకుందాం. చూద్దాం బంగారు అనే ఇంకో ఈ పాట వినేసి బంగారు నువ్వేనా? కరెక్ట్, అవును. సరే మీరు బాతుగుడ్డు గుర్తు నువ్వేనా అంటారా? అవును. ఓ పని చేద్దాం, బాతుగుడ్డు గుర్తు చేశారు కాబట్టి చూద్దాం బాతుగుడ్డు తోటి. చక్కెర వస్తుంది ఐ థింక్, బంగారు బాతుగుడ్డుతో చక్కెర లడ్డు అని వస్తుంది కాబట్టి చక్కెరతో పాటలు ఉన్నాయంటారా? చూద్దాం, ఎవరైనా చెప్పండి చక్కెరతో పాటలు ఎవరైనా ఉంటే చెప్పండి. కాల్ చేసి 9726361966 కి ఇంతలోగా మీరు చెప్పినట్టుగా ఆ పాట వినిపిద్దాం, చక్కెర బంగారు బాతుగుడ్డే. సరేనా చంద్ర గారు? థ్యాంక్స్ అండి, మీకు గుర్తుకొస్తే కాల్ చేయండి మళ్ళీ. ఓకే అండి, బాయ్. సరే బంగారు బాతుగుడ్డు, ఇందులో చక్కెర లడ్డు అని వస్తుంది అనుకుంటా. అందులో చక్కెరతోటి అని పాటలు చెప్పండి, అలా అల్లుకుంటూ వెళ్ళిపోదాం. ఇవాళ కార్యక్రమంలో మీరు అంత్యాక్షరి ఆడతారు నాతో పాటు, నాకు పాటలు అందిస్తుంటే నేను అలా అల్లుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మీరు వింటున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఆటకవాల పాటకవాల కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. సరే బంగారు బతుకుడు పాటలు వెళ్తాం.

0: అంటాడు కదా, మరి పడదాను పాట అది. సరే చక్కెరతో పాట ఎవరు గుర్తొస్తే నాకు కాల్ చేయమని చెప్పాను. ఇవాళ మనం అంతాక్షరి ఆడుతూ చక్కెరే, అందులో ఇప్పుడు ఈ పాటలో చక్కెర లడ్డు వచ్చింది కాబట్టి చక్కెర అనే పదం ఎంచుకున్నాను. పాట చెప్తే ఆ పాటలో ఇంకో కొత్త పదం ఎంచుకుని అలా అంతాక్షరి ఆడుకుంటూ వెళ్ళిపోతాము. సరే, మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మా జాతర వచ్చేస్తుంది June 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో. జాతర వివరాల కోసం radiosurbhi.com/RSJ1stop shop అనమాట, RSJ రేడియో సుర్భి జాతర, అక్కడికి వెళ్ళిపోండి, మీకు వివరాలన్నీ అందజేస్తాయి. చాలా హైలైట్స్ ఉన్నాయి, ఒక హైలైట్ కాదండి, చాలా హైలైట్స్. మొదటి హైలైట్ ఏంటంటే సీతారామ కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం అసోసియేషన్ విత్ మాట, అది దాంతో మొదలయ్యి ఇంకా రకరకాల ఈవెంట్స్, రకరకాల ఫన్ ఈవెంట్స్ ఉంటాయి మా జాతరలో. తప్పకుండా వచ్చేయండి, ఆ తారీఖు రిజిస్టర్ చేసుకోండి.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్ సిస్కో ఫ్లవర్మా సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవివో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: చెక్ అవుట్ రిటైల్ గ్లో హోమ్. అబ్సర్ వాట్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రూల్. వాట్ ఎ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
4: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

0: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. మీరు వింటున్నారు అటు కావాల పాటు కావాలనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతం. సరే, ఇవాళ కార్యక్రమంలో ఇప్పుడే ట్యూన్ ఇన్ అయ్యి అలా కారకి షికారులకు బయలుదేరిన వాళ్ళందరికీ ఏంటంటే, ఇవాళ ఆట ఇంకా మొదలట్లేదు. పాట విషయానికి వస్తే ఒక టాపిక్, ఒక అంశం అనుకోలేదు నేను. ఇవాళ అంతాక్షరి ఆడుతున్నాము ఆట పాటలో. అంతాక్షరి ఎలా ఆడుతున్నాం అంటే, ఒక పాట మీకు వినిపించి ఆ పాటలో పల్లవిలో ఒక పదాన్ని నేను తీసుకుని ఆ పదంతో మిమ్మల్ని ఇంకో పాట అడుగుతున్నాను. ఇంకో పాట వినిపిస్తూ ఆ కొత్త పాటలో మళ్ళీ ఇంకో పదం తీసుకుని ఇంకో పాట అలా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇందాక చక్కెర మనం బంగారు బాతుగుడ్డు విన్నాం కదా, బంగారు బాతుగుడ్డులో మనము నేను చక్కెర అనే పదం అడిగిన మిమ్మల్ని, చక్కెర అనే పదంతో మీకు ఏ పాట గుర్తుకొస్తున్నాయని. అసలు తక్కువ పాటలు గుర్తుకొస్తాయి కదా, చాలా తక్కువ పాటలు గుర్తుకొస్తాయి కదా. సో సరే, మనకు శ్రోత కాల్ చేస్తాను, చూద్దాం. నమస్కారం అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాట శ్రోత వింటున్నారు, ఎవరిని మాట్లాడేది?
1: నేను సౌమ్య అండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము షోకి రావాలని వస్తున్నాం రేడియో సర్వీ. ఆర్యాకి ఇన్వైట్ ఉందండి దాని.
0: ఎస్ సౌమ్య గారు, నేను వేచి చూస్తాను, వచ్చేయండి. హాయ్ సౌమ్య. హాయ్ సౌమ్య అంటే దాని రియాక్షన్ చూద్దామని. హాయ్ ఆద్య. హాయ్, వచ్చేస్తున్నావా నువ్వు? వస్తున్నావా? వచ్చే వచ్చే తొందరగా వచ్చే. అవునా? అమ్మో, వచ్చే వచ్చే. నైస్. సరే అండి, అయితే అమ్మో, నాకైతే ఇవాళ ఆద్య వస్తుందంటే నాకు టెన్షన్ వస్తుంది. మీ అందరికీ గుర్తు ఉంటుంది, మనం కిడ్స్ వర్సెస్ శివ అనే కొత్త సెగ్మెంట్ మొదలెట్టాము నా ఆటకాల పాటకాల కార్యక్రమంలో. అందులో పిల్లలతోటి సరదాగా కబుర్లు, వాళ్లతో కొన్ని విషయాలు, వాళ్లు నన్ను ఆట పట్టించడాలు, ఇలాంటి కార్యక్రమంతో ఇవాళ నాలుగో ఫోర్త్ సెషన్ అనుకుంటారు ఇవాళ. సో ఆ ఫోర్త్ సెషన్ లో మనకి ఆద్య వచ్చేస్తుంది, చూద్దాం. మనకి నేను మిమ్మల్ని సస్పెన్స్ పెడుతుంటాను కాబట్టి ఇంక ఇవాళ సస్పెన్స్ రివీల్ అయిపోయింది. ఆద్య మాటలు వినేసరి ఇంకా మాటలు బోల్ కబుర్లు విందాము ఆద్య అవి కొద్దిసేపట్లో. సరే, చక్కెర పదంతో నేను ఒక పాట వెతికాను. చక్కెర పదంలో ఈ పాట నాకు తట్టింది. ఈ పాటతో పాటు ఇందులో నేను చూస్తున్నాను, మామూలుగా పల్లవిలో వచ్చే పదాల్లో ఏ పదం ఎంచుకున్నామని, ఒంటరి. ఇందులో ఒంటరి పిల్లోడా అనుకుంది కాబట్టి ఒంటరి అనే పదంతో మీకే పాటలు గుర్తుకొస్తున్నాయి. కాల్ చేసి చెప్పండి 972-636-1966 కి. ఒంటరి అనే పదంతో మీకు గుర్తొచ్చే పాటలు

దడ పుట్టించే పాట. దడ పుట్టించే పాట కదండి, దడ సినిమాల పాట. సరే, ఇందులో ఈ పాటలో నేను ఒంటరి అనే పదం ఎంచుకుని ఒంటరి అనే పదంతో మీకే పాటలు గుర్తుకొస్తున్నాయని చెప్పి అడిగాను. అందులో ఒంటరి అనే పదం పల్లవిలో రావాలన్నమాట. అంటే ఎక్కడ వచ్చినా పర్వాలేదు, బట్ పల్లవిలో వస్తే అంటే పల్లవిలో వచ్చేటట్టుగా ఆడుతున్నాం ఇవాళ ఆట. మనం అంత్యాక్షరి అనే పేరుతోటి ఇలా ఆడుతున్నాం అనమాట. ఇందులో నాకు పాట అయితే గుర్తుంది, ఆ పాట వినిపించే లోపు కొన్ని ప్రకటనలు విందాము. ఇందులో ఇంతలోగా మీకు ఏమైనా పాటలు గుర్తుకొస్తే ఒంటరి అనే పదంతో పల్లవిలో చెప్పడంతో పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఇందాక మనం బ్రేక్కి వెళ్లే ముందు రేడియో సెలవు జాతర గురించి మాట్లాడుకుంటున్నాము. మా జాతర మా జాతర కంటే ఎక్కువ మా పండుగ ఒక వేడుక అని చెప్పుకోవాలి. మా జాతర జూన్7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో జరుగుతుంది. ఈ జాతరలో శ్రీ సీతారామ కళ్యాణం, తర్వాత మెగా కోలాటం, డెలిషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, ముఖ్యంగా మా ఆర్జేలందరినీ ఒక్కొక్క కేటగిరీలో పెట్టి ఆ కేటగిరీలో ఒక్కొక్కరిని అంటే ప్రతి కేటగిరీలో 4-5 చొప్పున ఉంటారా, వాళ్ళలో మీకు నచ్చిన ఆర్జేకి మీరు ఓటు వేయడానికి radiosurabhi.com/RSJకి వెళ్ళిపోండి. అలాగే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ కూడా ప్రతిసారి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అందిస్తున్నాము. మీ కమ్యూనిటీలో మీరు ఎవరినైనా నామినేట్ చేయాలి, ఇలా మీ కమ్యూనిటీ సర్వీస్ చేసే వాళ్ళకి ఎవరైనా నామినేట్ చేయాలంటే కూడా అదే వెబ్సైట్ కి వెళ్ళొచ్చు. ఈ చూసారా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒకటే ప్లేస్ గుర్తుపెట్టుకోండి, radiosurabhi.com/RSJ. ఏ వివరాలు కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళిపోండి. అది ఎవరిని కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ. కాల్ వచ్చింది, కట్టండి. సరే, ఇలాంటి సర్ప్రైజులు బోల్డ్ ఉండబోతున్నాయి. కాల్ లో నాకేం సర్ప్రైజ్ వచ్చిందో చూద్దాము. నమస్కారం అండి, radiosurabhi సార్. హలో అండి, మీ మాటలు చూస్తాను అంటున్నారు. ఎవరండి మాట్లాడేది? హలో క్రాంతి గారు, ఎలా ఉన్నారు?

0: ఉన్నారు.
1: చెప్పండి.
0: మీరు పల్లవిలో అడిగారు కదండి.
1: అవునండి.
0: దానికి తలంబ్రాల సినిమాలో ఉంటదండి ఒకటి. ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు, ఎంతకు చీర తీసినాడు.
1: మీరు అలా పాడి వినిపించారు, ఇంకా నేను ఆలస్యం చేయకుండా వినిపించాల్సింది. సూపర్ అండి, బలిపాడు గుర్తుచేశారు.
0: థ్యాంక్ యూ అండి.
1: సూపర్. అందులో ఏ పాట ఇద్దాం మరి? అందులో ఏ పాట ఇద్దాము? అలా అంటారా? మళ్ళీ ఒకసారి పాడు వినిపించారు చూద్దాం, మనం పాదం కలిసి వెతుకుదాం.
0: ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు, ఎంతకు చీర తీసినాడు.
1: ఓకే, మనిషి మనిషి అనే పదం ఎంచుకుందాం. గూళ్ళో సైమ్
0: మనిషి.
1: సూపర్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ కాంతి.
0: థ్యాంక్ యూ.
1: సరే, మనిషి అనే పదం ఎంచుకున్నాము. మనిషి అనే పదం తోటి పాటలు ఏమైనా తెలిస్తే తెలియకుండా ఉండవు కదా. సరే, కాల్ చేయండి. నేను ఇంతలోగా ఆ పాట వెతుకుతాను తలంబ్రాల సినిమాలో. అయ్యో, పాట దొరకట్లేదు. ఇప్పుడు దొరకాల్సిందే పాట, లేకపోతే ఒక పని చేద్దాం. సరే, ఈ పాట నేను వెతుకుతాను. వెతుక లోపల నాకు గుర్తుకొచ్చిన ఇంకొక ఒంటరి పాట విందాము. మనిషే మనిషి మనము మనం అనుకునే పదం, మనిషి అనే పదంతో పాట చెప్పండి. ఇంతలోగా నాకు దొరికిన పాట మీకు వినిపిస్తాను. ఇలాంటి కష్టమైన పరిస్థితిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి కాబట్టి అలా ముందుకు వెళ్ళడానికి ఈ పాట. ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి 9726361966. క్రాంతి గారు, మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తాను. ఇది ఒంటరంటే నా గుర్తుకొచ్చిన మొదటి పాట. సార్, ఇంకో చోట కాల్ చేస్తున్నారు. హలో అండి, రెండు సార్ కాల్ చేశారు. ఎవరిని మాట్లాడేది?
2: హలో శివ గారు, నేను సుధా అండి.
1: సుధా గారు చెప్పండి.
2: మీరు ఒంటరి పాట అన్నారు కదా,
1: చెప్పండి.
2: అది రెండు పాటలు ఉన్నాయి. ఒకటి పాతది, ఒంటరి నైపోయాను పాట ఉంటుంది. పాట పాట ఇంకొకటి న్యూయార్క్ నగరం ఆ పాట.
1: ఈ పాట ఎవరికి గుర్తురాలేదు అయితే? సరే సరే, ఈ పాట విన్నాక ఆ పాట నేను అందులో పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్. సరే, ఈ పాట గుర్తురాలేదంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సరే, ఈ జింగ్ జింగ్ పాడు విందాము. పాడు విన్నాక మిగతా పర్లేదు వినిపిస్తాను.

తలంబ్రాల్లో పాట అయితే దొరకలేదు, కానీ ఇంకా వేరే పాటలోకి వెళ్ళిపోదాము. మనిషి మనిషి తోటి పాట నేను అడిగిన మిమ్మల్ని, నాకు ఎవరైనా పాట తెలిసినా కాల్ చేయాలి. నాకైతే మనిషి అనగానే ఈ పాట గుర్తుకొచ్చింది, ఈ పాట వినిపిస్తాను. ఈ పాటలో ఏ పదం వెతుకున్నాము, మనిషే మణి దీపం అనే పాట వినిపిస్తున్నాను. మనసే, సరే మనసే తోటి మీకు ఏ పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. అదే నెంబర్ మనసే అనే పదం ఎంచుకున్నాను, కాల్ చేయండి. ఈ పాట తర్వాత ఇంకా ఆటలకు దిగిపోవాలనిపిస్తుంది నాకు. ఎప్పటికీ వెళ్ళకొని ఆటలకు దిగిపో. అదే నెంబర్ మనసే అనే పదం ఎంచుకున్నాను, కాల్ చేయండి. ఈ పాట తర్వాత ఇంకా ఆటలకు దిగిపోవాలనిపిస్తుంది నాకు. ఎప్పటికీ వెళ్ళకొని ఆటలకు దిగిపో.

ఆఖర్లో అలా ఎందుకు మారుతుందంటే, సంగీతం మ్యూజిక్ ఎందుకు మారుతుందంటే, ఈ సినిమాలో ఆ సినిమా మంచుపల్లకి సినిమా, మంచుపల్లకి సినిమాలో చిరంజీవి సుహాసిని నడిచిన సినిమా అది. అందులో సుహాసినికి మాట్లాడమన్నమాట. సో ఈ హీరోలందరూ ఈ పాట పాడుతుంటే, అంటే ఏదో ఉద్యోగం వస్తుందో ఏదో సంబరం కొద్దీ పాటలు పాడుతుంటాడు, ఈ పాట గెంతుతుంటారు. ఇందులో చివరాఖర్లో సుహాసినికి మాట వచ్చేస్తుంది, అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అందుకని మనకి ఇళయరాజా గారు కూడా సంగీత దర్శకత్వం సంగీతం దీనికి. సో అందులో అలా ఆ మ్యూజిక్ మారి ఆ అమ్మాయికి సుహాసినికి మాట వచ్చేస్తుంది అనుకుంటా. అదే అనుకుంట సినిమా నాకు గుర్తు. మ్యూజిక్ సంగీతం వచ్చేసి రాజన్ నాగేంద్ర గారు, రెండో ఇళయరాజా కాదు రాజన్ నాగేంద్ర గారు. సరే, ఆయన రాజన్ నాగేంద్ర అంటే వీళ్ళిద్దరూ అంటే నాకు నాలుగు స్తంభాలు ఆట గుర్తుకొస్తుంది, చినుకుల రాలి నాకైతే, నాకు చాలా ఇష్టమైన పాట. సరే, మనసే అనే పాట అనే పదం ఎంచుకుని మనసే తోటి నాకు గుర్తుకొచ్చిన పాట వినిపిస్తాను. ఒప్పం చేద్దాం. అంతాక్షరి అచ్చిరాలే అంటాడుగా గుణ సినిమాలలాగా, ఎందుకంటే రకరకాల సంబంధాలు వస్తున్నాయి కాబట్టి ఏ పాటని ఎంచుకోవాలో నాకు కష్టంగా ఉంది. సో ఆ కష్టంతో ఒప్పం చేద్దాం అనుకుంటాను, ఆటలకు దిగిపోదాము. ఇవాళ ఏం ఆడుతున్నాం అంటే చాలా సులువైన ఆట, మీరు పడి పడి కాల్స్ చేయాల్సిన ఆట. ఏంటంటే నేను ఒక రెండు అక్షరాలు చెప్తాను, ఆ అక్షరాలతో ముగిసే పదాలు నాకు చెప్పాలి, ఎన్ని తెలిస్తే అన్ని చెప్పాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, లముతో ముగిసే తెలుగు పదాలు మీకు తెలిస్తే, పదాలు తెలియాలి, పదాలకి అర్థాలు కూడా తెలియాలి, చెప్పాలి మీరు. నేను మొదలెడతాను లముతోటి, లా కాదు లముతోటి మొదలయ్యే ముగిసే పదాలు ఏంటంటే కలము. నేను కలము చెప్తున్నాను, దీంతో పాటు మీకు ఎన్ని తెలుసో చూద్దాం. కలము అంటే రాసే పెన్ను కదా, కలము. సో మీకు ఇంకెన్ని పదాలు తెలుసు లము అనే అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు? కలము నేను చెప్పింది, మీరేం చెప్తారో చూద్దాం. ఇంతలోగా నాకు మనసు అంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఇందులో ఈ పాటలో ఓ చల్లగాలి అని వస్తుంది, సో అందులో నేను చల్లగాలి ఎంచుకున్నాను తర్వాత పాట వినిపించడానికి. ప్రస్తుతానికి మాత్రం ఈ పాట. అది సమాధానం తెలిసినా కూడా చెప్పండి నాకు, ప్రయత్నిద్దాం. అంతాక్షరి ఇలా ఆడే అంటే ఇలా మనం ఏ సింక్రనస్ ఆడుతుంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది, బట్ ఛాలెంజ్ ని సవాల్ గా తీసుకుందాము. చూద్దాం, చల్లగాలి లేదా లము తో ముగిసే తెలుగు పదాలు చెప్పండి. లము కలము చెప్పాను, మీకేం తెలుసు చూద్దాం.

0: సరే, చల్లగాలితో పాటలు ఏమైనా గుర్తుకొచ్చాయా లేదా లముతో ముగిసే పదాలు ఏమైనా గుర్తుకొచ్చాయా నాకు కాల్ చేయండి 9726361966. పాట వినిపించే సమయం లేదు కాబట్టి కొన్ని ప్రకటనలు విందాము, అలాగే మీరు ఏమైనా సమాధానం చెప్తే ఆన్ ఎయిర్ తీసుకుని కొన్ని సమాధానాలు చెప్తాము. నేను చెప్పింది కలము, నేను చెప్పిన పదము కలము. కలముతో పాటు ఇంకా బోల్డెడ్ పదాలు ఉన్నాయండి, లముతో ముగిసే తెలుగు పదాలు ఏమైనా తెలిస్తే నాకు కాల్ చేయండి, తెలుగు పదాలు వాటి అర్థాలు. సరే, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం చూస్తున్నారా, దే నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ ఇన్స్టెంట్ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజి గోంగూర రైస్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బీ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సాస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. అలాగే ఇప్పటిదాకా మీరు ఆడిన మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. ఈ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఇంకొక అవకాశం ఉంటుంది ఆడడానికి మీకు. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ ట్యూస్డేస్ ఆన్ సొరబే డి టూర్ ఫ్రమ్ 5:30 to 6:30 అండ్ సాటర్డేస్ 11:30 to 12:30. దిస్ ఇస్ అగైన్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సొరబే. అలాగే సమ్మర్ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ కాల్ చేయండి ఫర్ మెడికల్ కవరేజ్, ఎమర్జెన్సీ ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. సరే, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎక్కడ గారిని ఇప్పుడే వచ్చేస్తాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 2 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

కవల పాట కవల రెండు గంటలకు స్వాగతం. గంట పాటు మనం అంతాక్షరి ఆడుతూ వచ్చాము. అంతాక్షరిలో అంతాక్షరాలు ఆడుతూ వచ్చామంటే మనం నేను పల్లవిలో ఒక పదం తీసుకుని ఆ పదంతో పాట వినిపిస్తున్నాను, తర్వాత ఇంకో పాట వినిపిస్తూ ఆ పాటలో ఇంకో పదం తీసుకుని, తర్వాత మళ్ళీ ఇంకో పాటలో ఇంకో పదం తీసుకుని అలా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇవాళ ప్రత్యేకంగా నేను ఒక ప్లే లిస్ట్ అంటూ తయారు చేసుకుని రాలేదు కాబట్టి ఇలా ఆడదామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇలాంటి ఆటలు చాలా ఆటంకాలు వస్తాయని నాకు అర్థమైంది, ఎందుకంటే మనకి అలా ఇంప్రాంప్టు పాటలు గుర్తు రావడము ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా. సరే, అయినా మీరు నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీ సాయంతో నేను కొన్ని పాటలు అలా వినిపిస్తూ మనకి మొదటి గంట కనిపిస్తాం. అలాగే చీఫ్ గెస్ట్ స్పెషల్ గెస్ట్ మనకి రాబోతున్నారు కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో. ఈ సెగ్మెంట్ మొదలయ్యి 4 ఎపిసోడ్స్ అయింది, 4 నాలుగిట్లో నాకు ముగ్గురు అయితే ఇప్పటిదాకా ఇది 4వది, 3 పిల్లలు అయితే నాకైతే చుక్కలు చూపించారు. ఇప్పుడు వచ్చే చీఫ్ గెస్ట్ ఆ ముఖ్య అతిథి ఎవరో ఇందాక నేను చెప్పాను, ఇప్పుడే ట్యూన్ అయితే అవుతే కనుక మనకి ఆద్య వచ్చేస్తుంది నాతో ఆటా పాట కార్యక్రమంలోకి. నాతో కో ఆర్జే చేసి ఏంటో కబుర్లు చెప్పడానికి నేను కొన్ని విషయాలు అడగడానికి నేనైతే సిద్దమైపోయాను. మనము మన చీఫ్ గెస్ట్ కోసం వెయిట్ చేద్దాం. చీఫ్ గెస్ట్ ఆద్య రాబోతోంది మనతో పాటు కొద్దిసేపు సరదా కబుర్లు చెప్పడానికి వినిపించడానికి. సరే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఆట కూడా మనం ఆడుతూ వచ్చాము. చాలా చాలా రకరకాల విషయాలు జరుగుతున్నాయి ఇవాళ కార్యక్రమంలో ప్రతి వారంలాగే. ఏంటంటే లముతో ముగిసే తెలుగు పదాలు అడిగాను. అందులో నేను కలము చెప్పాను. కలము అంటే పెన్, అంటే రాసే పరికరం కాబట్టి కలము. కలముతో పాటు ఇంకోటి చెప్తాను, కులము. కులము అంటే కాస్ట్. సో కలం అయిపోయింది, కులము అయిపోయింది. ఇంకేమైనా పదాలు మీకు

లముతో ముగిసే పదాలు చెప్పండి. నేను చెప్పిన రెండు పదాలు కలము కులము కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నాలుగు అక్షరాలు అవ్వచ్చు, ఐదు అక్షరాలు అవ్వచ్చు, పెద్ద పదమైనా అవ్వచ్చు, నాకు కాల్ చేసి చెప్పండి. అదే నంబర్, రెండు మూడు ప్రశ్నలు అన్నమాట. సరే విందాం.

0: గ్లాసెస్ ఏమయ్యాయి?
1: పోయిని.
0: ఓ, మరి కనిపిస్తుందా?
1: నాకు సైట్ లేదు.
0: వాట్?
1: అది గ్లాసెస్ వేసుకోవడం వల్ల 8% మంది మన ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారని లెక్కేసి వేసుకోవడం మొదలెట్టా.
0: ఓ మై గాడ్.

ఎవడే సుబ్రహ్మణ్యం ఆ సినిమాలో పాట విన్నారు మీరు. ఇది నాని తర్వాత మాళవిక నటించిన ఈ సినిమా. సరే, ఇందాక నేను ఇచ్చిన పదాలు ఏంటంటే లమ్ముతో ముగిసే పదాలు అడిగాను కదా, అందులో కలము కులము వచ్చాయి. తర్వాత నేను ఇంకా చెప్పాలంటే స్థలము, స్థలము అంటే ప్లేస్ కదా. తర్వాత కేవలం, కేవలం కేవలం కేవలము, కేవలం అంటే జస్ట్. చూద్దాం, నాకైతే నాలుగు గుర్తుకొచ్చాయి. నేను మీకు ఇలా పాటలు వినిపిస్తూ నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇలాంటి పదాలు మీకేమైనా తెలిసి వాటి అర్థాలు తెలిస్తే నాకు కాల్ చేయండి. దీని తర్వాత ఇంకొక అక్షరాలు వెళ్ళిపోతాను. సరే, మేఘం అన్నాను కాబట్టి నాకు అందులో గుర్తుకొచ్చిన పాట ఈ పాట, మేఘాలే తాకింది హాయ్ హైలస్స. సరే, హైలస్స ఉంది కాబట్టి హైలస్స అనే పదంతో మీకే పాట గుర్తుకొస్తాయి. సో అలా అల్లుకుంటూ వెళ్ళిపోతాం. ఇవాళ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. మీరు వింటున్న ఈ కార్యక్రమం ఆట కావాలా పాట కావాలా. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలకు

ప్రసారమవుతుంది రేడియో సురభిలో మాత్రమే. సరే, కలము కులము స్థలము అయిపోయింది. చెప్పండి ఇంకెవరు తెలిస్తే. కేవలము, కేవలం కూడా చెప్పాను. కేవలం కేవలం ఇంతేనా అంటాం కదా. సో జస్ట్ దిస్ మచ్ అని కేవలం అది. సరే, ఇందులో మేఘాలయ తాకింది హై హైలస్ కాబట్టి హైలస్ తోటి ఈ పాట గుర్తుకొస్తున్నాయి. 9726361966.

ఆల్రైట్, మనకి ఆ మోనాలిసా పాటతోటి నేను మీ అందరికి చెప్పిన పదం ఏంటంటే హైలస్సాలో హైలస్సాతో ఈ పాట గుర్తుకొస్తుంది అని అడిగాను. అందులో మీకు నాకైతే ఎవరు కాల్ చేయలేదు, కానీ నాకు గుర్తుకొచ్చిన పాట హైలస్సా ఈ పాట. ఇది ఏ సినిమా తెలిసినా కాల్ చేయండి. ఈ పాట వినిపిస్తూ ఇందులో నేను ఎంచుకున్న పదం ఏంటంటే దూరం. ఇందులో దూరం అనే పదం వస్తుంది పల్లవిలో. అందులో దూరం తోటి మీకు ఏ పాటలు గుర్తుకొస్తున్నాయి? నాకు ఆల్రెడీ పాట ఒకటి గుర్తుకొచ్చేసింది. ఇది కాకుండా మీకే పాటలు గుర్తుకొస్తున్నాయి, నాకు కాల్ చేయండి 9726361966. అలాగే మా చీఫ్ గెస్ట్ ఆద్య కూడా వచ్చేసింది. కొద్దిసేపట్లో ఆద్యతో కబుర్లు కూడా చెప్పేద్దాము. ఎవరైనా ఇప్పుడే ట్యూన్ అవుతుంటే కనుక ఇవాళ మనం కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ కూడా మొదలెట్టబోతున్నాము కొద్దిసేపట్లో. అలాగే లమ్ముతో ముగిసే పదాలు నేను అడిగాను. నాకు రాజుగారు కాల్ చేసి బోల్డ్ పదాలు చెప్పారు. ఆయన అలా చెప్తూనే ఉన్నారు. అందులో నేను ఇందాక మీ అందరికి కలము కులము, తర్వాత కేవలము స్థలము చెప్పాను కదా, ఆయన జలము చెప్పారు. జలము అంటే వాటర్. తర్వాత ఆయన కొత్త పదం నేర్పించారు, కరవాలము. కరవాలం అంటే కత్తిట. సో అలాంటి కత్తిరంటి పదం చెప్పారు. సో చూసారా, ఇలాగా మనకి తెలియని పదాలు మనం గుర్తు చేసుకుంటూ లేకపోతే నెమరేసుకుంటుంటే మనం తెలుగు అలా పొర్లి పొంగిపోతుంది అన్నమాట మనకి మనలో. సో తర్వాత ఇంకేం చెప్పారు, మాయాజాలం చెప్పారు, మ్యాజిక్ ఇంద్రజాలం, మ్యాజిక్. సో ఇలా లమ్ తోటి మూడు పదాలు మనకు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే బలం. మనకి బలం ఉంటే మనందరికి బలం ఉంటుంది కదా, ఇంకా అందరికి. తర్వాత బలంతో పాటు ఇంకా కులము కలం ఇంకేటప్ప. సరే, ఇంకా అలా వస్తూనే ఉంటాయిలేండి చెప్తున్న కొద్ది. సరే, ఇప్పుడు లమ్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక కొత్త పదం ఇస్తాను. పదం అంటే అది నిజంగా పదం కాదు. ఈసారి పని చేద్దాం, ముగిసే పదం కాకుండా ప్రీఫిక్స్, దీంతో మొదలయ్యే పదాలు ఇంకేమైనా మీకు తెలిసేమో చూద్దాము. అందులో ప్రతి సమ అనే దాంతో, సమ అనే అక్షరాలతో మొదలయ్యే తెలుగు పదాలు చెప్దాం. అందులో నేను సమ అంటే దీర్ఘం కూడా ఇవ్వచ్చు. నేను మీ అందరికి చెప్పే పదం ఏంటంటే సమానం కదా. నేను చెప్పింది సమ అనే దాని పదంతో మీకు ఎన్ని పదాలు తెలుసో చూద్దాం. సమా కాని. ఓకే, 9726361966 కాల్ చేయండి. ఇప్పుడు పాటపై పెడిపోదాము. హైలస్ అనే పాట తండే చెప్పేనా? అదే అస్సలు ఆగాలి కదా నేను. సరే, ఈ సినిమా పేరు చెప్పినప్పటికీ నాకు హైలస్సాలో నేను ఎంచుకున్న పదం దూరం. దూరంతో పాటలు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి.

0: ఇక్కడ ఉన్న మూడు నెలల 9 నెలతో సమానం అంటే రోజుకు 3 రోజులు లెక్కరా. అమ్మో అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు,
1: ఎటు చూస్తున్నావు? స్నానం చేయించు, మళ్ళీ నేను చేయించానంటే ఏడుతావు. దానికి ఇంకా టైం ఉంది.
2: అబ్బా ఏడా

0: ఆల్ రైట్, హైలసో హైలసో పాట వింటుంటే నాకు అన్నపూర్ణ గారు కాల్ చేసి హైలసో హైలసో అంటే ఇంకో పాట గుర్తుకొచ్చిందన్నారు. ఆ పాట కూడా వినిపిస్తాను. ఆ పాట వినిపిస్తూ మరి ఆలస్యం లేకుండా ఆ పాట విందాము. అలాగే సమ అనే పదంతో మొదలయ్యే అనే అక్షరాలతో మొదలయ్యే తెలుగు పదాలు బోల్డ్ చెప్పారు సార్. ఆవిడ కాల్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ కాల్ కోసం మనం వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి మనం ఇంతలోగా ఈ ఈ పాటలో నేను ఏ పదాలు పెంచుకుందామని చూస్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా దూరం అనే పదం చెప్పాను కదా, దూరం అనే పదంతో వచ్చే పాటలు ఏదో చెప్పండి. ఇంతలోగా నేను ఈ సినిమాలో పాట వినిపిస్తాను. అన్నపూర్ణ గారు కాల్ చేస్తున్నారు కదా, సూచిద్దాం. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు ఉంటున్నారు. ఎవరండి
1: మాట్లాడారు?
0: చెప్పండి. చెప్పండి.
1: సమస్తం సమయం సమయానుకూలం సమాధానం
0: సమన్వయం
1: సమయానుకూలం చెప్పాను.
0: సమయానుకూలం
1: సమరం సమాధానం
0: చాలా ఉన్నాయి అందరికి. ఇలాగా మన సమాజం చూసారా, సమాజం మన సమాజానికి
1: సమాజం సమర్పణ సమర్పణ
0: సమతుల్యం
1: సమతుల్యం
0: సమతుల్యంగా చేయడం
1: సమాగమనం
0: ఆహా ఆగమనం సమాగమనం అలా వస్తూనే ఉంటాయి కదా,
1: చాలా ఉన్నాయి. ఆలోచిస్తుంటే వస్తూనే ఉంటాయి.
0: బాగుందండి, ధన్యవాదాలండి. సూపర్. అసలు మీరు సరే, అనుపూర్ణ గారు అడిగిన పాట విన్నాము. ఈ పాట విని మనం దాదాపు బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక మన ఆద్య సిద్ధమైపోయింది. ఆల్రెడీ బోల్డ్ కబుర్లు చెప్పడం మొదలెట్టేసింది నాతో. సో మీ అందరితో కూడా బోల్డ్ కబుర్లు చెప్పిస్తాను చేత ఈ బ్రేక్ నుంచి వచ్చాక ఈ పాట వినేసి మనము కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం.
2: Hey, this is it.

0: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీకు ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్ ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-021.
3: Radio Surabhi Revisit.
4: Paldu chuppu mantunna.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala padabindi apply chesarandi ivanni.
7: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
8: Aya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Peel Mar Indian Cafe.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేరుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజులో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగా

0: ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ, పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఆట కావాల పాట కావాల అనే కార్యక్రమం, మీ వ్యాఖ్యాత శివతో. నా వ్యాఖ్యానం కంటే ఎక్కువ మనకు ఇంకో వ్యాఖ్యాత వచ్చేసింది స్టూడియోలోకి, చిన్నారి ఆద్య వచ్చేసింది. ఆద్య, అందరికి హాయ్ చెప్దామా? అయితే హాయ్ చెప్పు అందరికి. అందరూ ఎలా ఉన్నారు? అబ్బో, హౌ ఓల్డ్ ఆర్ యు ఆద్య?
1: 4
0: ఇయర్స్ ఓల్డ్. నీకు నువ్వే వచ్చావా స్టూడియోకి, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా నేను రమ్మని? ఇందులో మాట్లాడు, ఇందులో మాట్లాడాలి. ఓకే,
1: ఎవరు ఫోర్స్ చేయలేదు, మరి నేను వచ్చాను కార్ లో.
0: నువ్వే వచ్చావా? నువ్వే డ్రైవ్ చేసుకుని వచ్చావా కార్ లో?
1: మా నాన్న డ్రైవ్ చేశాడు మ్యాప్ చూసుకుంటూ.
0: మ్యాప్ చూసుకుంటూ వచ్చారా? మ్యాప్ చూడకుండా ఉంటామే ఇది.
1: అమ్మా, బాబా టెంపుల్ కెళ్ళే ముందు దొప్పల పడేసింది మా కారు.
0: దొప్పల పడేసింది ఆ కారు? అవునా? సరే, నీకు మీ అమ్మ నడితే ఇష్టమా, మీ డాడీ నడితే ఇష్టమా కారు, మీ నాన్న నడితే ఇష్టమా?
1: అమ్మాయిలు అబ్బాయిలు చేయొచ్చు డ్రైవింగ్.
0: అబ్బో, చాలా డిప్లొమాటిక్ ఇచ్చావమ్మా, సార్ సూపర్ అసలు. సరే, నీకు ఇష్టమైన ప్రిన్సెస్ ఇక్కడ ఉందనుకో, ప్రిన్సెస్ నీకు చాలా ఇష్టమని నాకు ఎవరు చెప్పారు?
1: ప్రిన్సెస్ క్యూట్, బటర్ఫ్లై కూడా అద్భుతము.
0: అద్భుతము? అబ్బో, తెలుగు ఎంత మధురంగా మాట్లాడుతుందో. క్యూట్, అద్భుతం అంట, బటర్ఫ్లై కూడా. సరే, ఇప్పుడు
1: బటర్ఫ్లై పువ్వులు ప్లక్ చేసుకోవచ్చు.
0: అవునా? బటర్ఫ్లైని పట్టుకోవడానికి వెళ్తే మరి పువ్వులు ప్లక్ చేసుకుంటావా?
1: అంతేలా, ఒక పక్ష మీద కూర్చుని ఫ్లైట్ అవుతాయి, ఇలా వింగ్స్ ఉంటాయి కదా, చేస్తాయి.
0: మీరందరూ మిస్ అవుతున్నారు చూడడం, కానీ ఫ్లయింగ్ కూడా చూపిస్తాం చక్కగా చేతులు ఇలా అంటూ. 4 ఏళ్ల ఆద్య మనకి ఇన్ని కబులు చెప్తుందో అమ్ము. సరే, ఒక పని చేద్దాం, నువ్వు స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తావా? స్కూల్కి వెళ్ళడం ఇష్టమా నీకు లేదా?
1: ఇష్టం.
0: స్కూల్కి వెళ్తే మరి అక్కడ ఏం చేస్తావు స్కూల్లో? డే కేర్ లో ఎందుకో వేయట్లేదా నిన్ను? మరి వాళ్ళకి టైం అవుట్ ఇచ్చేద్దామా? ఎందుకు? దగ్గరకు వచ్చి మాట్లాడు, దగ్గరకు ఇందులో మాట్లాడు. టైం అవుట్ ఇచ్చేద్దాం మరి అమ్మా నాన్నకి?
1: ఏం లేదు.
0: మరి డే కేర్ లో వేయట్లేదు అంటున్నావు కదా, డే కేర్ లో వేస్తే ఏం చేస్తావు? ఇవాళ ఏం లేదు కదా. అవును, మరి స్కూల్ కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు?
1: నిన్న కొత్త స్కూల్లో మా కొత్త టీచర్ చెప్పింది.
0: ఇందులో
1: మాట్లాడుతుంది
0: అందా, నిన్ను
1: పింక్ డ్రెస్ వేసుకుని వచ్చా.
0: అవునా? అమ్మ, నువ్వేమన్నావు?
1: క్యాబ్ లో వచ్చాను.
0: క్యాబ్ లో వెళ్ళావా?
1: ఎందుకంటే మా నాన్న వెళ్లే ముందు కారు తీసుకెళ్లిపోయాడు ఆఫీస్ కి.
0: ఓ, నీ దగ్గర కార్ లేదా? మరి నువ్వు కార్ కొనుక్కుంటావా?
1: మా ఇంట్లో కార్ వాష్ ఉంది, మా ఊర్ లో కార్ వాష్ ఉంది. కార్ వాష్
0: చేస్తావా నువ్వు?
1: మరి నిన్న వేన్ పడింది.
0: వేన్ పడిందా?
1: వాన పడింది.
0: ఓ, వాన పడిందా? నీకు వాన ఇష్టమా? వాన లో తడుస్తావా?
1: వాన్లో

0: అంబ్రెల్లా వేసుకోవచ్చు.
1: అంబ్రెల్లా వేసుకోవచ్చా? అంబ్రెల్లా తీసేసుకుంటే నేను
0: నా దగ్గర
1: కోపం వస్తుందా నీకు?
0: ఏం కోపం రాదు.
1: ఏం కోపం రాదు? అబ్బో, అయితే తీసేసుకుంటా నీ దగ్గరకు వచ్చి అంబ్రెల్లా. నువ్వు స్కూల్కి వెళ్తావు, బిగ్ గర్ల్ అవుతావు. బిగ్ గర్ల్ అయితే ఏమవుతుంది?
0: పింక్ తీసుకొచ్చాడు, దాని మీద టైగర్ బొమ్మ ఉంది. టైగర్
1: టైగర్ ఏంటి? టైగర్ నీకు భయపెడుతుందా నిన్ను?
0: అది వాసినట్టు ఇలా పిచ్చేదు.
1: అవునా? టైగర్ ఏముంటుంది చెప్పు ఒకసారి, సౌండ్ చేద్దాం. అందరినీ భయపెడదామా? మైక్ లో భయపెట్టి అందరినీ. టైగర్ ఏముంటుందో చెప్పు.
0: భయపెడతాడు.
1: భయపెట్టి భయపెట్టి టైగర్ ఏముంటుందో బయట చెప్పి భయపెట్టి అందరినీ. చెప్తావా? చెప్పి మరి రేడియోలో మైక్ లో చెప్పే. అమ్మో, భయపెట్టేసింది అందరినీ. సరే, ఒక పని చేద్దాం. నీకు ఫేవరెట్, నీ ఫేవరెట్ పాట ఏది?
0: ప్రిన్సెస్.
1: ప్రిన్సెస్. నీ నువ్వు ఏ పాట వింటావు?
0: సోఫియా.
1: సోఫియా పాట వింటావా? పాడు, పాడు ఒకసారి విందాం. ఇంట్లో పాడాలి, ఇందులో మైక్ లో పాడాలి, అందరికి వినిపిస్తుంది.
0: I was a girl with bullet tuna. A princess of Madonna. And now, then and see, happen in a castle with my family. School with Dick and my money. అది అలా వస్తుంది.
1: అలా వస్తుందా? సరే, అలాంటి ఆ పాట వెతుకుతాను నీకోసం. ఇంతలోగా మీ మమ్మీ కదా పాట ఇష్టం అని చెప్పి నాకు ఎవరో చెప్పారు. ఏ పాట అది? అది అది కూడా పాడదాం ఒకసారి. పాడు మరి తస తసదియా.
0: తస తసదియా తగలేదు హొయ్య అమ్మాయనక అమాత్రం ఉండాలే. తస తసది చినోలు చిందలే మన మాదండి ఆట మన ఆపేదవే అంత చదవేకి పో. అలా వస్తుంది.
1: ఆహా, మన ఆపేది ఎవరంట? కరెక్ట్ గా చెప్పావు, తసదియా. ఎవరు ఆపరు మన కదా. సరే, ఆ పాట విందామా? ఆ పాట విని ఇంకా ఇంకా బోల్డ్ కబుల్ చెప్పుకుందాం. సరేనా? సరేనా, మనం డాన్స్ చేసుకుందాం ఇక్కడ పాట వింటూ. ఓకే, సరే. తస తసదియా, మన ఈ మా ఇంటి బంగారం, మన స్టూడియోలో ఉన్న బంగారం కోసం, ఆద్య కోసం ఈ పాట. ఆద్య కోసమేనా ఈ పాట? నీకోసం? మీ మమ్మీ కోసమా?
0: మా మమ్మీ ఫేవరెట్ అది.
1: అవునా? ఓకే, సరే, విందమ్మా పాట.

0: సరే మళ్ళీ పాట అయిపోయింది కాబట్టి ఆద్య వాళ్ళ మమ్మీ ఫేవరెట్ సాంగ్ విన్నాము. సరే ఆద్య, నువ్వు మమ్మీ ఫేవరెట్ సాంగ్ చెప్పావు, డాడీ ఫేవరెట్ సాంగ్ చెప్పలేదు. నీకు ఇద్దరు ఎవరి ఇష్టం? మరి డాడీ ఫేవరెట్, డాడీ ఇష్టమా నీకు? అందరికి చెప్దాం, మైక్ లో చెప్పు. ఆహా, అయితే అక్కడ అమ్మ వింటుంది రో. మరి అమ్మకేం చేద్దాము? అమ్మ కూడా ఇష్టమని చెప్దామా? ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది.
1: తీసుకొచ్చింది మా నాన్న ఆఫీస్కి.
0: అవునా? సరే ఇంట్లో అమ్మా నాన్న
1: అక్కడ జ్యూస్ తెచ్చుకున్నా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జ్యూస్.
0: స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జ్యూస్ తెచ్చుకున్నావా? ఓకే. అమ్మా నాన్న బిజీగా ఉంటారమ్మా?
1: బిజీ ఏం లేదు.
0: మరి
1: అక్కడ అది తీసుకుని మళ్ళీ ప్లే దగ్గర వెళ్ళాను.
0: తీసుకుని ప్లేయర్ దగ్గరికి వెళ్ళావా? ప్లేయర్ ఎప్పుడు ఆడుకుంటుంటావు నువ్వు? చదువుకోట్లేదా నువ్వు?
1: నువ్వు
0: చదువుకోవా మురు. మరి నువ్వు ఎప్పుడు ఆడుకుంటుంటావా?
1: ఎలిసా
0: కూడా వచ్చిందా? ఎలిసా, ఎలిసా. ఓకే, ఎలిసాతో ఏం చేద్దాం?
1: ఆడాను మక్కతో. జంగిల్స్ ఆడా? జంగిల్
0: జంగిల్ ఆడేవా?
1: అంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి.
0: వైల్డ్? అమ్మో, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి? నిజం యానిమల్స్ ఉంటాయా? ఓకే. నువ్వు ఏదో అయ్యో అయ్యో అంటుంటావు కదా నువ్వు
1: చిన్నప్పుడు. అన్నా అప్పుడు చిన్నప్పుడు వద్దు అన్నా.
0: వద్దు నా అన్న. ఇప్పుడు పెద్దదాని అయిపోయావు కదా నువ్వు. ఇప్పుడు ఎంత? 40 ఇయర్స్ ఆ నువ్వు?
1: నో, 4 ఇయర్స్.
0: 4 ఇయర్స్ ఆ. చిన్నప్పుడు వద్దు వద్దు అనేదాను అన్నా, అనేదానువా?
1: నో,
0: స్ట్రాబెర్రీ అన్నావా? స్ట్రాబెర్రీ ఇష్టమా నీకు? ఇంకేం ఫ్రూట్స్ ఇష్టం?
1: బనానా
0: మిల్క్ షేక్ తాగేదానివా? ఓకే. సరే నీకు క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడగనా నీకు. నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు బిగ్గల్ అయిపోయాక? ఆడుకుందాం అనుకుంటున్నావా? ఎప్పుడు ఆడుకుంటావా? చదువుకోవా మరి.
1: మా ఇంట్లో స్టడింగ్ ఉంది, స్టడింగ్ బుక్.
0: స్టడింగ్ బుక్ ఉంది కానీ చదువుకోరు కదా ఎవరు ఇంట్లో?
1: చదువుకుంటాడు, హోంవర్క్ చేస్తాడు, స్టడింగ్ చేస్తాడు.
0: హోంవర్క్ చేస్తావు నువ్వు? సరే ఒక పని చేద్దాం, మమ్మీకి డాడీకి హోంవర్క్ ఇచ్చేద్దామా వాళ్ళకి?
1: అంతే.
0: చక్కగా నవ్వుతున్నావు మరి, నవ్వు ఎవరికి? సరి మైక్ లో చెప్పు, మైక్ లో చెప్పు. వాళ్ళిద్దరికి హోంవర్క్ ఇద్దామా? ఏం హోంవర్క్ ఇద్దాము వాళ్ళకి? నంబర్స్ చెప్దామా? వాళ్ళకి నంబర్స్ రావా? మరి హోంవర్క్ ఇచ్చేద్దామా అయితే వాళ్ళకి? వాళ్ళని వాళ్ళని స్కూల్ పంపించేసి మనం ఇంట్లో ఆడుకుందామా?
1: మా ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి, కావాలంటే నువ్వు
0: రావచ్చు. నేను రావచ్చా? ఇంకెవరైనా పిలుద్దాం ఇంటికి? అందరిని వచ్చేమని చెప్దామా మీ ఇంటికి? నా ఫ్రెండ్స్ పేరా? నా ఫ్రెండ్స్ పేరు రవి, గిరి. నీ ఫ్రెండ్స్ పేరు ఏంటి చెప్పు?
1: సహా.
0: ఇందులో చెప్పు, మైక్ లో చెప్పు అందరికి.
1: సహా, శ్రీహాన్.
0: సహా, శ్రీహాన్.
1: ఉషా,
0: ఉషా.
1: నీవ్,
0: నీవ్.
1: అండ్ సమీర్, సమీర్ క్లాస్ పేరు మ్యాథ్.
0: సమీర్ క్లాస్ పేరు మ్యాథ్?
1: మ్యాథ్.
0: మ్యాథ్ క్లాస్ కి వెళ్తావు నువ్వు?
1: సమయం దీది నాది శ్లోక.
0: నీ శ్లోక? నీ శ్లోకాలు వచ్చా?
1: యా
0: మరి చెప్పు, పాడదామా? శ్లోకం పాడదాం, పదా పాడు పాడు.

चिता समुद्र दाथदनम लंक कहापुरी दाहनम वामना कुम्मकना हननम

0: వావ్ గుడ్ జాబ్. ఇప్పుడు నేను చెప్పాలి గుడ్ జాబ్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ కదా. నీకే హ్యాట్స్ ఆఫ్, మమ్మీకి డాడీకి కాదు కదా హ్యాట్స్ ఆఫ్. నీకు నువ్వే నేర్చుకున్నావా అవి? సూపర్, ఎంత స్పష్టంగా పాడిందో. నాలుగేళ్ల ఆద్యతో మాట్లాడుతున్నారు మీరు, నాలుగేళ్లకి ఇంత స్పష్టంగా అంటే ఆ స్పష్టత గుర్తు పెట్టుకోవడము ఇవన్నీ కూడా కుడోస్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు ఆద్య. గుడ్ జాబ్. నాకు గుడ్ జాబ్ చెప్పా నీతో మాట్లాడుతున్నందుకు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నాతోనే. నా పేరు ఎవరు? శివ. అబ్బా ఇప్పుడే చెప్పాను, జస్ట్ 2 మినిట్స్ ముందు చెప్పాను పేరు, చక్కగా గుర్తుపెట్టుకుంది. అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆద్య. ఆద్య ఓ పని చేద్దాం, నువ్వు నీ డాడీ ఫేవరెట్ అన్నావు కాబట్టి డాడీ ఫేవరెట్ పాట వినిపిద్దాం అందరికి. ఏ పాట? ఇందాక చెప్పావు కదా ఫీల్.
1: నా ప్రేమని కోపం గాను నా ప్రేమని.
0: దగ్గరకు వచ్చి పాడు, దగ్గరకు వచ్చి పాడు.

0: సఖియా ఫీల్ మై లవ్. నమస్కారం అండి, మీరు రేడియో సర్వీ కాల్ చేశారు, ఆద్యం కోసం కాల్ చేశారు. హలో అండి.
1: అవునండి,
0: చెప్పండి చెప్పండి. మీ పేరు?
1: నా పేరు శృతి.
0: ఫీల్ మై లవ్. నమస్కారం అండి, మీరు రేడియో సర్వీ కాల్ చేశారు, ఆద్యం కోసం కాల్ చేశారు. హలో అండి.
1: అవునండి,
0: చెప్పండి చెప్పండి. మీ పేరు?
1: నా పేరు శృతి.
0: శృతి గారు, మీకు తెలుసు ఎవరు?
1: హలో. హాయ్ ఆద్యా. ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? ఏం చెప్పబుల్ చెప్తున్నా?
2: నేను పడ్డాను.
1: పడ్డావా? అయ్యో, ఎలా మరి? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? గుడ్ జాబ్, బిగ్ బ్రేవ్ అయిపోయావు. అయితే
0: అర్జెంట్ స్క్వీజ్ చేశారు, ఎంత క్లియర్ గా చెప్తున్నారు, క్లారిటీ చాలా ఉందండి.
1: అది నాకు కూడా లేదండి
0: క్లారిటీ.
1: అదే ఇంకేంటి ఆద్యా, ఏం కబుర్లు చెప్తున్నావు? అవునా, నీ బెస్ట్ ఫ్రెండ్స్, నీ బెస్ట్ కజిన్స్ అందరి గురించి చెప్తావా?
2: స్ట్రాబెరీ, ఆరెంజ్ ఫ్లేవర్ అవన్నీ ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్, ఆ
1: చాక్లెట్ ఫ్లేవర్స్. ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పుడు? వాళ్ళ పేరు తెలుసా నీకు?
0: నేనెవరు?
1: శృతి. ఇంకేంటి ఆద్యా, నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా? నువ్వు రేపా? రేపు సండే కదా. నైస్ ఆద్యా. ఇంకా ఎవరు తీసుకెళ్తున్నారు? నేను
0: ఫ్లైట్ తీసుకెళ్తున్నా.
1: ఒక్కదాని వెళ్తున్నావా? ఒక్కదాని వెళ్తున్నావా?
2: మా నాన్నతో వస్తున్నారు.
1: విహాన్ వాళ్ళు కూడా వస్తున్నారా?
0: శ్రీహాన్.
1: మరి నేనాద్యా,
2: మా నాన్న,
0: నేను వెళ్తున్నాము. మనం వెళ్దామా? నువ్వు కూడా బావచ్చు కావాలంటే.
1: ఓకే, ఫ్లైట్ లో నేను కూడా వస్తానైతే. చైత్రాకని తీసుకుని వస్తా. ఓకేనా?
0: హలో
1: ఆద్యా.
2: హలో.

0: ఫేవరెట్ ఫుడ్ తిన్నావా ఈ రోజు లేదా ఇంకా?
1: పిజ్జా తినలేదా? పిజ్జా తినలేదా?
0: చెప్పావా నీకు ఏ ఫ్రూట్స్ ఇష్టము?
1: ఓక్రా అండ్ పొటాటోనా? పిజ్జా ఇష్టమని ఎవరో చెప్పారు, అందుకే మీ ఇంటికి వచ్చి పిజ్జా తీసేసుకున్నాను కదా. అదే పిజ్జా నేను తినేసాను మీ ఇంటికి వచ్చి. మీ డాడీ తినేసారు, మీకు పెట్టకూడదు అవునా?
2: అయిపోయాయి
1: నాన్నకి పెట్టుకుని తినేసాను. అమ్మ తినేసిందంతా
2: వేసుకుని తినేసిందంట. చీజ్ కూడా ఉంది దాంట్లో.
1: అమ్మ తినేసిందా?
2: యా, దాంట్లో చీజ్ కూడా ఉంది.
1: మరి నాన్నకు పెట్టుకుని అమ్మ తినేస్తే నువ్వేం చేసావు? అమ్మకి అమ్మ మీద కోపడ్డావా?
2: ఏం కోపడ్డలేదు. నాన్న ఏంటి అన్నాడు.
0: ఎన్ని చెప్తావే నువ్వు చెప్పమంటే.
1: చెప్తూనే ఉంది, చెప్తూనే ఉంది,
0: చెప్తూనే ఉంది. అదే
1: షీజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్
0: చూడండి. మరి అయితే ఇప్పుడు పిజ్జా అందరు తినేసారు, నువ్వేం తింటావు? నువ్వు అన్నం తింటావు. మరి గుడ్ జాబ్.
1: తింటే బలం వస్తుంది. తినాలి శృతి గారు, మీరు కూడా, మీరు కూడా తిని కొంచెం బలంగా మాట్లాడాలని చెప్తుంది మరి
0: కదా.
1: సూపర్, థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి శృతి గారు.
0: అందరికి చెప్పు, అందరికి చెప్పు, మరి వెజ్ చేసే తినాలి, పిజ్జా తినకూడదు అని. ఓకేనా? జంక్ ఫుడ్. ఓకే నాన్న, నెక్స్ట్ టైం అందరం హెల్దీ తింటాం. థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ అస్. ఓకే, హావ్ అ గ్రేట్ టైం. బై బై.
1: థ్యాంక్స్ శృతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్స్ అండి, ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆద్యా.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్వైజ్.
0: బై బై.
1: ఆల్ రైట్, మనందరికి పిజ్జా జంక్ ఫుడ్ తినద్దు అని చెప్తోంది. కానీ ఆద్య నీకు ఇష్టం పిజ్జా, ఇంట్లో పిజ్జా అంతా నువ్వు తినేస్తావని నాకు తెలుసు. ఒక పని చేద్దాం, ఒక పాట విందాం మనం, సరేనా? ఒక పాట విని మనం వెళ్ళి పిజ్జా తినొద్దాం, సరేనా? మీ డాడీ ఫేవరెట్ పాట.
2: మా ఊర్లో వస్తుంది అంటుంది పిజ్జా వస్తుంది.
1: మీ ఊర్లో వస్తుంది కదా, సరే ఒక పాట మీ డాడీ ఫేవరెట్ పాట వినేసి మళ్ళీ మనం పిజ్జా తినేసి వద్దాం, సరేనా? Nice. Okay. Minjadi song. Malli manam aadhyato kabul jottam.

0: ఆల్ రైట్, మనం బ్రేక్ దగ్గర వచ్చాం కాబట్టి మనకి ఆద్య ఇంకా కబుర్లు చెప్తానంటుంది, కానీ మనము బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా ఆద్యత బోల్ కబుర్లు చెప్తాము. మీరు వింటున్నారు ఈ కార్యక్రమం ఆట కవలా పాట కవలా, మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. ఇప్పుడు కిడ్స్ వర్సెస్ శివ నడుస్తుంది, ఆ సెక్షన్ లో మనం ఆద్యతో కబుర్లు చెప్తున్నాము. బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ మాట్లాడుతాం, ఎక్కడికి వెళ్ళకండి, ఐల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్, స్టూడియోలో టైం 3 PM.

0: MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
1: Hi. నేనుమి బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్. When we respect the community supports us.

0: ఆల్రైట్, నాకు అర్థమైంది మీకు ఆట పాట కావాలని. అందుకని మీ వ్యాఖ్యాత శివ వచ్చాడు, మనకు ఒక కాలర్ కూడా వచ్చారు కరెక్ట్ గా బ్రేక్ అయిపోగానే. హలో, వెల్కమ్ టు రేడియో సిటీ, యు ఆర్ ఆన్ ఎయిర్, హూస్ దిస్? ఆద్యతో మాట్లాడదామని ఎవరు వచ్చారు? ఆద్య, నీకోసమే కాల్ చేస్తున్నా, నా కోసం ఎవరు కాల్ చేయట్లేదు, నాట్ ఫేర్. ఎవరది?
1: నన్ను గుర్తుపెట్టగలవా?
0: అందులో మైక్ లో మాట్లాడాలి, మైక్ లో.
2: నాకు తెలీదు నీ పేరు.
0: నాకు తెలీదు.
1: మామమ్మీ పేరు కూడా సౌమ్య అనే తెలుసా? మేము మీ ఇంటి పక్కనే కూడా ఉంటాము. నేను ఎవరో చెప్పు
0: చెప్పు. థింక్ థింక్ మైక్ లో, మైక్ లో చెప్పు. ఎవరు మీ ఇంటి పక్కన ఉంటారు? ఎవరు?
2: నాకు తెలీదు.
0: ఆలోచించు.
1: తెలీదా? నేను దాబీని మర్చిపోయావా?
2: ఇంటి పక్కన ఉంది ఇల్లు కూడా మా పక్కనే, మా ఇల్లు పక్కనే. మా
1: దగ్గర
2: మేకి రెండు ముక్కలు కూడా, మా ఇంట్లో ముక్కలు వచ్చాయి తెలుసా?
0: ముక్కలు వచ్చాయట. కార్వి కార్వి ఉందా? ముక్కలు ఉందా కార్వి?

0: మైక్లో మాట్లాడు, ఏం చెప్పాలి? ఎందుకు వేయట్లేదు నేను డేకేర్ లో? చెప్పు మరి, కంప్లైంట్ చేద్దామా?
1: సరే మనము ఈవినింగ్ మాట్లాడదాము, ఆడుకుందాం ఈవినింగ్. ఓకే బాయ్ అత్య.
0: Bye.
1: Thank you for speaking to us. Bye. Thank you.
0: Bye. Yeah. Okay. సరే ఈవినింగ్ ఆడుకుందాం అంటున్నారు, ఒక ఆట ఆడదాం, ఒక పని చేద్దాం. ఈవినింగ్ మనము మమ్మీ డాడీని పనిలో పెడదాం. ఏం పని చెప్దాం అమ్మ నాన్నకి? స్కూల్లో వేసేద్దాం వాళ్ళని. ఓకే, స్కూల్లో వేసేసి వాళ్ళని ఏ స్కూల్కి పంపించేద్దాం వాళ్ళని? ఓకే, నువ్వు వాళ్ళ టీచర్ అనుకో, ఏం చెప్తావు వాళ్ళకి? మీ అమ్మ నాన్న స్టూడెంట్స్ స్కూల్లో, వాళ్ళు కిడ్స్. ఓకే, నువ్వు టీచర్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ద క్లాస్, ఏం చేస్తావు? నంబర్స్ చెప్తావా? ఓకే, వాళ్ళకి హోంవర్క్ ఇస్తావా అమ్మ నాన్నకి? ఏం హోంవర్క్ ఇస్తావు? నంబర్స్ హోంవర్క్ ఇస్తావా? వాళ్ళు హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తావు?
1: వాళ్ళు ఇంకా స్కూల్లో
0: స్కూల్లో రానివ్వాలని. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న వింటున్నారు కదా, స్కూల్లో పెట్టేస్తుంటా మిమ్మల్ని, హోంవర్క్ చేయకపోతే స్కూల్లో రానివ్వుట. సో వాళ్ళు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను అని క్రై చేస్తే ఏం చేస్తావు? అవునా, తీసేస్తావా?
1: తెలుసా మా టీచర్ రేపు వెళ్ళిపోతుంది, ఇంకా మా క్లాస్ క్యాన్సిల్ చేసేస్తుంది.
0: అందుకే నేను డే కేర్ లో పెట్టట్లేదు, మరి ఇండియా వెళ్ళిపోతుందా క్లాసెస్ క్యాన్సిల్ చేసి. ఓకే సరే, ఇండియా వెళ్ళిపోయే ముందు మీ టీచర్ కు స్టోరీ చెప్తావు మనం? ఏ స్టోరీ చెప్తావు? స్టోరీ చెప్తాను కదా, ఏ స్టోరీ చెప్తావు చెప్పు. నీకు స్టోరీస్ చెప్పడం తెలుసు, నాకు తెలుసు. ఒక స్టోరీ చెప్దాం, ఏ స్టోరీ చెప్దాం చెప్పు. సీతారామది స్టోరీ చెప్తావా? భలే అంటుంది సీతారామ రామ, క్యూట్ గా చెప్పు చెప్పు. సీతారామ స్టోరీ చెప్పు, మైక్ లో చెప్పాలి మరి అందరికి.
1: ఒక రోజు సీత రామ హనుమాన్ లక్ష్మణ వెళ్ళాడు ఫారెస్ట్ కి. అప్పుడు ఒక రాక్షసి వచ్చాడు.
0: ఒక రాక్షసి వచ్చింది.
1: అప్పుడు సీతాన్ని తీసుకెళ్ళిపోయింది.
0: సీతాన్ని తీసుకెళ్ళిపోయిందా? ఓ, నువ్వేం చేసావు అప్పుడు?
1: అప్పుడు
0: మైక్లో చెప్పు.
1: అప్పుడు రామ లక్ష్మణ హనుమాన్ని మీట్ అవ్వాడు.
0: ఓ, రాక్షసుడు మీట్ అయ్యాడా?
1: హనుమాన్
0: మీట్ అయ్యాడా? ఓకే ఓకే ఓకే, చెప్పు తర్వాత ఏమైంది.
1: అప్పుడు ఫైండ్ చేసి ఒక ఫైట్ చేసేసి అప్పుడు దొరికేసిందా?
0: ఫ్లయింగ్ చేసేసి రాక్షసుతో దిశం దిశం చేసేసి తను దొరికేసిందట, అంతేనా?
1: అంతే.
0: ఏంట స్టోరీ అయిపోయిందా? అంతేనా? అప్పుడు అంతే. సరే, వెరీ గుడ్ జాబ్ ఆద్య. ఓ పని చేద్దాం, మంచి ఇంత గుడ్ గర్ల్ పాటలు చెప్తున్నావు కాబట్టి, కథలు పాటలు పాడుతున్నావు కాబట్టి, నీకోసం ఒక మంచి పాట విన్నామా? ఈ పాట నీకు చాలా నచ్చుతుంది చూడు. I think you like the song. చూద్దామా ఈ పాట విందామా? ఓకే విందాం.

చూస్తుంది, ఏదో చేస్తుంది. రెండు వేల సంహం లాక్కొత్త బింజ చుక్క దాక్కుంది ఎక్కడైనా.

0: డ్రామ, దీన్ని బాగా తందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడు, దీంతో ఆట్లాడు. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో

0: ఆల్ రైట్, మనకి మన స్టూడియోలో ఇందాక చెప్తుంది ఆద్య నాతోటి ఎక్కడున్నావని. ఆద్య ఎక్కడున్నావు నువ్వు? వేద్యో సుధభి వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్తోంది. ఓకే, ఇందాక ఏదో చెప్తాను ఒక రేడియో సుధభి వాళ్ళందరికి ఏం చెప్తావు?
1: ఇందాక నేను
0: మైక్ లో చెప్పాలి
1: దెబ్బ తలిగింది అని చెప్పాను.
0: దెబ్బ తలిగింది అని చెప్పావా? ఒక ఇంకేం చెప్తాను, ఏదో నేర్పిస్తాను ఒక మా అందరికి, రేడియో సుధభి అందరికి. ఏం చెప్తావు, ఏం నేర్పిస్తావు మాకు? శ్లోకాలు నేర్పించావు, స్టోరీ చెప్పావు, ఇంకేం నేర్పిస్తావు, ఏమైనా చెప్తావా?
1: కబలు చెప్తాను, ఇంకా అన్ని స్టోరీస్ చెప్తాను వాళ్ళతో.
0: కబులు చెప్పావు కదా ఇప్పటిదాకా, కబులు తీసుకొచ్చావా?
1: ఇప్పుడు ఇక్కడ దగ్గర నుంచి ఈ కాల్స్ అయిపోయా, నీతో మాకో కబులు చెప్పేసి ఇక్కడి నుంచి ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకుని
0: మైక్లో చెప్పాలి అందరికి, ఇందరికి అందరు వింటారు కదా.
1: నేను ఇంటికెళ్ళి డ్రెస్ మార్చుకుని విషిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు.
0: అక్కడ ఏం చేస్తావు?
1: జింగో టైప్ ఆఫ్ ఆడతాను, జింగో టైప్ ఆఫ్ గేమ్.
0: ఇంకో టైప్ ఆఫ్ గేమ్ ఆడతావా? జింగో టైప్ ఆఫ్ గేమ్. స్వాతక్ ఇచ్చిందా మీకు? సరే, ఈసారి మేమందరం కూడా వచ్చేస్తాం ఇంటికి, సరేనా? యూఆర్ లిస్నింగ్ టు 4-year-old ఆద్య. 4 ఇయర్స్ అంటే నాకే నమ్ముద్దు అవట్లేదు, అంత క్లియర్ గా మాట్లాడుతుంది. చక్కగా బోల్ కబులు చెప్పింది, చెప్పింది కదా మనకి, వేద్యో సురభి ఇంట్లోకి వచ్చి బోల్ కబులు చెప్తానని చెప్పింది కదా మనకి. ఇప్పటిదాకా కబులు చెప్పింది, ఆటలు పాటలు మనతో పాటు ఆడింది, నంబర్స్ నేర్పిస్తానంది, స్కూల్ కి పంపిస్తానంది, బోల్డ్ కబులు చెప్పింది. సరే ఆద్య, ఒక పని చేద్దామా, మళ్ళీ మైక్ లో అందరికి బాయ్ బాయ్ చెప్పేద్దామా?
1: చెప్పేద్దాం, బాయ్
0: బాయ్ అందరికి, టాటా చెప్పే.
1: బాయ్ అందరికి.
0: తాతానా? తాత ఎవరు?
1: మా తాత.
0: మా తాత, ఓకే సరే.
1: మా తాత షికాగోలో ఉన్నాడు.
0: ఓ, షికాగోలో ఉన్నారా? ఓహో, సరే షికాగో కూడా వెళ్ళిపోదాం మనం తాత దగ్గరికి. ఓకే,
1: అది ఎప్పుడు వెళ్ళాను, మా చెల్లిని మీట్ అవ్వకదల్లి.
0: వావ్, అక్కడికి వెళ్ళాను, మా చెల్లిని మీట్ అయ్యాను. సరే అందరికి టాటా చెప్పేదా మరి. ఓకే, బాయ్
1: బాయ్.
0: సరే, ఇప్పటిదాకా మీరు విన్న కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో మనకి 4 ఏళ్ల ఆద్య వచ్చి బోల్ సేపు కబులు చెప్పింది. ఇలాగే ఇంకా చాలా మంది పిల్లలతో మాట్లాడదాము మళ్ళీ మళ్ళీ ఇంకా ఈ సెగ్మెంట్ లో. ఇంతలోగా ఒక సరదైన పాట విందాము. ఈ పాట విని వింటూ ఉండండి, తర్వాత మన కార్యక్రమాన్ని మామూలుగా కొనసాగిద్దాం.

రైట్. ఈ పాటలో మళ్ళీ మనం కిడ్స్ వర్సెస్ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం తిరిగి ఆటకాల పాటకాలలోకి వచ్చేద్దాము. ఇంకో అరగంట మిగిలింది మనకి, అరగంట పాటు ఆట పాట కొనసాగిద్దాము. ఇవాళ పాట విషయానికి వస్తే మనం అంత్యాక్షరి ఆడుతూ, అంత్యాక్షరి ఎలా అంటే నేను పల్లవిలో ఒక పదం తీసుకుని ఒక పాట వినిపిస్తున్నాను, ఆ పాట వినిపించి పల్లవిలో ఒక పదం తీసుకుని మరుసటి తర్వాత పాట ఏంటి అని మిమ్మల్ని అడుగుతూ వచ్చాను, లేకపోతే నేను అల్లుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో ఈ పాటలో ఎంత ఎంత దూరం అన్నాను కదా, ఇందులో పల్లవిలో స్వర్గం వచ్చింది కాబట్టి నేను స్వర్గం పాటని, స్వర్గం అనే పదాన్ని ఎంచుకున్నాను. సో స్వర్గం అనే పదం వచ్చే పాట నాకు వెంటనే టపిమని గుర్తుకొచ్చింది ఈ పాట. సరే, అలాగే ఆట మనం ఏం ఆడుతున్నామంటే ఒక ఒక పదం, ఒక కొన్ని అక్షరాలతో మొదలయ్యే కానీ ముగిసే కానీ తెలుగు పదాలు మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. మనకి లముతో మనకి పదాలు విన్నాము, ముగిసే పదాలు అలాగే సమ అనే అక్షరాలతో మొదలయ్యే తెలుగు పదాలు వింటూ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే అక్షరాలు ఏంటంటే ఇది కూడా ప్రిఫిక్స్, ఈ అక్షరాలతో మొదలయ్యే తెలుగు పదాలు చెప్పండి. ఏంటంటే ఉప అంటే ఉపమా చెప్పకండి, ఉప్మా అయిపోతుంది అది. ఉప తోటి మొదలయ్యే తెలుగు పదాలు మీకు ఎన్ని తెలుసు చూద్దాము. 9726361966 కాల్ చేయండి. ఈ పాట వింటూ, ఈ పాటలో స్వర్గం వస్తుంది కాబట్టి ఇందులో నేను నెక్స్ట్ పాట ఏమి అడగాలి మిమ్మల్ని, కొంచెం నీరు కొంచెం నిప్పు. సరే, నీరుతో వచ్చే పాటలు చూద్దాం, చెప్పండి కాల్ చేసి. నీరు పల్లలో రావాలి.

0: అండ్ 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై రమఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ Drive, South Lake, or call 817-819-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vala highly special skills, calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా

లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com or write to support @mypursuit.com.

రైట్, ఖైదీ నెంబర్ 150 పాటు విన్నారు. నాకు జేపీ గారు కాల్ చేసి ఉప అనే అక్షరాలతోటి మొదలయ్యే తెలుగు పదాలు చెప్పారు. ఆ ఆట ఆడుతున్నాం. అందులో ఆయన చెప్పిన పదాలు ఏంటంటే ఉపమానము, ఉపయోగం, ఉపనయనం, ఉపాయం, ఈ నాలుగు చెప్పారు. ఈ నాలుగు కాకుండా మీకు ఇంకేమైనా పదాలు తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966 కి. నేను అందులో యాడ్ చేసేది ఏంటంటే ఉపకారం. ఉపకారం అంటే హెల్ప్, సహాయం చేయడం. ఉపకారం, అపకారిక ఉపకారం పదం కూడా గుర్తొస్తుందేమో మీకు. ఇంకేమైనా ఉపన్యాసం ఇంకోటి గుర్తుకొచ్చింది నాకు, చూసారా? సరే, ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా తెలిసి నాకు కాల్ చేయండి, సరేనా? సరే, ఒక పని ఉపన్ చేద్దాం. ఇంకా ఆఖరి అరగంటలో కొన్ని రకరకాల పాటలు విందాము. మీకు తోచిన పాటలకు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి.

0: అదే నంబర్ 9763619666 కి. అలాగే ఆట కూడా ఈ ఆఖరి ప్రశ్న తోటి ఇంకో ప్రశ్న అడిగే టైం ఉంటుందేమో చూద్దాం. ఉపా అయితే ఉపాతో ముద్ద అయితే చెప్పండి, ఉపమా కాకుండా ఆకలిస్తుంది మళ్ళీ నాకు. సరే, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రి సిన్ క్యూజింగ్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదండి, ఇవి ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటి వెయిట్ కోసమైనా వన్ ఆఫ్ ది బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో ఆలస్యం చేయకండి, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ అర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అలాగే మదిరా అండ్ మసాలా, దిస్ మెమోరియల్ మండే అంటే రేపు, రేపు కాదు ఎల్లుండి, మదిరా అండ్ మసాలా అర్వింగ్ ఇస్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమంగ్ అస్. జాయిన్ దెమ్ ఆన్ May 25th ఫర్ ఎ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేటెడ్ టు అవర్ హీరోస్ అండ్ విత్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ జస్ట్ ఫర్ వెటరన్స్. Enjoy a special 15% discount or when you dine with 4 or more guests, receive a free appetizer and dessert on the house. Or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. Lunch served from 11:30 a.m. to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. Madhura and Masala, located at 1900 Market Place Boulevard in Irving. Please carry a valid military ID or proof of service to avail these offers. Namaskar andi, ladies and gentlemen. Who are you talking about?
1: Hello.
0: చెప్పండి.
1: అదే మా వాళ్ళు ఇండియా నుంచి విజిట్ చేస్తారు, మీరు మాట్లాడదాం తెలుగు రేడియో ఏంటంటే కాల్
0: చేశాను. హలో అండి, నమస్కారం అండి.
1: నమస్కారం అండి,
0: ఎలా ఉన్నారు? అదే
1: ఉపతోని వాళ్ళు కొన్ని చెప్తామంటే వర్డ్స్ బాగున్నామండి.
0: చెప్పండి.
1: ఉపకులపతి.
0: ఉపకులపతి అంటే అర్థం కూడా చెప్తారా?
1: వైస్ ఛాన్సలర్.
0: సూపర్ అండి.
1: ఉపవాచకము.
0: ఓకే.
1: ఉప ముఖ్యమంత్రి.
0: ఉప ఆహా, వైస్ తో అన్ని వచ్చేస్తాయి. అయితే వైస్ వైస్ వచ్చేస్తాయి. వైస్
1: ప్రధానమంత్రి. ఉపనిషత్తులు
0: ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా. బాగుంది. ఇంకా ఇంకా ఉపా కూడా చెప్పచ్చు అండి, దీర్ఘం కూడా చెప్పచ్చు, ఉపాతో కూడా చెప్పచ్చు మీరు.
1: ఉపాయం
0: అక్కడ చెప్తున్నారు. ఉపాయం వినిపించింది వెనకాల నుంచి. ఉపాయం ఇంకా ఉపద్రవం అది కూడా వినిపించింది. సూపర్ అండి, ధన్యవాదాలు. బాయ్ అండి. సూపర్, ఇండియా నుంచి వచ్చి చక్కగా తెలుగు రేడియో వింటుంటే చాలా మందికి, నేను అలా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే తెలుగు రేడియో పెట్టినా అంటే తెలుగు రేడియోనా ఏంటి అన్నారు. మరి రేడియో సురభి ఉండగా మీకు ఆలోచన అసలు అక్కర్లేదు, చక్కగా ట్యూనింగ్ అయిపోండి. అలాగే మీరు కారులో కాకుండా మీరు కారు దిగి ఇంట్లోకి వెళ్ళినా కూడా మీ ఫోన్లలో యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రేడియో సర్బి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా radiosurbhi.com కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అక్కడి నుంచి మా పాటలు వినొచ్చు, మా కార్యక్రమాలు కూడా వినొచ్చు, అలాగే మా కాల్స్ కూడా చేసేచ్చు అక్కడి నుంచి. సరే, ఇంకో పాట వైపు వెళ్ళిపోదాము. ఈ పాటలు ఇంకా ఆఖరి అరగంటలోకి, అరగంట ఏంటి, అరగంట అరగంటలోకి వచ్చామని అంటున్నాను కానీ 20 నిమిషాలు మిగిలింది. ఇంకో పని చేద్దాం, ఇంకో ప్రశ్న అన్నాను కాబట్టి ఇది దీంతో ముగిసే పదాలు తెలిసే కాల్ చేయండి. ఈ అక్షరాలతో ముగిసే పదాలు ఇందులో ఏంటంటే త్వంతో ముగిసే పదాలు తెలిస్తే కాల్ చేయండి. త్వంతో ముగిసే పదాలు 9726361966. మీరు వింటున్నారు ఆటకు కావాలి అప్ప ఆటకు కావాలి అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో మాత్రమే, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. త్వంతో ముగిసే తెలుగు పదాలు చెప్పండి. ఇంతలోగా ఈ పాడుదాం.

చందమామ రామేంటే వచ్చిందా, బంతిపూలు తేవేంటే తెచ్చిందా. ఇదేది జరగకపోయినా పిల్లలందరికీ చక్కగా ఈ పాట పాడి వాళ్ళని నిద్రపుచ్చి వాళ్ళని నమ్మించి వస్తున్న ఆచారం అది. సరే, ఇందులో మరి అంటే ఉన్నట్టుగా నిజాలు చెప్పి కరెక్టే రాలేదు, ఇలా మనని ఆడించే కూడా ఉంటాడు బాలశ్రీ చాలా చాలా బాగా. రామ్ మిర్యాల పాటలన్నీ నాకు చాలా ఇష్టం. ఆయన ఆయన పాడిన పాటలు అన్ని కూడా సూపర్ హిట్ అని అనిపిస్తుంది నాకు. ఆ పాడే తీరు, తర్వాత అందులో ఉన్న మెసేజ్, సో ఆ విధంగా అతని పాటలన్నీ కూడా బాగుంటాయి. సరే, ఇంకా మనకి ఇందాక నేను అడిగిన ప్రశ్న, మన క్రితం వారం అడిగాను త్వంతో ముగిసే పదాలు. త్వం అంటే మనకి చాలా మటుకు క్వాలిటీ, ఒక మనిషి క్వాలిటీ వాళ్ళ గుణాలు గుణాలకు సంబంధించిన ఉంటాయి. సో ఉదాహరణకి మానవత్వం, హ్యూమానిటీ, నాయకత్వం, తర్వాత దైవత్వం, బాలత్వం, శత్రుత్వం, ఇలా కొన్ని చెప్పాం కదా. సరే, వీటితో పాటు ఇంకేమైనా ఇంకో నాలుగైదు తెలిస్తే నాకు చెప్పండి. దీంతో ఇవాళ ఆట ముగించేద్దాం ఈ త్వం తోటి. ఇంకొన్ని పాటలు వినడానికైతే మనకు సమయం ఉంది కాబట్టి పాటలు మనం వింటూ కనిద్దాం. సరే, కొన్ని కొత్త పాటలు వినిపిస్తాను ఆఖరి అరగంటలో. అందుకని ఈ పాట, ఇది కూడా నాకు బాగా నచ్చిన పాటది.

0: సరే, మనకు ఒక శ్రోత కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు. శ్రీధర్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. తొమ్మిదితో ముగిసే పదాలు చెప్తాను, చెప్పండి.
1: కవిత్వం,
0: ఓకే.
1: అద్వైతం,
0: ఓకే.
1: ఇంకా తత్వం,
0: ఓకే.
1: ఐ థింక్ వన్ మోర్, మద్వైతం కూడా ఉన్నట్టుంది, కానీ ఐఎమ్ నాట్ ష్యూర్. దట్ అద్వైతం అయితే ఐఎమ్ ష్యూర్, కానీ
0: అద్వైతం కాదు కదా, అద్వైతం అది త్వం కదా.
1: త్వం,
0: త్వం, సూపర్ అండి. కవిత్వంతో పాటు ఇంకోటి మర్చిపోయారు, కపిత్వం.
1: కపిత్వం,
0: క్వాలిటీస్.
1: తత్వం బాధపడితే గానీ అంటారు కదా, తత్వం.
0: అవును, తత్వం, కరెక్ట్. అవునండి, బాగునండి, సూపర్, ధన్యవాదాలు. కపిత్వం అంటే లైక్ అన్ ఏప్, రైట్? సో ఇందాక చెప్తాడు ఇవన్నీ గుణాలు, మనిషి యొక్క గుణాలు. అందులో పితృత్వం, మాతృత్వం, సౌమ్యత్వం, మహోన్నత్వం, శత్రుత్వం, ఇలా రకరకాల పదాలు వస్తాయి. త్వం అనే అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు. సరే, ఇంకా ఇంకో రెండు మూడు పాటలు వినే సమయం ఉంది కాబట్టి ఇంకా ఇవాళ ఆటకి గుడ్ బై చెప్పేసి పాటలు కొనసాగిద్దాం. మీరు వింటున్న ఆటకవాల పాటకవాల కార్యక్రమానికి వ్యాఖ్యానం అయించేది మీ శివ. ఈ శివకి కనుక మీరు ఓట్ చేయాలంటే radiosivi.com/RSJ వెబ్సైట్ కి వెళ్లి నన్ను బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో ఎన్నుకున్నారు. ఆ కేటగిరీలో కనుక మీకు నేను నచ్చినట్లయితే నాకు ఓట్ చేయండి. అలాగే గోల్డెన్ మైక్ అవార్డు కూడా ఉంది మా ఆర్జీలందరికీ, అందులో కూడా మమ్మల్ని మీరు ఎంచుకోవచ్చు మా అవార్డ్స్ కి. అలాగే మా జాతర మర్చిపోకండి, జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో మా జాతర జరగబోతుంది. ఆ జాతరలో ఎవరు గెలుచుకున్నారో, అంటే నేను గెలుచుకున్నట్టే అనుకోండి, ఎవరు గెలుచుకున్నారో వాళ్ళ పేరు కూడా అక్కడ రివీల్ చేస్తారు మా జాతరలో. సరే, ఇంకొన్ని పాటలు విందాం.

ఈ ఆఖరి పాటతో మీ అందరి దగ్గర సెలవు తీసుకున్న సమయం వచ్చేసింది. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమం మాట కావాలా పాట కావాలా మీ వ్యాఖ్యాత శివతో. ఇంకా సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలందరితో చక్కగా ఎంజాయ్ చేయండి, బట్ అట్ ద సేమ్ టైమ్ స్టే సేఫ్. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తుంటే కనుక మంచిగా వెళ్ళి ఫోటోలు తీసేసుకుని, మనకి సోషల్ మీడియాలో ఉంది కాబట్టి అక్కడ చక్కగా ఫోటోస్ అవి పెట్టేసి మమ్మల్ని అందరితో పంచుకోండి మీ ఎక్స్పీరియన్సెస్. అలాగే కాల్స్ చేస్తూ ఉండండి, మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ సెలవులైనా కూడా మీ సెలవులతో పాటు మీ సెలవులు మమ్మల్ని తీసుకెళ్లొచ్చు మా యాప్ ద్వారా. సరే, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శివ ఆటకోవాల పాటకోవాల కార్యక్రమానికి ఈ ఆఖరి పాటతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: Hi, hello, namaste. ఈ రోజు మీ ఫేవరెట్ టూ క్యూటీస్ వచ్చేసారు, అనూహ్య అండ్ శిరీష, ఖుషీ ఖుషీగా అంటూ వచ్చేసారు. సో మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.
7: అమెరికాలో తెలుగు నేస్తాం, మీ నేస్తాలం అంటే ఇందాక క్యూటీస్ అని బాగా పెట్టింది కదా పేరు మనకి. శిరీష అండ్ అనూహ్యలతో వినేస్తూ ఉన్నారనమాట. ఇంకొక 3 అవర్స్ ఉండబోతున్నాము, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, ముచ్చట్లు అండ్ మస్త్ పాటలు వేసేస్తాము. సో ఆన్ దాట్ నోట్ ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ అ గుడ్ సాంగ్.
6: ఎస్, ఒక గుడ్ సాంగ్ తోటి రెడీగా ఉన్నా నేను ఆల్రెడీ. ఫస్ట్ మీకు ఆ పాట వినిపించేసిన తర్వాత మీరు హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయినాక మనం రిటర్న్ వచ్చి మాట్లాడుకుందాం నెక్స్ట్ విషయాలన్నీ.

0: ఆల్ రైట్ ఈరోజు ఈరోజు నేను ఆఫ్ అయిన అనూహ్యతోటి చెప్తున్నాను అన్నమాట. అనూహ్యతోటి ఏం చెప్తున్నాను అంటే మనకి ఈ రోజు థీమ్ పాటలన్నీ ఎట్లా అంటే అన్ని ఫ్లాప్ సినిమాలు, బట్ మ్యూజికల్లీ చాలా హిట్ అయిన ఆల్బమ్స్ నుంచి ఆ పాటలు సెలెక్ట్ చేసి వేసుకుందాం ఈ రోజు అని చెప్తున్నానమాట. ఈ అద్భుతమైన ఐడియా నాకు రావడానికి కారణం ఏంటి అంటే,
1: ఒక ఫ్లాప్ మూవీ చూసుంటుంది ఇప్పుడే ఈ రోజు నిన్న,
0: అంటే నేను చూసేవన్నీ ఫ్లాప్ మూవీలే అనుకో, నేను హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఫ్లాప్ మూవీ చూసి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్నది నేను డిసైడ్ చేస్తాను అనమాట. 10 మినిట్స్ లోనే సినిమా చూడడం స్టార్ట్ చేసిన 10 మినిట్స్ లోనే నాకు అర్థమైందంటే అది వరస్ట్ రోత సినిమా అన్నట్టు అనమాట. కొన్ని కొన్ని సినిమాలు అయితే నాకు చూసిన తర్వాత అది బానే ఉంది కదా, దీన్ని మరీ ఎందుకు ఇట్లా ఫ్లాప్ చేశారు అని అనిపిస్తుంది. సో ఆ సినిమాల మీద నాకు ఉండే ఒక్క సాఫ్ట్ కార్నర్ వల్ల ఈ రోజు నేను ఇట్లా ఫ్లాప్ సినిమాల పాటలు మంచి పాటలు విందాము అని అనుకున్నా. ఎందుకంటే ఆ సినిమాతో పాటు పాటలు కూడా ఎక్కడో కొట్టుకుపోతూ ఉంటాయి కదా, సో వాటిని అన్నింటినీ నేను బ్రేక్ ఇవ్వాలి ఈ రోజు అని డిసైడ్ అయ్యా.
1: బా బ్రేక్ ఇస్తున్నావు, మాకు కూడా బ్రేక్ ఇస్తున్నావు అనమాట. చాలా రోజులు అయిపోయి ఉంటుంది పాటలన్నీ విని కూడా, ఎస్పెషలీ మన అవర్స్ లో వేసుకుంటూ. బట్ ఇంకా బ్రేక్ బ్రేక్ బ్రేకర్ అంటే అసలు బ్రేక్ వచ్చింది కదా అందరికి, స్కూల్ బ్రేక్లు వచ్చినాయి, కాలేజ్ బ్రేక్లు వచ్చినాయి, ఐ హోప్ కాలేజ్ వాళ్ళకి వచ్చింటుంది. బట్ యా మెయిన్ లో అయితే చిన్నపిల్లలకి స్కూల్ కి
0: సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి అండ్ వాళ్ళకి స్కూల్స్ అయిపోయి వాళ్ళ ఈ గ్రేడ్ నుంచి నెక్స్ట్ గ్రేడ్ కి లెవలప్ అయ్యి వెళ్తున్నారు కదా. సో ఫుల్ ఆన్ గ్రాడ్యుయేషన్ పార్టీస్ జరుగుతున్నాయి అని అనుకుంటున్నాను నేను. సో ఇంకొన్ని ఆ గ్రాడ్యుయేషన్ ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్. You got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for my golden heart, then baby, try me.

0: try, May.
1: అమ్మా సంగతి.
2: సో గ్రాడ్యుయేషన్ పార్టీస్ అన్ని కూడా నడుస్తూ ఉండుంటాయి పిల్లలందరికీ కూడా కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అని లేదా యాక్చువల్లీ ట్రిప్స్ అన్ని కూడా ప్రిపేర్ అవడానికి లేదు అని అంటే క్లాసెస్ లో జాయిన్ చేయించడాలు
1: సమ్మర్ క్యాంప్స్. నాకు అనిపించింది అంటే ఇండియాలో మనకి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా సమ్మర్ క్యాంప్స్ అని అట్లా ఇట్లా పెడతారు వాళ్ళకి, పెయింటింగ్ అని, డ్రాయింగ్ అని, అట్లా మ్యూజిక్ క్లాసెస్ అని ఇట్లాంటి ఏయో ఒకటి ఉంటాయి కదా, ఓ ఇక్కడ కూడా ఇంతే అనమాట అని అనిపించింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇండియాలో ఎంత బాగా చదువుకున్నా సరే ఏం చెప్పినా సరే ఫస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏమొస్తుంది చెప్పు రిజల్ట్స్ రాగానే, అంటే నీ గురించి కాదులే మీలాంటి ఫస్ట్ బెంచ్ వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది వెల్ డన్ బేటా అంటారు, అలాంటి వాళ్ళని ఏమంటారు.
2: కాదు నీకు ఒక వింత కథ చెప్పనా, ఇట్లాంటి ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి ఇంకా పడతాయి, ఇంకా ఆ అంత కూడా గ్యాప్ ఎందుకు వదిలేసినావు, 100 కి తక్కువ
1: మిగిలిన 1 మార్క్ కాకెత్తికెళ్ళిందా.
2: ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చేస్తుంది ఎక్కువ ప్రెషర్. మీలాంటి వాళ్ళకి ఏముందిలే ఆ కంపారిజన్ ఈ కంపారిజన్ చేసి ఆ ఏముంది యావరేజ్ స్టూడెంట్ ఫోన్లే మరీ బ్యాక్లాగ్ లో అయితే పడలేదు కదా అని అడుగుతారేమో కదా నిన్ను క్వశ్చన్. యాక్చువల్లీ బ్యాక్లాగ్ పడలేదు కదా,
1: తీసింది నా పర్వంతా తీసిందిగా. ఇప్పుడే
2: మాకు 1 మార్క్ ఎందుకు,
1: మాకు పియర్ ప్రెషర్ ఉంటుంది తెలుసా, మీకు 1 మార్క్ ప్రెషర్ ఉంటే మాకు పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇదిగో మన పక్కింటి వాళ్ళకి ఇలా ఇన్ని మార్క్స్ వచ్చాయంట, నువ్వేం చేస్తున్నావు, నీకెందుకు రాలేదు ఇవన్నీ, ఎదిరింటి వాళ్ళకి అలా వచ్చినాయి అంట, మన అంకుల్ వాళ్ళ బీరకాయ పీచు చుట్టం కజిన్ కి ఇన్ని మార్కులు వచ్చాయంట, నీకెందుకు రాలేదు అని అంటారు. నీకేముంది 1 మార్క్ టెన్షన్, మాకు ఎంతమంది చుట్టుపక్కల ఉండే మాకంటే పక్కనోడికి ఎన్ని మార్కులు వచ్చినాయో అని ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా మాకు.
2: అదేలే ఎవరి కష్టాలు వాళ్ళవి. మనం ఇదే టాపిక్ మీద మన ప్రభాస్ గారు అప్పుడప్పుడు ఒక మంచి పాట ంటారు ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోకూడదు అని. అది కాస్త అది ఐ నో ఇట్స్ ఫ్రమ్ అ హిట్ మూవీ, మీ థీమ్ లోకి రాదు గానీ, బట్ లైన్ అప్ చేసి ఉంచుదాము. ఇన్ ఆనర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ కష్టపడి ఫైడ్ అండ్ గ్రాడ్యుయేటెడ్ బట్ స్టిల్ ఎయిమ్ హై, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇక్కడ ఏం లేదండి పెద్దయ్యాక పెద్ద డొల్లే, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే.
1: అది అబ్బాయిలు అమ్మాయిలు టాపర్ చెప్తుంది వినండి, సో మీరు ఎక్కువ దేనికి ప్రెషర్ తీసుకోకండి. నేను ఒక మంచి ప్రభాస్ పాట లైన్ అప్ చేస్తా, ఈలోపు చిరంజీవి పాట వినేసి వచ్చేయండి.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తామంటే.
0: నువ్వు ఆడుకో ఇదిపోయావన్నా.

0: MBBS కో జై బోలో.
1: ఏయ్ ఎవర్రాది, ఇది శంకర్ బాబు MBBS కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

0: జిందాబాద్ జిందాబాద్ అందరికి జిందాబాద్.
1: ఈ పాట వేసినప్పుడు అదే అనుకున్నా, అసలు శంకర్ దాదా అని ఫ్లాప్ మూవీ ఎట్లా చేసావు అని. సర్లే జిందాబాద్
0: హిట్ చేసాం, కష్టపడి జిందాబాద్ అని మా వల్ల కాలేకపోయింది.
1: ఒరే ఎంబీబీఎస్ నేను అంత కష్టపడక్కర్లేరా, చాలా ఈజీగానే
0: వచ్చింది. కాదు అప్పుడు అప్పుడు పెద్దోళ్ళు, అప్పుడు నేను చాలా చిన్నపిల్లని కదా, నేను తీర్చుకోవడానికి పోయేదాన్ని కాదు అప్పుడు.
1: ఊరుకో సెట్ అవ్వదు. సో అట్లా ఈ మూవీలో ఎంత తారుమారు చేస్తాడు కదా, అసలు ఫుల్ చీటింగే. ఆ యూనివర్సిటీలోకి వెళ్ళడానికి రావడానికి చీటింగ్ అని అంటే ఇంకా మీ లాస్ట్ బెంచర్స్ మీకే అర్థమవ్వాలి.
0: లాస్ట్ బెంచర్స్ కోఆపరేట్ చేయకుండానే లాస్ట్ బెంచర్స్ చీటింగ్ చేస్తారా చెప్పండి మీరు.
1: అదే మీ వల్ల అసలు ప్రెషర్ కి ఫ్రెండ్షిప్ ని చూస్ చేసుకోవాలా, లేకుంటే లాయల్టీ మారల్స్ ని చూస్ చేసుకోవాలా అని మమ్మల్ని ఇరకాటంలో పెట్టేది మీరే.
0: మీ మ్యాథ్స్ లో 90 మార్కులు మిమ్మల్ని ఏం చేసినా చేయకపోయినా ఒక ఫ్రెండ్షిప్, ఒక లాయల్టీ, ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో బ్యాక్ బెంచర్స్ ఎవరన్నా అనూహ్య మాటలకి హర్ట్ అయి ఉంటే మీరు అస్సలు బాధపడద్దు. అనూహ్య అలాగే ఉండదు, మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు.
1: ఏముంది ఆ బెంచ్ తీసుకొచ్చేసి ముందు వచ్చి కూర్చొనేసేయండి హ్యాపీగా.
0: సో ఇంత ప్రాసెస్ లో నాకు ఒక థాట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు మనం అంటే ఇంత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇలా యూజీలు పీజీలు కొంతమంది పిహెచ్డీలు ఇన్ని చేస్తారు కదా, ఎవ్రీ టైమ్ నాకేమనిపిస్తుంది అంటే మనం పెరిగిన టైంలో ఎవ్రీ టైం నువ్వు ఎంత బాగా చేసినా ఒకటి గ్రాడ్యుయేట్ అయినా అమ్మా నేను పాస్ అయ్యా ఇదిగో నా పట్టా అని తీసుకొచ్చి చూపించినా నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు చాలా కామన్ గా. అసలు ఒక్క సెకండ్ గ్యాప్ ఇయర్ ఆనందాన్ని నిలవని ఇయర్ అసలు. బట్ ఇక్కడ నాకు అనిపిస్తుంది భలే మంచిగా అనిపిస్తుంది, ఒక ఒక వన్ డే హోల్ డే వాళ్ళ గురించి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతూ
1: అక్నాలెడ్జ్ చేసి సెలబ్రేట్ చేసి ఆ తర్వాత ఇంకొకసారి రాక్ ద వరల్డ్
0: క్లాస్ కి వెళ్తావు నువ్వు అన్నట్టు మాట్లాడతారు కదా.
1: కానీ ఫెటీక్ కూడా అయిపోతుందేమో కదా ప్రతిసారి ప్రతి క్లాస్ కి గ్రాడ్యుయేషన్ కి. ఏంట్రా బాబు నాకు అర్థం,
0: ఐ డోంట్ థింక్ అలా ప్రతి క్లాస్ కి గ్రాడ్యుయేషన్ చేస్తే
1: ప్రతి నాలుగుటికో ప్రతి రెండిటికో ఇట్లా
0: స్కూల్ మిడిల్ స్కూల్ కిండర్ గార్టెన్ ఇట్లా అంటారు కదా. సో ఈ కిండర్ గార్టెన్ థింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ జోక్ ఫర్ మీ, అంటే నో ఆఫెన్స్ కానీ దట్ ఈస్ అ జోక్ ఫర్ మీ. అరే మేము మాస్టర్స్ పాస్ అయ్యాం రా, మమ్మల్ని ఎవరు దేకలేదు రా, మీరు ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ బాగా పడుకున్నారు గుడ్ పెట్టిన లంచ్ బాక్స్ బాగా తిన్నారు గుడ్ ఏబిసిడీలన్నీ వచ్చేసి వెరీ గుడ్ అన్నట్టు.
1: అదే అదే అవును, యా ఎల్కేజీ యూకేజీకి మరి అసలు వాళ్ళకి అర్థం కాదు ఎందుకు చేస్తున్నావు ఏంటో అన్నట్టు. బట్ యా
0: అంటే వాళ్ళకి అచీవ్మెంట్ లాగే ఉంటుంది, పాపం పేరెంట్స్ కూడా దింపి తీసుకొచ్చి పాపం పిల్లలు కష్టపడి ఏదో పాపం కష్టపడతారు. కానీ అవన్నీ దూరం నుంచి చూసే నాలాంటి వాళ్ళకి అయితే ఇలా చిన్న కోడి గుడ్డు పెట్టినా చూసిన అవుతాను నేను.
1: ఇప్పుడు ఇంకా ఇక్కడే అని కూడా కాదు కదా, ఐ థింక్ ఇండియాలో కూడా ఉంది ట్రెండ్, ఇండియాలో ఉంది ఇక్కడ ఉంది. బట్ మన జనరేషన్ కి అప్పటికి లేదు, ఇప్పుడు జెన్ జీ జెన్ ఆల్ఫా వాటికి వచ్చేసింది, జస్ట్ 4-5 ఇయర్స్ గ్యాప్ లో మారిపోయిందండి మొత్తం సీన్ అంతే
0: కదా. సో మీరేమనుకుంటున్నారు ఈ న్యూ ట్రెండ్ ఆఫ్ ఈ గ్రాడ్యుయేషన్స్, ఇట్లా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ పిల్లల గ్రాడ్యుయేషన్, అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు కూడా ఉండే ఉంటుంది కదా, అరే చిన్నప్పుడు మేము చాలా కష్టపడి చదివామరా, మాకు ఇవేం లేవు, మీరు హ్యాపీగా ఉన్నారా మీకు అని అనిపించేలా మీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తే 9726361966 కి కాల్ చేసి షేర్ చేసుకోండి.

0: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నెంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవ్వటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్
3: astroramji.com.
4: కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞత. రేడియో సురభి శ్రోతలకి

0: నాలుగు సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్నంతకి ప్రత్యేకంగా కృతజ్ఞత వదనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తారు. థ్యాంక్ యూ.
1: ఎస్, మేము నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తాలం. అండ్ ఈ రోజు మీ నేస్తాలుగా ఉండి మీతో మాట్లాడుతున్నది ఎవరు అంటే అనూహ్య అండ్ శిరీష. అండ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సో మీరు మీ వీకెండ్, ఎస్పెషలీ లాంగ్ వీకెండ్ కాబట్టి ఎట్లా స్టార్ట్ చేసేసారు మాకు చెప్పాలంటే కాల్ చేసిన నంబర్ 9726361966, లేదా మేము మాట్లాడే మూడ్ లో లేము అనుకుంటే కూడా ఈ ఫస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ కొన్ని రిలాక్స్ అవ్వండి, మీ డ్రైవ్స్ మీరు స్టార్ట్ చేసేసేయండి, మమ్మల్ని మాత్రం మీతో పాటు తీసుకెళ్ళండి, ఏమంటారు?
2: అంతే కదా, మరి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు మీరు అని అంటే వన్ అండ్ ఓన్లీ వే ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఫ్రీ యాప్ రేడియో సురభి అని ఉంటుంది iOS అండ్ ఆండ్రాయిడ్ డివైజెస్ లో. సో మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, కార్ లో గుచ్చుకోండి, తీసుకెళ్ళండి.
1: సో యా, ఇంకా మనకి మూవీస్ గురించి, షోస్ గురించి చాలా హాట్ హాట్ అప్డేట్స్ చాలానే వచ్చున్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడేసుకుందాము. ఎస్పెషలీ జూన్ సీమ్స్ లైక్ అ వెరీ హై ప్యాక్డ్ మంత్ లాగా. మే అలా ఉంటుంది అనుకున్నాను గానీ చాలా స్లోగా జరిగింది.
2: యా, నాకు కూడా అదే అనిపించింది. ఒకప్పుడు మేలో ఇలా స్కూల్స్ అయిపోయాయి అని అంటే ఆ టైంలో మంచి సినిమాలు వచ్చేవి కదా. ఐ రిమెంబర్ అప్పుడు స్కూల్ అయిపోయింది, పోకిరి సినిమా సమ్మర్ లో రిలీజ్ అయింది అనమాట. సో చాలా అందరూ పిల్లలందరూ ఖాళీగా ఇంట్లోనే ఉంటారు. సో పేరెంట్స్ చచ్చినట్టు సినిమాకి తీసుకెళ్లాల్సిందే, అసలు క్రేజీ అనిపించింది. అలా చాలా హిట్ సినిమాలు సమ్మర్ లోనే రిలీజ్ అయ్యాయి. ఈ సమ్మర్ కి కొంచెం మా హడావిడి తగ్గింది అని అనిపిస్తుంది. బట్ జూన్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి కదా మనకి.
1: ఏంటేంటివి అవి? పెద్ది అండ్ మన మా ఇంటి బంగారం, అంతే
2: అంటావా? రెండే. ఆ రెండు సినిమాల గురించి ఇంకా విషయాలు మనం మాట్లాడుకుందాము. బట్ రైట్ ఆఫ్టర్ దిస్, ఇది కూడా ఒక సమ్మర్ లో రిలీజ్ అయ్యి అందరికి రాడ్ దింపిన సినిమా అనమాట. చూద్దాం ఇది ఈ పాట ఏ సినిమాలోది అని ఎంత మంది గెస్ చేస్తారో. ఒకవేళ మీరు గెస్ చేస్తే మాత్రం 9726361966 కి కాల్ చేయొచ్చు.

0: అదన్నమాట సంగతి. ఈ సినిమా వచ్చినప్పుడు కూడా మామూలు అంటే మామూలు హైప్ రాలేదు బ్రహ్మోత్సవం సినిమాకి. అప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ కలెక్షన్స్ గురించి అన్న పెద్ద మాట ఏంటో తెలుసా నీకు?
1: ఏమన్నారు?
0: ఈ సినిమా కలెక్షన్స్ తిరుపతి హుండీ కలెక్షన్స్ దాటేస్తాయి అని అన్నారు.
1: ఒరే, మరి అంత లెవెల్లోనా?
0: అది అంత హైప్ ఇచ్చిన తర్వాత ఇలా పడిపోయింది అది. బట్ ఇట్స్ ఓకే, మ్యూజికల్ గా చాలా అంటే చాలా హిట్ అయిపోయింది కాబట్టి మనకి చెప్పడానికి ఏమీ లేదు. అండ్
1: ఎక్స్క్యూజ్ మీ, అంటే మీరు అందరూ తిట్టరు కొట్టరు అని అంటే ఈ మూవీ యాక్చువల్లీ నాకు నచ్చింది తెలుసా? ఐడియా ఆఫ్ ఇట్, ఐడియా ఆఫ్ ఇట్. బ్రహ్మోత్సవం గురించి మాట్లాడుతున్నాం మనం బికాస్ ఇప్పుడిప్పుడే తను ద బ్లాక్ బస్టర్ సాంగ్ వేసింది. హలో, ద ఐడియా ఆఫ్ ఆల్ ద రిలేటివ్స్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ మహేష్ బాబు గారు వెళ్లి అందరితో వెళ్లి మాట్లాడేది అదంతా బాగుంది. ఎగ్జిక్యూషన్ లో సర్లే అటు ఇటు వెళ్లిపోయింది అని అనిపించింది.
0: బేసిక్ గా ఆ సినిమాకి బ్యాక్ బెంచర్లు పనిచేసినట్లేరు, ఓన్లీ టాపర్లు పనిచేశారేమో అని నా ఫీలింగ్ అనమాట.
1: యా యా, అక్కడే తేడా కొట్టేసినట్టుంది. మేమంతా సైలెంట్ గా సపోర్ట్ చేసిన వాళ్ళం, సైలెంట్ చెప్దామా వద్దా? నేను ఎందుకు ఆపుకోవాలి అని చెప్పేస్తాను మళ్ళీ లాస్ట్ కి, అందరు తిడతారేమో అని. బట్ ఇట్స్ ఓకే.
0: సో ఓకే, మనం బ్రహ్మోత్సవం గురించి మాట్లాడుకున్నాం, బట్ అసలు మాట్లాడుకోవాల్సిన సమ్మర్ రిలీజ్ మూవీల గురించి మాట్లాడాలి అని అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండ్ అందరి ఫేవరెట్ మూవీ కూడా ఇది అని అనుకుంటున్నా, విచ్ ఇస్ గోదావరి. ఇష్టమా?
1: చాలా ఇష్టం అండి. అసలు కమలిని ముఖర్జీ చాలా బాగా చేసిందని అనిపిస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ సుమంత్ గారు కూడా బాగా చేస్తారులే ద హోల్ మూవీ. ఆబ్వియస్లీ శేఖర్ కమల గారు అసలు గుర్తు వస్తేనే బాగా వచ్చేస్తుంది అనమాట, మంచి ఫీల్స్ అన్ని కూడా. ఫస్ట్ పాట వినేసి తర్వాత వచ్చేసి
0: ఈ గోదావరి మూవీ రిలీజ్ అయ్యి కూడా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంట ఈ సమ్మర్ తోటి. సో అలాంటి పాటను వినకపోతే ఎలా చెప్పండి? ఫస్ట్ ఈ పాటను వినేసి వచ్చేదాము. గోదావరి సినిమాలో నుంచి అందరి ఫేవరెట్ పాట ఇది.

0: గోదావరి లో అసలు నీకు ఏ బిట్ నచ్చుతుంది, అసలు వాట్ ఇస్ ద మెమరీ దట్ యూ హ్యావ్? చెప్పు.
1: బోట్ సీక్వెన్సెస్ అన్ని నా ఫేవరెట్. బోట్ సీక్వెన్స్ లో ఎస్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ కి మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ అన్ని నాకు చాలా ఇష్టం అన్నమాట.
0: ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ, గోదావరి మూవీలో 95-98% ఇస్ ఆన్ ద బోట్ ఓన్లీ, పెద్ద బోట్ సీక్వెన్సెస్ చాలా నచ్చుతాయి
1: లో హీరో అండ్ హీరోయిన్ కి. ఇదే చీర నేను కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, రాజీని ఎలా చూస్తావు నువ్వు, వాళ్ళిద్దరూ అదిలో ఫైట్ ఉంటుంది కదా, అది చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటది. ఒక్క ఫైట్ అట్లా, ఒక ఇంటెన్స్ యాక్షన్, అట్లా ఏముండదు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంటుంది మూవీ.
0: నాకు అలా నువ్వు అంటుంటే ఇంకా నాకు ఆ చిప్స్ ప్యాకెట్ దగ్గర అమ్మాయి ఫుల్ కాన్ఫిడెన్స్ తో తినేస్తూ ఉంటుంది కదా, అది కూడా
1: చూడగానే నీకు నువ్వే గుర్తొచ్చావు కదా.
0: అసలు ఫుల్ క్యారెక్టర్ మొత్తం నాదే గుర్తొస్తుంది, బికాస్ దట్స్ హౌ ఐ గెట్ కంపేర్డ్ యూజువల్ గా. పెద్ద గోదావరిలో కరుణ్ అనుకుంటున్నావు అని ఐ ఫర్గెట్ ద గర్ల్స్ నేమ్ ఇన్ ద మూవీ గానీ. సీత, ఎస్ ఆఫ్ కోర్స్, యా సీత అనుకుంటుంటుంది అన్నట్టు. బట్ ఇట్స్ ఓకే, దొరుకుంటే వెళ్ళిపోవడమే. అలా
1: సీతతో అంత ఈజీ కాదు అన్నట్టు, అనూహ్యతో కూడా అంత ఈజీ కాదు. సో అలా గోదావరి మూవీ 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇంకొక సినిమా కూడా ఉంది, ఐ థింక్ అది కూడా చాలా మందికి ఫేవరెట్ మూవీ లాగానే. ఆ మూవీ ఏంటి అసలు, దాని కథ ఏంటి, అందులో ఎవరున్నారు ఏంటి అన్నది ఐ విల్ టెల్ ఆఫ్టర్ దిస్ పాట.
0: ఓకే.

0: నువ్వు ముందు ఈ పాట గురించి, ఆయన మూవీస్ ఫ్లాప్ అయిన వాటి గురించి మాట్లాడక ముందర నేను ఫస్ట్ అయితే ఆయనకి విష్ చేయాలి. నువ్వు ఆగు, ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ సాబ్. అసలు మీరు ద ప్రిన్స్, ద రోరింగ్ స్టార్ అంటే అన్ని బిరుదులు మీకు ఇచ్చేయాల్సిందే. కాకపోతే జనాలందరూ మీకు ఒకటి రెండు యంగ్ టైగర్ ఇట్లాంటివి ఇచ్చి పక్కకు పెట్టేశారు కానీ, బట్ మీలాంటి టాలెంట్ బ్రతుకుండాలి, మీలాంటి టాలెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. నన్ను ఆపలేంటి
1: కాదు, ఇప్పుడు ఏంటో ఏదో ఒక పొలిటికల్ స్పీచ్ వెళ్తున్నట్టు చూస్తుంటే ఆయన ఎవరు ఆపట్లేదు అక్కడ, ఆయన నువ్వే ఫీల్ అవుతున్నావు.
0: కాకపోతే ఆయన లుక్ కొంచెం నాకు ఈ మధ్య ఏదో అప్సెటింగ్ గా ఉంది గానీ, బట్ ఏదో మాయ చేయబోతున్నారు ప్రశాంత్, నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అని నమ్మకం పెట్టేసుకునేసి.
1: చూసావా నువ్వు?
0: ఇంకా చూడలేదు.
1: మరి నువ్వు వెళ్ళు బయట వెళ్ళి కాసేపు ఎండలో నిలబడి, నువ్వు అదే పనిష్మెంట్.
0: అంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ అంతే, ఇవి చేస్తేనే ఫ్యాన్ అని కాదు కదా, ఇవి చూస్తేనే ఫ్యాన్ అని కాదు.
1: అంటే ఎండలో నిలబడు ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. సో అలాగే అనూహ్య చెప్పినట్టు డ్రాగన్ గ్లిమ్స్ చూశాను. డెఫినెట్ గా ఇది అంటే ప్రశాంత్ నీల్ మూవీస్ అని అంటే ఒక సాలార్, ఒక కేజీఎఫ్ ఎలా ఉంటుందో

0: బొగ్గుల మధ్యలో బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ కలర్ అనేది కనబడకుండా సేమ్ అలాగే ఉంది ఈ గ్లిమ్స్ కూడా. బట్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది, చాలా మంది మనుషులు ఉన్నారు. సో డెఫినెట్ గా నాకు అనిపిస్తుంది ఇది కూడా రెండు పార్ట్లలో వస్తుంది అని. చూద్దాం ఏం మ్యాజిక్ జరగబోతోంది అని. బట్ ఐ ఫీల్ ఆ గ్లిమ్స్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని చూస్తే చాలా కష్టపడ్డారు. ఇది పాపం హీ నీడ్స్ ఎ హిట్ అని అనిపిస్తుంది అన్నమాట నాకు.
1: కరెక్ట్, ఎస్ హీ డిజర్వ్స్ అ హిట్, హీ ఆల్వేస్ మస్ట్ బి సక్సెస్ఫుల్ అని అయితే మా అందరికి కోరిక. జూనియర్ ఎన్టీఆర్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే. మే చూసావా, ఆయన కూడా పుట్టింది మేలోనే. వీఆర్ ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మే.
0: ఓకే, సో అలా 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సినిమా ఇది కూడా. సమ్మర్ రిలీజ్ అయ్యి ఇంకొక సినిమా ఉంది, అక్కినేని ఫ్యామిలీ అందరూ కలిసి యాక్ట్ చేసిన, అది కూడా ఇంకొక ఫీల్ గుడ్ మూవీ. మనం కూడా 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది నిన్నటితోటి. అండ్ కోయిన్సిడెన్స్ ఏంటి అని అంటే మన కింగ్ నాగార్జునస్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది 1986 May 22nd అంట. సో నిన్నటితో హీ కంప్లీటెడ్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో హీ కెన్ టెల్ నౌ 40 ఇయర్స్ ఇండస్ట్రీ మే
1: అది సంగతి. సో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ యానివర్సరీ టైప్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, హియర్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ సాంగ్
0: ఫ్రమ్ మనం.

మనం మనం మనం అసలు ఆ టైటిల్లోనే ఉందండి టుగెదర్నెస్ అని చెప్పేసి. అలాంటి టుగెదర్నెస్ ని మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు విత్ ది సమ్మర్ కమింగ్ త్రూ, కానీ ఆ టుగెదర్నెస్ కి ఎక్కడ బ్రేక్ పడకూడదు అని అంటే ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కాబట్టి హెల్త్ కవరేజ్ కి లేకుంటే ట్రావెల్ చేస్తున్నా ఎక్కడ ఏ ఉన్నా గానీ లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, కాబట్టి ఆ కవరేజ్ మీరు పెట్టుకోండి. ఇన్ కేస్ యు ఆర్ ఇన్ బిట్వీన్ జాబ్స్ ఆర్ జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్, మీ పేరెంట్స్ కి ఎవరికన్నా ఇవ్వాలనుకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, స్ట్రెస్ ఫ్రీగా క్విక్ గా అయిపోతుంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ వన్ ప్లేస్ ఇస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కూడా వాళ్ళు కవర్ చేసేస్తున్నారు. సో అన్ని రీజన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. విల్ బి బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
4: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on SNR insurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: Radio Surabhi Revisit.
6: Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
7: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata
8: ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
9: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
10: Law Officers of Janeta.
11: Thank you for being in our journey.
12: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
13: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ. Everyday India Bazaar, hamara bazaar, hamara ghar.
14: Manas shanti, mental peace. మసాలా దోశ.
15: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్.

0: మీరు ఊతప్పమైనా గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ శిరీష అండ్ అనూహ్యతో కలిసి ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేసం. మీ తెలుగునేసాలని ఎక్కడికైనా తీసుకెళ్లాలి అని అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ కార్లో ట్యూన్ ఇన్ అవ్వాలి అనుకుంటే 107.9 HD3 కి ట్యూన్ ఇన్ అయిపోండి.
1: ఎస్, మీరు అయిపోండి ట్యూనిన్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఈ ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ గురించి చెప్పేసేయండి అదే వైబ్ లో. ఇన్ఫాక్ట్ రేడియో సురభి ఈవెంట్ కూడా వచ్చేస్తోంది, సో దాని గురించి కూడా మనం స్లోగా మాట్లాడేసుకుందాము. కానీ బ్రీఫ్ గా చెప్పాలంటే మళ్ళీ రిమైండర్ లాగా చెప్పేస్తున్నాము, జూన్ 7th అయితే క్యాలెండర్స్ మార్క్ చేసేసుకోండి, బికాస్ రేడియో సురభి జాతర వచ్చేస్తోంది ఆ రోజుకి.
0: సో ఆ రోజు చాలా అంటే చాలా ఈవెంట్స్ ప్లాన్ చేసి ఉంచాము. ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేదే శ్రీ సీతారామ కళ్యాణంతో పాటు ఇన్ అసోసియేషన్ విత్ మాట చేయబోతున్నాం, కాబట్టి సీతారామ కళ్యాణం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా శ్రీ శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ మనకు ఒక వైబ్, ఇవన్నీ ఒక సెంటిమెంట్, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. పొద్దున్నే సీతారామ కళ్యాణం తోటి స్టార్ట్ చేస్తాం. అండ్ దెన్ మెగా కోలాటం కూడా ఉంది. మెగా కోలాటం అబ్సల్యూట్లీ ఫ్రీ, కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దాంతో పాటు ఎప్పుడు ఉండే డెలిషియస్ ఫుడ్ బూత్స్, వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా మీకు టెస్ట్ అన్నమాట. మాకెంతమంది ఓటేశారు చెప్పండి. ఎప్పుడు మంచి గేమ్స్ తోటి వస్తాము, చక్కటి మాడల్ తోటి వస్తాము. ఎంతమంది ఓటేశారు మీరు మాకు చెప్పండి.
1: అది చెప్పాలంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 అన్నమాట.
0: యా, అలా చాలా చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. చాలా మంచి ఈవెంట్ లాగా మీ దగ్గరికి తీసుకురాబోతున్నాము. సో డెఫినెట్ గా ఫ్రిస్కో ఫ్లయర్స్ సెంటర్కి వచ్చేసేయండి జూన్ 7th రోజు. మీ క్యాలెండర్స్ ఇప్పుడే మార్క్ చేసేసుకోండి.
1: ఎస్, అమేజింగ్. సో అలా మనం అనుకున్నటువంటి థీమ్ లోటి పాటలు కంటిన్యూ అవ్వబోతున్నాయి విత్ దిస్ అదర్ సాంగ్ అగైన్.
0: ట్యూన్ ఇన్ అయిన వాళ్ళ కోసం మా థీమ్ ఏంటి అంటే అన్ని ఫ్లాప్ సినిమాలు బట్ సాంగ్స్ మాత్రం మంచి హిట్ అయి ఉంటాయి అన్నమాట. సో అలా ఆ థీమ్ లో సెట్ అయ్యేలాగా మీకు కూడా ఏదైనా ఒక పాట తెలిస్తే మాతో షేర్ చేసుకోండి, అది నేను వెంటనే వినిపించేస్తానమాట.
1: నేను బాధ్యురాలండి, పక్క బాధ్యురాలు కాదు, సారీ ఐ మెంట్ సాక్షి. అమ్మాయి వెంటనే ప్లే చేస్తుందో లేదో నేను చూస్తాను, బట్ స్టిల్ మీరు కాల్ చేసి చెప్పేసేయండి. మీకు గనక ఇంకేదన్నా ఫేవరెట్ సాంగ్ బట్ ఫ్లాప్ అయిన మూవీ మన తెలుగు మూవీస్ లో చెప్పేసేదానికి కాల్ చేసిన నంబర్ 9726361966.

0: సినిమా మాత్రం ఏదో ఎక్స్పెరిమెంట్ జరిగింది పాపం ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర నుంచి, బట్ సాంగ్స్ మాత్రం క్రేజీ ఉంటాయి. అప్పట్లో స్కూల్లో ఉన్నప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా సరే ఫస్ట్ సింగర్ సింగింగ్ కాంపిటీషన్ ఉంది, ఒక పాట పాడండి అని అంటే పెదవి పలికిన మాటల్లోనే అని వచ్చేసేవాళ్ళు. అండ్ జడ్జెస్ కూడా ఎంత బయాస్డ్ ఉండేటోళ్ళు అంటే అమ్మ పాట కదా అవార్డు ఇచ్చేద్దాం అనేవాళ్ళు. ఇక వేరే వేరే పాటలు ఎంత మంచి పాటలు పాడినా వాళ్ళకి అవార్డ్సే రాకపోతుండే, ప్రైజెసే రాకపోతుండే. ఎంత బండగొంతు ఎంత కీచుకొంతు వేసుకుని పెదవే వలికిన మాటల్లోనే అనగానే కరిగిపోయి అవార్డు ఇచ్చేస్తుండే.
1: ఏదో పర్సనల్ గా చాలా హట్ అయిందండి,
0: చాలా హట్ అయ్యాను నేను.
1: ఈవిడ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్ లో ఈవిడ కాకుండా ఇంకొక ఫస్ట్ ప్రైజ్
0: ఇట్లా ముగ్గులు కాంపిటీషన్ అనగానే సమ్ నేచర్ గురించి కంట్రీ గురించి ఇలా ఏదో ఒక ముగ్గేసేస్తారు చూడు, ఒక బొమ్మలాగా అట్లా ఏదో ముగ్గేసేస్తారు చూడు. వాళ్ళకి అవార్డులు ఇచ్చేవాళ్ళన్నా లేకపోతే ఇప్పుడు సాంగ్స్ కాంపిటీషన్ కి వెళ్తే ఈ అమ్మ పాట లేకపోతే మౌనంగానే ఎదగమని ఈ పాటలకు అవార్డులు ఇచ్చే జడ్జిలు అంటే నాకు కోపం.
1: అబ్బో అబ్బో అసలు ఆ వాయిస్ లో ఆ ఇంటెన్సిటీ చూస్తేనే అర్థమైపోతుంది, చాలా అంటే చాలా పర్సనల్ గా తీసుకున్నాయి. ఇంకొక విషయం నాకు అర్థమైంది ఏంటంటే

0: ఈ అమ్మాయి చాలా మటుకు మహేష్ బాబు పాటలు వేస్తుందండి, అంటే దానికి ఏం అర్థం, ఏం పరమార్థం తీసుకోమని నువ్వు అట్లాంటి పాటలు వేస్తున్నావు చెప్పు.
1: అంటే మేబీ ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయేమో,
0: ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా దండెత్తండి, ఫోన్లన్నీ చేయండి 9726361966, ఏదో ఒకటి మనం రెబెలియన్ చేయాల్సిందేనండి.
1: రెబెలియన్ అంటే గుర్తొచ్చింది, ఇలానే ఒక రెబెలియన్ మూమెంట్ జరుగుతోంది. ఆ మూమెంట్ ఏంటి, దాని కథ ఏంటి అని, ఒక మంచి పవన్ కళ్యాణ్ పాట వినేసి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము. చాలా చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి కూడా. అండ్ ఈ సాంగ్ ఒక రిక్వెస్ట్ సాంగ్ అన్నమాట, హిట్ సాంగ్స్ బట్ ఫ్లాప్ మూవీ కేటగిరీలో మనకి ఈ రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది.
0: పవన్ గారు, దిస్ ఇస్ ఫర్ యూ.

0: ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ 10 నిమిషాల్లోనే అర్థమైపోయి ఉంటుంది అందరికి ఎందుకు ఫ్లాప్ అయింది అని, పెద్ద రీజన్స్ కూడా అక్కర్లేదు. బట్ పాటలు మాత్రం మారు మారు మారు మోగిపోయాయి అంతే. ఇప్పటికీ ఈ పాటలకి వినేవాళ్ళు, ఫ్యాన్స్ అట్లా చాలా మంది ఉన్నారు. అండ్ ఇది కూడా మనకి రిక్వెస్ట్ సాంగే కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.
1: యా, అందుకే ఇది ఫ్లాప్ అయింది కాబట్టి నేను అసలు చూడని కూడా చూడలేదు ఈ సినిమా ఇప్పుడు దాకా.
0: టైం వేస్ట్ చేయదన్నమాట అది సంగతి.
1: ఇంకా ఇంకా అసలు వేరే ఒక మూవీ సాంగ్ కూడా అడుగున్నారు, సో అది కూడా లైన్అప్ చేసేసాము. యా, ఇందాక రెబెలియన్ అని అన్నావు కదా, దాని గురించి విడమర్చి చెప్పాలా లేకుంటే పైన చెప్పాలా? యూ ఆస్క్, ఐ విల్ టెల్.
0: అనూహ్య చెప్తుంది ఇప్పుడు ఒక సెన్సేషనలైజ్ అయిన ఒక విషయం గురించి అనూహ్య మాట్లాడబోతుంది. కమ్ ఆన్ అనూహ్య,
1: నిన్న ఎవరన్నా అసలు కాక్రోచ్ తో పోల్చాయో చెప్పు.
0: లేదు,
1: మన మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన అందరినీ, మన అంటే అదే మనం కొంచెం బోర్డర్ లో మిగిలిన

0: మిలీనియల్స్ రా.
1: యా
0: మమ్మల్ని అంతకంటే ఎక్కువ తిట్టేవాళ్ళు. కాక్రోచ్ కాదు, కుక్క పంది అలా తిట్టేటోళ్ళు.
1: యా సో అలా ఒక మాట అనిందానికి అసలు నేషన్ ఉలిక్కి పడి లేసేసి అసలు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఉద్యమం చేసేసేయాలని చెప్పేసి పూనుకున్నట్టు అనిపించింది. ఏంటిది 19 మిలియన్ ఫాలోవర్స్ 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసిందండి ఇంతకీ. ఏంటంటే ఆన్లైన్ లో మేము అందరం ఇప్పుడు అప్పట్లో అంటే మనకి డిజిటల్ సిగ్నేచర్స్ పెట్టి పెటిషన్స్ ని గ్యాదర్ చేసుకుంటూ మనము రెబెలియన్ మనం చెప్పేవాళ్ళం కదా. బట్ ఈసారి ఏమైపోయింది, అకౌంట్ ని ఆర్ ఛానల్ ని పెట్టేసి దాని ద్వారా దేర్ ట్రైంగ్ టు ప్రూవ్ అ పాయింట్ దట్ జెన్జీస్ ని జెన్ ఆల్ఫాస్ ని అసలు లైట్ గా తీసుకోలేము, వాళ్ళని ఊరికే ఒక మాట అనేసి వదిలేము అని చెప్పేసి. ఏంటంటే అన్నిటికీ పొడుచుకొచ్చేస్తుంది ఈ జనరేషన్ కి ప్రొటెస్ట్ అని చెప్పేసి ఒక మాట అన్నారనమాట. ఆ మాటకి రివెంజ్ లాగా ఒక పార్టీ పెట్టేసి ఒక అకౌంట్ క్రియేట్ చేశారు. కానీ దాని తర్వాత దానికి ఫ్యూచర్ ఏంటో అయితే అర్థం కావట్లేదు అనమాట.
0: ఆ పార్టీ ఏంటి, ఇదేదో మేము విన్నా, మేము మాకు రెగ్యులర్ గా ఉండే పార్టీలే తెలుసు, ఇది తెలీదు అనుకుంటే దాని పేరు సిజేపి, కాక్రోచ్ జనతా పార్టీ అన్నట్టు పెట్టారు. సో యూత్ అందరూ కలిసి పెట్టిన పార్టీ అనమాట అది. దానిలోకి మెంబర్షిప్స్ కూడా చాలా వరకు తీసుకుంటున్నారు. అయితే ఈ టాపిక్, ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీరు వినున్నారా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, దానికి ఫ్యూచర్ ఉంటుందంటారా, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. 9726361966 కి కాల్ చేయండి, మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాము కాక్రోచ్ జనతా పార్టీ గురించి.
1: ఇంకేముంది రా దానిలో మాట్లాడే, పర్లేదు మీరు కాల్ చేయండి, మీరు కాల్ చేసిన తర్వాత మాట్లాడతాం. 9726 ఇది కూడా ఇంకొక రిక్వెస్ట్ పాట ఫ్రమ్ చేతన్ గారు.

0: అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే వాన పడుతున్నప్పుడు ఈ సాంగ్ వినడం ఎస్పెషల్లీ ఇస్ మై ఫేవరెట్ అన్నమాట. సో ఐ థింక్ మన రిక్వెస్ట్ కాల్ ఈ సాంగ్ ని రిక్వెస్ట్ చేసిన లిజనర్ కి కూడా
1: చేతన్ గారికి
0: అదే, ఇది కూడా వన్ ఆఫ్ ద నాకు అలా వర్షం పడుతున్నప్పుడు వర్షం ముందుగా అని పాట వచ్చేస్తుంది, పాట గుర్తు.
1: ఇంకొకటి కూడా అరే రే వానా, ఆ పాట అయితే నా ఫేవరెట్ అబ్బా. అది అది కూడా యాక్చువల్లీ డబ్ మూవీ, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ అ హిట్. ఆవారా
0: ఆవారా చాలా మంచి హిట్ అయ్యింది. సో ఆవారా గురించి అప్పట్లో ఇంకొక 2-3 అదర్ సాంగ్స్ ఉంటాయి. మ్యూజికల్లీ చాలా పెద్ద ఆల్బమ్.
1: నైస్. ఓకే, సో అలా మనకు డాలస్ వెదర్ కొంచెం అలా ప్రశాంతించింది కాబట్టి ఈ పాటలు వేసేసుకుని మనకు మూడ్ సెట్ అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దోస్ సాంగ్స్ అండ్ కీప్ దెమ్ కమింగ్. కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.
0: Yes, అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అలా ఫస్ట్ రావడం అయితే ఫుల్ మంచి పేస్ తోటి స్టార్ట్ అయింది, కానీ ఆ తర్వాత అది ఏంటో, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటో దానికి ఒక విధి విధానం లేకుండా పోయింది, మీ జెన్సీస్ ఏం చేసినా ఇలాగే చేస్తారని మళ్ళీ తిట్లే తిడుతున్నారు అనమాట.
1: అదే అనిపించింది అన్నమాటని ఇంకా ప్రూవ్ చేసినాడు కదరా మీరు అందరూ కలిసి అని చెప్పేసి. నేను ఐ యాక్చువల్లీ ఫాలోడ్ ఇట్ ఫర్ 5 minutes అండ్ దెన్ ఐ వాస్ లైక్ చిచి, దీనివల్ల అసలు ఏమిటి ఉపయోగం అని చెప్పి మళ్ళీ అన్ఫాలో కూడా చేసుకున్నమాట.
0: అనూహ్య అట్లా ఎవరి మీద టైం స్పెండ్ చేసి వేస్ట్ చేయదు, ఈవెన్ ఇన్స్టాలో ఫాలో కూడా వేస్ట్ చేయదు.
1: అలా అనుకుంటే నా దగ్గర 3000 అకౌంట్స్ నేను ఫాలో చేయనక్క, ఇదేదో ఒకటి తగ్గించుకుందాంలే అని చెప్పి నేను చాలా బ్రెయిన్ వాడాను అనమాట ఫైనలీ.
0: సో అలా ఈ వీకెండ్ అయితే లాంగ్ వీకెండ్, లాంగ్ వీకెండ్ మెమోరియల్ డే కాబట్టి మనకి లాంగ్ వీకెండ్ వచ్చింది. సో మెమోరియల్ డే ని హానర్ చేస్తూ మదిరా అండ్ మసాలా వాళ్ళు ఒక యునిక్ వేలో హానర్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎలా అంటే May 25th రోజు స్పెషల్ సెలబ్రేషన్ ఉండబోతోంది డెడికేటెడ్ టు అవర్ హీరోస్ విత్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండ్ జస్ట్ ఫర్ వెటరన్స్. అవి మీకు తెలిసిన వెటరన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. యూ విల్ ఎంజాయ్ స్పెషల్ 15% డిస్కౌంట్ ఆర్ వెన్ యూ డైన్ విత్ 4 or more గెస్ట్స్ యూ విల్ రిసీవ్ ఎ ఫ్రీ అపెటైజర్ అండ్ డెజర్ట్. సో ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి ఇలాంటి ఆఫర్. అండ్ లంచ్ బుఫే అవర్స్ లో అయితే వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బుఫే ఆఫర్. లంచ్ లంచ్ టైమ్ కి వెళ్ళిపోండి 11:30 to 3 PM అండ్ డిన్నర్ 6 PM నుంచి 11 PM వరకు. అండ్ ఈ డీటెయిల్స్ గురించి మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి, క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే రేడియో సురభికి కాల్ చేయండి.
1: లేదు అంటే అసలు మీరు మదిరాన్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బొలవాడ్ ఇన్ ఇర్వింగ్ కి వెళ్ళిపోండి అండ్ క్యారీ యువర్ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ సో దాట్ ఈ ఆఫర్స్ ని మీరు అవైల్ చేసుకోవచ్చు అని.
0: Yes.
2: అరే ఇంకొరబై నీకు అమెరికా ఈజ వచ్చిన మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించు, సురపానంతో నీ సోపతికి దావా దివ్వాలని పప్పతి పట్టిన జరం.

0: తెలుసుకోవు నీదైతే లకీలంతా నీ అంటే అయ్యే నాడు నీ పెళ్లే అన్ని నీకు అత్తిళ్ళే.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉండవు? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Hi, I am RK Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Srogiyani. Kotta frequency tho osnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru mee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Srogiyani.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: Radio Surabhi Revisit.
9: Building is cool anukoni em laabam?
10: Anduke Value Financial Services undi kada.
11: Specializing in Core Java and DS Inc.
12: Fresh quality kurano groceries with a simple online order at myhomegrocers.com.
8: Thank you for being in our journey.
13: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ అనూహ్య అండ్ శిరీషాతో ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM.
14: HD3 అమెరికాలో తెలుగునేస్తాం. మేమైతే ఇంకొక 1.5 అవర్ ఉండబోతున్నాము. సో నాన్ స్టాప్ ముచ్చట్లయితే చెప్పుకుంటూ వచ్చేస్తున్నాము. లేటెస్ట్ గా ఏంటేంటి, హాట్ ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నవి ఏంటి అని మాట్లాడుకుంటూ, సరదాగా మన శిరీష వచ్చేసి ఫ్లాప్ సినిమాల్లోంచి ఒక హిట్ హిట్ పాటలన్నీ కూడా మేము వేసేసుకుని వచ్చేసాం, కాబట్టి అవి కాస్త వినుకుంటూ వస్తున్నాము. అండ్ దే ఆర్ ఆల్ అమేజింగ్ సాంగ్స్. అసలు మన ప్లేలిస్ట్లలో ఎప్పటికప్పుడు ఉండే ఉంటుంటాయి అలాంటివి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అండ్ వీఆర్ నౌ ఇన్ ద సెగ్మెంట్ వేర్ ఎక్స్ట్రా ఫన్, ఎక్స్ట్రా టికిల్ అలా యాడ్ చేయడానికి, స్ప్రింకిల్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం అన్నమాట. ఈ హాఫ్ అన్ అవర్ యూజువలీ వీఆర్ డూయింగ్ ప్రాంక్స్. అదైతే ఒక 1-2 మంత్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.

0: people have enjoyed it a lot. Maaku feedback chala positive ga vachestundi kabatti inka happy ga undi. But again, remember idantha oka light hearted note lone chestunnam anamata. And ivala manaki iddaru callers aithe mem siddham chesi pettukunnamu, but oka paata tarvata manam daniki aajyam posestamu. Ila mee friends and family members evar meedanna meeru light hearted prank cheyalanukuni idea vaste matram maa call cheseyalsina number 972-66-1966.
1: సో ఈ ఒక్క పాట వినేసి వచ్చిన తర్వాత మనం ప్రాంక్ లోకి దూకెద్దాం.

0: మనం మన సెగ్మెంట్ ని ఇప్పుడు షురూ చేయబోతున్నాం అన్నమాట. దిస్ ఇస్ అవర్ వెరీ ఫేమస్ ప్రాంకింగ్ సెగ్మెంట్ షురూ చేస్తున్నాము. వి హ్యావ్ అవర్ కాలర్ ఆన్ కాల్. ఇప్పుడు
1: చూద్దాం వాళ్ళు ఆన్సర్ చేస్తారో లేదో.
2: హలో
3: హలో, శ్రీకాంత్ గారండి?
2: ఎవరు?
3: రాజేశ్వరి గారు ఇచ్చారండి మీ నంబర్. నా పేరు సుజాత.

0: చెప్పండి.
1: మీకు ఒక 2 మినిట్స్ టైం ఉందండి శ్రీకాంత్ గారు.
0: యాక్చువల్లీ నేను బయటకు వచ్చిందానండి, ఒక 1.5 కాల్ చేయను.
1: అయ్యయ్యో అయ్యయ్యో, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ప్లీజ్ అండి.
0: 1.5 కాల్ చేస్తాం.
1: అయ్యయ్యో శ్రీకాంత్ గారు ప్లీజ్ అండి, ఒక్క 2 మినిట్స్ అండి.
0: లోపల ఫోన్ ఆఫ్ అయిపోతుంది యాక్చువల్లీ.
1: అయ్యయ్యో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు కాల్ ఆన్సర్ చేసినందుకు. ఒక 1 అవర్ లో చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.
2: తప్పించుకున్నారు తప్పించుకున్నారు సార్, బట్ వీ విల్ ట్రై టు గెట్ హిమ్ అనదర్ వే. ఇంకొక ఫ్యూ మినిట్స్ లో ఇంకొకసారి ట్రై చేస్తాము ఇన్ ఆర్ క్రియేటివ్ వే. బట్ రైట్ నౌ అయితే వీ విల్ ట్రై అండ్ ప్లే అ బ్యూటిఫుల్ పాట మన థీమ్ కి తగ్గట్టు. ఇందాక శిరీష చెప్తున్నట్టు ఈ మూవీ అయితే అసలు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ కి దూరంగా వెళ్ళిపోయింది, బట్ పాటలు అయితే ఫుల్ ఫుల్ ఫుల్ పైసా వసూల్. సో అందులోంచి ఒక బ్యూటిఫుల్ పాట కమింగ్ అవే.

0: అది పాటలు మాత్రం క్రేజీ క్రేజీ ఉంటాయి. గబ్బర్ సింగ్ సినిమా అంత హిట్ కాకపోయినా సర్దార్ గబ్బర్ సింగ్ జస్ట్ యావరేజ్ గా ఆడింది, బట్ సినిమా స్టోరీ అంత గొప్పగా ఏముండదు, బట్ పాటలు మాత్రం చాలా బాగుంటాయి. మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి, ఈ సినిమా నాకు నచ్చదు కానీ పాటలు చాలా నచ్చుతాయి అని అనుకున్న సినిమాలు ఏమన్నా ఉంటే, ఆ పాటలు ఏమన్నా ఉంటే మాతో చెప్పండి, మేము వెంటనే ప్లే చేసేస్తామన్నమాట. సో ఇందాక ప్రాంక్ మనకి కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈసారి అనూహ్య ప్రాంక్ చేయబోతుంది అనమాట.
1: అంటే అదే ట్రయల్ చేయబోతున్నానండి. ఆహా, మనకే ఒక కాలర్ కాల్ చేసేస్తున్నారు, వీ విల్ ఆన్సర్ దెమ్ ఇంకొక సెకండ్ లో. హలో అండి, రేడియో సుర్భి కాల్ చేశారు. మళ్ళీ పవన్ గారు చెప్పండి. రూపాయి వేదం సాంగ్?
0: యా డెఫినెట్ గా అండి, అది కూడా వన్ ఆఫ్ దట్ మూవీ, బాగుంటుంది కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు, బట్ పాటలు చాలా బాగుంటాయి. డెఫినెట్ గా లైన్ అప్ చేస్తాను పవన్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
1: ఆసమ్. సో అలా మీరు కూడా మీ సాంగ్స్ ని మనకి క్యూలో పెట్టేసేయచ్చు అనమాట, మీరు కాల్ చేసేసి. ఓకే, వీ విల్ అటెంప్ట్ దిస్ కాల్ నౌ.

0: శుద్ధ మాంస చేస్తారో అనూహ్య అదృష్టం ఎలా ఉందో. ఓకే, ఇంకొక తప్పించుకున్నారన్నమాట. ఆల్ రైట్, సో వీ హ్యావ్ అనదర్ కాలర్ కాలింగ్ ఇన్, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, రేడియో సిర్బి కాల్ చేశారు. జగదీష్ గారు చెప్పండి. హలో, మేము చాలా బాగున్నాం. ఓ ఎస్, థ్యాంక్ యూ సో మచ్.
1: సింపుల్ థింగ్ అది, రాజేశ్వరి గారికి హ్యాట్ ఆఫ్. యా, సో సినిమా అంత ఆడలేకపోయినా కూడా పాటలు మాత్రం క్రేజీగా, అంటే బాగా నోట్లో నాన్నగా ఉన్న పాటలు నాకు నచ్చేది మాత్రం సీను అండి.
0: సీను ఏ కొమ్మ కా కొమ్మ ఆ పాట ఇష్టమా మీకు?
1: ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, అదేమి కాదు అండి, ఆరు పాటలు అద్భుతం అండి. మ్యూజిక్ కానీ పాటలు అయితే, సో మీరు అన్న పాట ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ మీరు అన్న పాట అయితే ఇంకా బెటర్ ఉంటుంది.
0: షూర్ అండి, తప్పకుండా లైన్అప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీరు మీ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా ప్రాంక్ చేయమంటారా చెప్పండి, చేసేద్దాం. ఎలాగూ అదే సెగ్మెంట్ లో ఉన్నాం మనం. ఓకే, సో ఏం లేదండి, ఈ రోజు మనం ఈ హాఫ్ అన్ అవర్ సెగ్మెంట్ లో మనం ఏం చేస్తామంటే ఎవరినన్నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరినైనా ప్రాంక్ చేస్తామన్నమాట, కాల్ చేసి ఊరికే సరదాగా జస్ట్ అలా ఒక 1 మినిట్ ఏదో మాట్లాడేసి ప్రాంక్ చేస్తాం వాళ్ళని. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి తప్పించుకున్నారు, ఇవాళ బతికిపోయారు, మీ పాటను ఎంజాయ్ చేయండి, నేను లైన్అప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆసమ్. సో అలా మనకి పాటలు అయితే రెడీ రెడీ, సో వేసేస్తున్నాము. మీకు కాల్ చేస్తున్నాము 976.

0: సుజాత పెట్టే.
1: రైట్, ఈరోజు ప్రాంక్ ఎందుకో అందరూ తప్పించుకుంటున్నారు, బట్ అనూహ్య అయితే స్టిల్ ఇంకా ట్రై చేస్తుంది. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి,
0: టైం ఉంది అండ్ ఇవాళ ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ గా కూడా చేసేస్తున్నాం అనమాట. ఇంకొక 1 hour లో వీ విల్ అలుపు ఎరగని సైనికుల లాగా మేము ప్రయత్నిస్తాం ఇవాళ. బికాస్ ఎవ్రీ వీక్ మనకి అట్లీస్ట్ 1 వస్తుంది రా, 1 సక్సెస్ఫుల్ ప్రాంక్ అయితే అవుతుంది కాబట్టి వీ విల్ అటెంప్ట్ ఫర్ దాట్ 1 thing. సో అలా ఇంకా జాతర గురించి మనం ఇందాక పై పైన చెప్పాలా దుర్పొదలేసాము, బట్ ఇప్పుడిప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసేస్తున్నాము. జూన్ 7th అంటే ఇంకొక 2 weeks లో ఉండబోతోంది మన ఈ జాతర ఈవెంట్. ఈసారి ఇండోర్స్ లో ఎంచక్కగా ఉండబోతోంది అండ్ దాట్ ఈస్ నన్ అదర్ దాన్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ హాల్లో ఉండబోతోంది. అండ్ సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అవబోతోంది ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఇట్స్ అ సెలబ్రేషన్ దట్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్, ఎందుకంటే అంటే ఇది మన జాతరకి డివైన్ రీవ్యాంప్ ఇచ్చేసి ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్ తో మళ్ళీ వెనక్కి వచ్చేసాం కాబట్టి. కోలాటం ఉండబోతోంది అండ్ స్టార్ట్అప్ స్ట్రీట్ కూడా ఉండబోతోంది. ఇన్ కేస్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ ఎక్స్ట్రాడినరీ ఫీట్ తీసుకుని స్టార్ట్అప్స్ పెట్టి చేసిన వాళ్ళల్లో ఎవరికైనా షోకేస్ చేయాలి అని అనిపిస్తే మాత్రం దిస్ ఇస్ 1 place దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ ఫ్యాషన్ షో కూడా ఉండబోతోంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ సీరియస్ స్టఫ్, అచీవ్మెంట్ స్టఫ్ అండ్ సమ్ ఇన్ఫార్మల్ క్యాజువల్ అండ్ ఎంటర్టైనింగ్ స్టఫ్ కూడా ఉండబోతోంది కాబట్టి ఆల్ అండర్ 1 roof జరగబోతోంది. జూన్ 7th ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ విల్ మిస్ అన్నమాట.
1: అండ్ ఇంకొక చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవ్రీ టైం ఏదో మీలో మీరు జాతర చేసుకుంటారు, మీ సంకలు మీరే గుద్దుకుంటారు అని మీరు అనుకోవచ్చు ఎవరైనా ఒక్కొక్కళ్ళు, కానీ ఈసారి అలా కాదు. ఈసారి ఏముందంటే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉన్నాయి. ఇన్ కేసు మీ సరౌండింగ్స్ లో ఎవరైనా చాలా మంచిగా ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు, ఏదన్నా ఒక టుగెదర్ గా ఉన్నారు, మంచిగా కమ్యూనిటీకి సర్వ్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు వాళ్ళని రికగ్నైజ్ చేయొచ్చు అన్నమాట. సో అలా రికగ్నైజ్ చేసిన వాళ్ళలో నుంచి మేము వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాము. సో వాటిల్నే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అని కూడా అంటున్నాం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లి నామినేట్ చేయాలి అని అంటే www.radiosurabhi.com/RSJ అంటే RS జాతర, RSJ కి వెళ్తే అక్కడ మీకు కేటగిరీస్ అన్ని ఉంటాయన్నమాట. కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఎవరి పేరు ఎంటర్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా కంట్రిబ్యూట్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వచ్చు. దాన్ని బట్టి మేము చూస్ చేసి వాళ్ళకి ఒక అవార్డుని కూడా ఇస్తామన్నమాట. అండ్ జగదీష్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన మీ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సీను, ఈ సినిమాలో పాటలు అంటే నాకు కూడా ఇష్టం అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్.

0: ఇప్పుడు మనం బ్రేక్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. సో దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అండ్ డిన్నర్ టైమ్ స్నాక్ టైమ్ కూడా అయ్యింది కాబట్టి మీకు నేను ఇచ్చే వన్ అండ్ ఓన్లీ సజెషన్ ఏంటి అంటే ఏ టు బి వాళ్ళ దగ్గర ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఏ టు బి రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాలు పేస్ట్లు పికిల్స్ అస్సలు మనం ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకోవాలేమో, ఇప్పుడు తెప్పించుకుంటే వస్తుందా రాదా, ఎక్స్ట్రా టారిఫ్లు పడతాయా, ఈ క్వశ్చన్స్ ఏం అక్కర్లేదు మీకు. హ్యాపీగా ఏ టు బికి వెళ్ళండి. యూ కెన్ కాల్ దమ్ అట్ 214-872-2345 అండ్ యూ కెన్ విజిట్ అట్ లిటిల్ ఎల్మండ్ ఫ్రిస్కో.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today USA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ name to go Hareli Hareli bringing the taste of home closer to you India ki teleport aithe enta baaguntundo what if India was just a tap away just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free UPI payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Welcome, welcome. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునే ఇస్తాం ఈ వాటికి మీ నేస్తాలం శిరీష అండ్ అనూహ్య ఇంకొక 1 అవర్ ఉండబోతున్నాము విత్ అనదర్

0: a nice hour of full muchatlu and nice masti maza with beautiful partlu in the middle. Of course, meeku evarkanna request song chesi dedicate cheyalanukunte kuda call chalsina number 9726361966. ye moolalakunna meeru vinalsindi Radio Surabhi and daniki support chesedi entante maa tarapu nunchi mem meeku free app ni ichesunnamu. So just download the app and take us everywhere that you go. And inkoka reminder, June 7th jatara ante
1: అంతే అనూహ్య రిమైండర్స్ అన్ని అయిపోయాయి. సో ఇప్పుడు మన రిమైండర్ మన గేమ్ ఏంటి అంటే ఈ లాస్ట్ 1 hour 6 o'clock నుంచి 7 o'clock వరకు ఫుల్ గా గేమ్స్ ఆడేసుకుందాం మనం. సో ఈ రోజు గేమ్ థీమ్ ఏంటి అంటే రిడల్స్ అన్నమాట. లైక్ పొడుపు కథలు అనుకోవచ్చు, తెలుగు రిడల్స్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో పిల్లలు ఆన్సర్ చేస్తారా, పెద్దవాళ్ళు ఆన్సర్ చేస్తారా అన్నది మీ ఇష్టం. క్వశ్చన్లు అడగడం వరకే నా కష్టం.
0: ఇంకొక బ్యూటిఫుల్ పాట అయితే మనకి లైన్అప్ లో ఉన్నట్టుంది. బట్ క్వశ్చన్ అడిగేస్తావా? నాకెందుకో కుతూహలంగా ఉంది.
1: ఓకే, అనూహ్యకి కుతూహలంగా ఉందంటే అడిగేద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే పొట్టి వాడికి ఒళ్ళంతా బట్టలే, ఎవరు వాడు?
0: పొట్టి వాళ్ళకి
1: వాళ్ళకి కాదు వాడికి,
0: పొట్టి వాడికి ఒళ్ళంతా బట్టలే
1: బట్టలే ఎవరు ఆ పొట్టివాడు?
0: ఐ థింక్ ఐ నో దిస్.
1: అనూహ్యకు తెలుసో లేదో, కరెక్ట్ గా తెలుసో లేదో నేను ఆఫ్ ఎయిర్ కనుక్కుంటా. బట్ ఆన్ ఎయిర్ మీరు కాల్ చేయాలి అంటే 9726361966 కి కాల్ చేయండి. అండ్ క్వశ్చన్ ఇంకొకసారి, పొట్టివాడికి ఒళ్ళంతా బట్టలే, ఎవరు వాడు?

0: అది అనూహ్య, నీకు తెలుసు, నీకు తెలుసు అన్నావు కదా ఆన్సర్, చెప్పు.
1: చెప్పేనా?
0: చెప్పే, పర్లేదు చెప్పే.
1: ఓకే, నాకు ఫస్టే గుర్తొచ్చింది అండి ఆన్సర్ ఇది. అంటే పొట్టిగా ఉంటుంది కానీ బట్టలు, బట్టలు అంటే లేయర్స్ లేయర్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి నా బ్రెయిన్ ఆలోచించింది. అనియన్ అని చెప్పింది ఆన్సర్, అని చెప్తున్నా నేను మీకు.
0: ఎస్, మన లిజనర్స్ కూడా అదే చెప్పారు. వాళ్ళందరికి నేను చెప్పలేదు. ఓకే, మేము మీ ఆన్సర్ లాక్ చేసుకున్నాం, వెయిట్ చేయండి అట్లా చెప్పామన్నమాట. సో అనియన్ చెప్పిన లిజనర్స్ అందరికి ఒక ఓఎస్ ందాం మనం. ఆన్సర్ కరెక్ట్.
1: ఓ అన్నావు కదా, ఓ వేసుకుంటున్నా. నేను కూడా చెప్పా కదా,
0: ఓ వేసుకోమంటే లిటరల్లీ ఓ వేసుకోమని కాదు.
1: అది అది సంగతి అనమాట. మనకు అట్లాంటి రిడల్స్ అన్ని నువ్వు విసిరేస్తున్నావు, నేను ఆన్సర్ నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాను. చాలా ఈజీ అండి.
0: ఓకే, అయితే ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యి, చూస్తాను, అప్పుడు చూస్తాను నువ్వు ఎంత ఇంటెలిజెంట్, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, ఇవన్నీ చూస్తాను.
1: కాదు, మరి పౌరుషానికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగిన దానికే పెద్ద పెద్ద డైలాగులు కొట్టేశాను నేను. కానీ కానీ
0: యా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం, అదేంటి?
1: మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఆకు పాకు, ఆకు పాకు అనేట్టే వినిపించింది నాకు, ఇంకొకసారి ప్లీజ్.
0: ఆకు వేసి భోజనం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. నువ్వు ఆలోచిస్తుండు, మీరందరూ 972-636-1966 కి కాల్ చేయండి.
1: ఐ గాట్
0: అనూహ్యకి ఏం గాట్ వచ్చిందో నేను చెప్తాను.
1: మీరు కాల్ చేసిన నంబర్ 972-636-1966. ఇఫ్ యు నో ద

0: తమ్ముడు, మనుషులు నకిలీ నోట్లను తయారు చేస్తారు. మరి నోట్లు నకిలీ మనుషుల్నే తయారు చేస్తాయి. సంపదంటే అక్కడ కాదు, ఎక్కడుంటుంది.
1: అన్నయ్య, జీవితంలో నువ్వు కూడా ఒకటి తెలుసుకో, పెరుగు వాళ్ళు పెరుగుంటది కానీ పులిహోరలో పులి ఉండదు. అది రెండు పీకినంటే ఇలా

0: నాకే ముళ్ళొస్తుంది.
1: కల్ట్ కల్ట్ కల్ట్ క్లాసిక్ ఆ సినిమా మాత్రం.
2: వేదం. సో పవన్ గారు అడిగినటువంటి ఆ టూ రిక్వెస్ట్ సాంగ్స్ వచ్చేసాయి మీ వైపుకి. ఇంకా ఇంకా మీ మీ ఆలోచనలో, మీ ప్లేలిస్ట్ లలో ఇలాంటి ఆణిముత్యాల పాటలన్నీ ఉన్నాయనంటే కాల్ చేసిన నంబర్ 9763619666. ఇందాక ఏదో అడిగా పాప, ఆకు పాకు అన్నావు, దానికి ఆన్సర్ నా దగ్గర రెడీగా ఉంది.
1: నీ దగ్గర రెడీగా ఉంటే సరిపోదు, నీ ఆన్సర్ నాకు అక్కర్లేదు, నాకు లిజనర్స్ ఆన్సర్ కావాలి. వాళ్ళు చాలా తక్కువ మంది చెప్పారు కాబట్టి ఇంకా నేను ఒక హింట్ ఇచ్చేస్తా దీనికి. ఓకేనా? ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. సో ఈ ఆకు స్పెషల్ గా మనం దాన్ని ఏమంటాము, పెంచుకుంటాము, పోపులో వాడతాము. అది ఏం ఆకు?
2: ఇంకా నయో, ఈ ఆకు గ్రీన్ కలర్ లో ఉంటుంది అని చెప్పలేదు.
1: అది నేను చెప్పలేదు, నువ్వు చెప్పావు.
2: థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఓకే,
1: ఆల్రైట్, ఇంకొక మంచి బాలయ్య బాబు పాట వినేసి వచ్చేద్దాం మనం. ఈ లోపు మీ ఆన్సర్లు నా దగ్గరకు పంపించేయండి.
3: ఐ యామ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఐ హావ్ 101 ఫీవర్. మై నర్స్ టోల్డ్ మీ take medicine.
4: Mama ek pegla, are mama ek pegla.

తీసుకోకుండా నాకిని డాన్స్ చేయటమే. ఇటురా చూడు, ఇదిగో ఇదిగో బాసు, పిల్లవిల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml, రెండే ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే చిప్పు చిప్పు చిప్పు నవ్వు, చిప్పు చిప్పు చిప్పు. అరే మావా ఎక్కు పెగిలా, అరే మావా ఎక్కు పెగిలా. చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. ఎంతెంత చేస్తున్నా, ఇంత బయట షంటేస్తే, ఎన్నెన్ని ఇస్తున్నా, ఇంకా తెమ్మని గెంటేస్తే. అరే మామా ఎక్కు పెగలా, అరే మామా ఎక్కు పెగలా. అరే చిప్పు చిప్పు చిప్పు నవ్వు, చిప్పు చిప్పు చిప్పు. అరే మామా ఎక్కు పెగ.

0: పెగ్లా.
1: రైట్, ఈ రోజు కరేపాకు ఆన్సర్ కోసం అసలు ఎంత మంది కొట్టుకున్నారు. ఇంత హింట్ ఇస్తే గానీ తెలియలేదా మీకు అది కరేపాకు అని?
2: నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది.
1: ఈ రోజు అనూహ్య బ్రెయిన్ అసలు ఫుల్ ఫుల్ షార్ప్ పనిచేస్తుంది. అది అనూహ్య స్పిరిట్.
2: ఈ రోజు ఏంటి ఈ రోజు? అసలు మామూలుగా ఉండదు నాది ఏ రోజైనా గానీ. ఎక్స్క్యూజ్ మీ,
1: అనుభవాలు హత్తయిని అనూహ్యకి ఇప్పుడే. ఓకే, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కి కూడా చూద్దాము అనూహ్య మరి ఆన్సర్ చేస్తుందా, అనూహ్యకి తెలుస్తుందో లేదో చూద్దాం మరి. ఓకేనా? రెడీయా?
2: రెడీ.
1: ఓకే, ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు, వాడెవడు?
2: ఓకే, గాట్ ఇట్ సార్. కానీ ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేయి.
1: ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు, వాడెవడు? ఆన్సర్ తెలిస్తే 972-636-1966 కి కాల్ చేయండి. అండ్ ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు, వాడెవడు?

0: ట్రెండింగ్ లో ఉన్న పాట ఇది, బ్రతకాలి. ఈ మధ్య పాత పాత అంటే లైక్ 2007, 8, 10, 12 ఆ టైంలో రిలీజ్ అయిన పాటలు, ఆ సినిమాల్ని బాగా ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయన్నమాట.
1: ఒక్క నిమిషం, వాటిల్లో అప్పటికే పాతానేస్తున్నారా సార్? అవన్నీ నేను ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు అని అనుకుంటూ ఇంకా బ్రతుకుతున్నాను, అప్పటికే పాత చేసేసారా మీరు?
0: అంటే నువ్వు ఇవి కొత్తవి అని అంటే ఇప్పుడు నీకు 50s అంటే ఏంటి, లైక్ అవి వింటేజా లేకపోతే స్వాతంత్రం ముందు భూమి పుట్టక ముందు?
1: వాటి గురించి పెద్దగా నేను అసలు ఆలోచించను కూడా ఆలోచించాలి, బట్ స్టిల్ అప్పుడే ఏంట్రా ఇవి.
0: 2012 అంటే ఎప్పుడు, ఇంకా 10 years back 14 years అంటే పాతని.
1: ఐ విల్ కీప్ లాకింగ్ మై సెల్ఫ్. ఇవన్నీ సుమా గారి షోల్లో వీటిల్లో వాటిల్లో అందరూ చెప్తూ ఉంటే ఏజ్ లాక్ చేసేసుకుంటా, ఏ పెద్దలే అంత ఎందుకు చేస్తారు దీన్ని పెద్ద ఈ విషయం లాగా అని అనుకున్నాను. గానీ
0: మనం ఏజ్ అవుతూ ఉండేసరికి నీకు అర్థమైంది,
1: ఇప్పుడు అర్థమవుతాను సార్ వాటిని 2012 ని వాటిల్ని పాత అనకండి ప్లీజ్. ఎక్కడ పెట్టుకోవాలి పెటిషన్ చెప్పండి, నేను కూడా స్టార్ట్ చేస్తాను కాక్రోచ్ జనతా పార్టీ లాగా. ఓజేపీ, డోంట్ కాల్ మీ ఓజేపీ, సో డిఓజేపీ అని నేను కూడా అకౌంట్ పెడతా నాకు. డోంట్ ఓల్డ్ కాల్ మీ,
0: దానికి ఇద్దరే ఇద్దరు ఫాలోవర్స్ ఉంటారు, ఇంకొకరు నేను, అది కూడా నా ఫోన్ తీసి నువ్వే ఫాలో కొట్టుకుంటావు.
1: అమ్మా అక్కడ కూడా నీ సపోర్ట్ నాకు దొరకదా?
0: లేదు లేదు. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్, ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు అని, ఇద్దరు కాలర్స్ 2 different ఆన్సర్స్ ఇచ్చారు, బట్ నాకు 2 కరెక్ట్ అనిపిస్తున్నాయి.
1: ఏ యా, చాలా క్రియేటివ్ గా ఆలోచించారు. ఇంత పెద్ద బుర్ర ఎట్లుంది వీళ్ళకి, నాకైతే ఇంత బేసిక్ లో బేసిక్ ఎత్తుకున్న ఆన్సర్ అని అనుకున్నాను. కానీ రేష్మ గారు అండ్ హర్ హస్బెండ్ ఐ థింక్ అండ్ లక్ష్మి గారు ఇద్దరు కూడా వేరే వేరే ఆన్సర్స్ ఇచ్చారు. రేష్మ గారేమో నిప్పు బొగ్గు అన్నారు,
0: లక్ష్మి గారు ఒక రకంగా,
1: యా లక్ష్మి గారేమో మ్యాచ్ స్టిక్ అన్నారు. వెరీ క్రియేటివ్ ఆన్సర్స్ మా.
0: యా కానీ నాకేమనిపిస్తుంది అంటే, రేష్మ గారు చెప్పిన ఆన్సర్ లో ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోవాలి కదా, సో ఇది ఎర్రవాడు వచ్చిన తర్వాత నల్లవాడు అక్కడే బొగ్గై అలాగే ఉంటాడు కదా.
1: ఇట్స్ ఓకే లే, చాలా డీప్ గా వెళ్ళి ఆలోచిస్తున్నావు గానీ సర్జరీ చేస్తున్నావు గానీ యాక్చువల్లీ ఇట్స్ వెరీ వ్యాలిడ్.
0: యా వ్యాలిడ్ ఆన్సర్స్ అనిపించాయి, బట్ నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే సూర్యుడు చంద్రుడు చెప్పింది అనమాట.
1: హ్యాట్రిక్ కొట్టేసాను గాయ్స్, మీరు నాకు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు గాయ్స్.
0: మై గాడ్.
1: యా
0: రైట్, ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతా, బట్ దానికంటే ముందు మనం ఈ పాటను వినేసి వచ్చేద్దాము, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా.

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com.
2: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరిభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరిభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరిభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: అబ్బాయి లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ మీ నేస్తాలం మేము అనూహ్య అండ్ శిరీషలం ఉండబోతున్నాము ఇంకొక 30 ఫ్యాంటాస్టిక్ అండ్ రాకింగ్ మినిట్స్ లో. ఏంటంటే మనం ఇప్పుడు ఇవాళ గేమ్ లో రిడిల్స్ ఆడుకుంటున్నాము. అంటే శిరీష మన వైపు ఒక రిడిల్ బాణాన్ని సంధిస్తోంది అండ్ మనం దాన్ని పటాపంచలు చేస్తున్నాము మన ఆన్సర్స్ తో. సో ఇప్పుడు దాకా బాగానే చెప్పారండి ఓయ్, మీరందరూ ఈ క్రియేటివ్ బ్రెయిన్స్ అన్ని వాడేసి 972-636-196 కి కాల్ చేసేసి. సో ఈ నెంబర్ అయితే మీరు మీ మీ ఫోన్స్ లలో అలా పెట్టేసుకోండి రెడీగా, బికాజ్ ఇంకా కొన్ని టఫ్ క్వశ్చన్స్ మన వైపు సంధించడానికైతే ఈవిడ గారు రెడీగా ఉండండి ఓయ్.
2: ఆఫ్ కోర్స్ నేను రెడీగానే ఉంటాను మరి, ఎందుకంటే

0: ఎంత ఫన్ ఎవరు మిస్ అవుతారు చెప్పండి.
1: డెఫినెట్లీ. అండ్ మనం స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి, పరీక్షలు అన్ని పాస్ అయిపోయారు పిల్లలు, గ్రాడ్యుయేషన్ అన్ని హ్యాపీ హ్యాపీ అని అనుకున్నాం, గానీ మనకి ఇట్లాంటివన్నీ ఫన్నే కాబట్టి ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు, ఈ క్వశ్చన్ బ్యాంక్ అంతా కూడా ఫన్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. అండ్ ఐఎమ్ వీఆర్ ఆల్ హోపింగ్ దట్ మీరు మీ డ్రైవ్స్ లలో గానీ మీ పనులలో గానీ మాతో మమ్మల్ని మీతో పాటు తీసుకుని వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి.
0: ఎస్, అండ్ ఇంకో క్వశ్చన్ అడిగానా నేను, అండ్ ఈ ఇదే మీరు ఫన్ అని అనుకుంటే జూన్ 7th రోజు ఇంకెంత ఫన్ ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు, జాతర జరగబోతోంది. అంటే మా యాన్యువల్ ఈవెంట్ అనమాట, రేడియో సర్వీస్ యాన్యువల్ ఈవెంట్ ని జాతర అంటాము. ఎక్కడ జరుగుతోంది అంటే జూన్ 7th ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోతోంది. సో ఇంకో క్వశ్చన్ వెళ్ళిపోదామా అనుజ?
1: ఎస్.
0: ఇప్పుడు కూడా ఇదే కలర్ గురించే తిరుగుతున్నాను ఈ రోజు. ఏంటో నేను రిడల్స్ లో నల్లని షర్టు వాడు, కాపలాకి మాత్రం గట్టివాడు, ఎవడు వాడు?
1: నల్లని షర్టు వాడు, షర్ట్ అండ్ షర్టే కదా,
0: షర్ట్ అండ్ షర్ట్ అని కాదు, లైక్ సంథింగ్ ఇలా నల్ల, ఇలా ఒక మెటఫోర్ అనుకోవచ్చు కదా, ఇలా లిటరల్లీ బ్లాక్ షర్ట్ వేసుకుని తిరగరు.
1: ఓకే.
0: నల్లని షర్టు వాడు, కాపలాకి గట్టివాడు, ఎవరు వాడు?
1: కాపలాకి గట్టివాడు అండ్ ఓయ్. సరే, ఏంటో ఇది మేము డీకోడ్ చేసి చెప్పేస్తాం.
2: అప్పటి వరకు మీరు మన ప్రభాస్ పాట వినొచ్చు.

0: ప్రభాస్ గారు బ్యాడ్ బాయ్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అందరి దగ్గర నుంచి అసలు గుడ్ బాయ్ ఫ్యాంటాస్టిక్ బాయ్ అనే కదా చెప్తారు ప్రభాస్ గారికి. సో అలాంటి మా ప్రభాస్ గారి మూవీస్ అసలు చాలా తక్కువ తక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ తక్కువ తక్కువలో ఎత్తుక్కుందండి ఒక పాట.
1: తక్కువ తక్కువలో ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి.
0: ఏ ఎక్కువ అవ్వట్లేదు, మేమంతా దాన్ని పెడ చెవి పెట్టేస్తున్నాం అనమాట. ప్రభాస్ గారికి జై హో. అండ్ మీ మహేష్ బాబు గారి పాటలు ఏవో ఉంటాయి కదా ఈ థీమ్ కి తగ్గట్టుగా, అవే వేసుకోవాలి.
1: ఏం లేవు అయిపోయినాయమ్మా.
0: అదే అదే ఫ్లాప్ సినిమాల్లోంచి హిట్ అయిన పాటలు వేసుకుంటూ ఉంటారు కదా మీరు ఈ రోజు. సో అలా
1: కావాలంటే ఇంకొక ప్రభాస్ పాట లైన్అప్ చేసి పెడతా నేను.
0: లేవు. సో అలా ఇందాక నువ్వు ఏమడిగా ప్రశ్న అసలు మేము చెప్పేసాం కదా.

0: చెప్పావు నువ్వు.
1: అసలు ఏం క్వశ్చన్ అడిగావు?
0: అట్లా ఉంది, నల్లని షర్ట్ వాడు కాపలాకి గట్టివాడు.
1: ఇది నువ్వే చెప్పు. శ్రోతలందరూ కూడా నువ్వు చెప్తేనే నేను అసలు వాళ్ళ రియాక్షన్ వినాలనుకుంటున్నాను.
0: ఏం కాదు, అనువి అంటుంది మీరు నన్ను కొడతారంటుంది, బట్ నల్లని షర్ట్ వాడు కాపలాకి గట్టివాడు తాళం, తాళం కూడా కదా, ఏమవుతుంది అని మెటాఫోర్ గా వాడుకోండి నల్లని షర్ట్ వాడిని అని అన్నాను.
1: ఎంత మెటాఫోర్ మెటాఫోర్ అన్నా, మాకు ఫస్ట్ టైం చెప్పావు కలర్ తో సంబంధించినవే వాటిల్లోనే తిరుక్కుంటున్నాను నేను అన్నావు.
0: తాళం ఏదో కలర్ లో ఉంటుంది కదా,
1: నల్ల కెమెరా ఏమో నేను అనుకుంటూ ఉంటే ఈవిడ తాళం ఉంటుందండి. ఏ ఇది అసలు ఇన్వాలిడ్ క్వశ్చన్. అసలు నేను ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ దిస్ యాజ్ వన్ క్వశ్చన్.
0: ఇవాళ నాకు అనూహ్యకి ఒక యుద్ధం జరగబోతోంది, బట్ ఈ యుద్ధంలో నేనే ఆబ్వియస్లీ గెలుస్తాను. నేనే గెలుస్తాను, లీడర్ బోర్డ్ లో పైకి వెళ్తాను. అలా మీరు కూడా లీడర్ బోర్డ్ లో పైకి వెళ్ళాలి అని అంటే మీరు చేయాల్సింది వన్ అండ్ ఓన్లీ థింగ్, అదేంటి అని అంటే రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్ లో జాయిన్ అయిపోవడం అనమాట. ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదర్ అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగింగ్ యూ ద రేడియో సురభి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. సో వన్ ఆఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ అనమాట ఇది. సో అదేంటి, అసలు ఏం గేమ్, మేము ఎలా జాయిన్ అవ్వాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 11:30 నుంచి 12:30 వరకు జరుగుతోంది. అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ సురభి డిటోర్ అంటే ఈవినింగ్, ట్యూస్డేస్ ఈవినింగ్ డ్రైవ్ టైమ్ ఉంటుంది కదా, 5:30 to 6:30 మధ్యలో జరుగుతుంది అనమాట మెగా పవర్ లీడర్ బోర్డ్. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా ఓన్లీ ఆన్ రేడియో సురభి. చాలా ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఉంటాయి అండ్ దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు జాతర. ఈ ఒక్క మెగా పవర్ లీడర్ బోర్డే ఇంత హడావిడి చేస్తున్నామంటే ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి అదర్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి.
1: ఓకే, సో వీఆర్ టేకింగ్ అ కాలర్ ఆన్ ఎయిర్. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేశారు.
2: హలో,
1: చెప్పండి మీ పేరు.
2: నా పేరు రాజ్ అండి.
1: చెప్పండి రాజ్ గారు.
2: యాక్చువల్ టాపిక్ ఏం లేదు, సో ఏ టాపిక్ నడుస్తుంది?
1: సో మేము పాటలు అయితే ఫ్లాప్ సినిమాలు బట్ హిట్ అయిన పాటలు ఆ సెగ్మెంట్ అయితే రన్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడైతే వీ హ్యావ్ అ గేమ్ గోయింగ్ ఆన్, రిడిల్ ఒకటి అడుగుతోంది. సో ఎస్, అలా అన్నమాట.
0: రాజ్ గారు, ఇంతకీ మీరు మాకు మొన్న రేడియో సురభి అవార్డ్స్ లో ఓట్ చేశారా? ఓట్ చేసామంటేనే మీ రిక్వెస్ట్ సాంగ్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. అయ్యయ్యో, ఇంకెవరో ఎవరు కోట్ చేశారు మా ఆర్జేస్? మీ ఫేవరెట్ ఆర్జేస్ ఎవరో చెప్పండి.
1: శిరీషతోనే మాట్లాడుతూ శిరీషనే పొగుడుతున్నారు. ఆహా, ఇది ఎందుకు? మీరు కాల్ చేసుకోండి, ఎందుకు మేమంతా ఇక్కడ? మంచిది మంచి మంచి మంచి కట్టుబాట్లు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ అండి, పోనీ ఎవరన్నా అడిగేసేయండి ఏదో ఒక పాట.
2: షూర్ అండి.
1: ఓకే,
0: వెళ్ళిపోయిందా మీ మనసు కూడా అయితే?
2: అవునండి.
1: Fantastic, awesome.
0: ఎక్కడికి వెళ్ళినా మనసును తీసుకొని జాతరకు వచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్,
1: థ్యాంక్ యూ సో మచ్.
0: జాతర రోజే తెలుస్తుందండి
1: కాబట్టి రమ్మంటోంది. అండ్ ఇట్ ఈస్ June 7th, ఇన్ 2 weeks ఉండబోతోంది. June 7th, Frisco Flyers.
2: Okay.
1: Awesome. Thank you so much. Bye-bye. Keep listening, Andy. Bye-bye. అదండి హవా. అసలు చూస్తుంటే శిరీష హవా అసలు డాలస్ పురంలో గట్టిగా వీచుతోంది. వీచుతుంది అన్నారు. ఓకే ఓకే, అవి అర్థమైంది కదా
0: వందన. ఇలాంటి కాల్స్ విన్నప్పుడే వందన మనం పడిన కష్టానికి వాల్యూ అర్థమవుతుంది.
1: వందన ఎవరు? నా పేరు మర్చేసావా? ఓకే ఓకే,
0: సరే ఇంకొక మంచి పాట విన్నసారి చేద్దాం. అండ్ ఇది అయ్యగారి పాట.

0: పక్కనేని పాటలోకి నాగార్జునంకులు కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. అయినా నేను అంకుల్ అనకూడదు తెలియదు, అట్లా ఏదో వేసి పెద్దవాళ్ళు అతన్ని అంకుల్ అనడం అలవాటైపోయి నేను అంకుల్ అంటున్నా గానీ. బట్ హీఈస్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనిపిస్తుంది నాకు. బట్ కంగ్రాచులేషన్స్ టు హిమ్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ,
1: పర్ఫెక్ట్. కానీ అఖిల్ ఈ వచ్చే మూవీ ఏదైతే ఉందో, అప్కమింగ్ మూవీ, నాకు ఎందుకో బాగా పోతుంది, అంటే హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. పోతుందంటే ఇంకా పోతుంది వెనక్కి కాదు, బట్ నో అట్లీస్ట్ దిస్ వన్ ప్రాబబ్లీ విల్ బి అ హిట్ ఏమో అని కొడుతుంది నాకు.
0: సిక్స్త్ రీలాంచ్ హిట్ అవుతుంది అని నేను కూడా అనుకుంటున్నాను. చూద్దాము. అండ్ మీ అందరికి ఇంకొక అమేజింగ్ రికమెండేషన్ ఏంటి అంటే, మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు మైత్రీ ఇండియన్ క్యూజిన్ కి వెళ్లాల్సిందే. దాని లొకేషన్ ఎక్కడుంటుందో తెలుసా? అనూహ్యను వెళ్ళావు ఎప్పుడైనా? మైత్రీస్ రెస్టారెంట్ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు మైత్రీ ఇండియన్ క్యూజిన్ కి వెళ్లాల్సిందే. దాని లొకేషన్ ఎక్కడుంటుందో తెలుసా? అనూహ్యను వెళ్ళావు ఎప్పుడైనా?
1: వెళ్ళానుగా, వెళ్ళాను. అది ఇర్వింగ్ లో ఉంటుంది, సౌత్ లేక్ లో ఉంటుంది, ఫ్రిస్కోలో ఉంటుంది. సో ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సిన బ్రాండ్ అది, మరి మైత్రీస్ బ్రాండ్.
0: అఫ్ కోర్స్ ఇర్వింగ్ లో అయితే అదొక మంచి క్రేజీ లొకేషన్, ఒక హిల్ టాప్ లో ఉంటుంది అనమాట, మంచి కొండ పైన ఉన్నట్టు. బట్ వెరీ చాలా బాగుంటుంది,
1: స్పేషియస్ గా, అసలు ప్యాడియో సీటింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. కాబట్టి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా, లంచ్ బుఫే కన్నా, ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్ని పూట్లకి మనకి ఓన్లీ వన్ ప్లేస్. అండ్ ఇదే కాదు, అసలు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా గానీ, పార్టీస్ ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నా గానీ, బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, అంటే మన సిటీ, ఇన్ ది సిటీ ఈజ్ నన్ అదర్ దాన్ మైత్రీస్ రెస్టారెంట్. సో డెఫినెట్లీ ట్రై చేసేసేయండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సౌత్ లేక్, ఫ్రిస్కో ఆర్ ఇర్వింగ్.
0: ఆల్ రైట్, ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఒక 10 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇదేంటో ఇందాక నుంచి నేను ఈ క్వశ్చన్ అడుగుతాను అని అనూహ్యకి చెప్తుంటే తెగనవుతుంది, అంటే మళ్ళీ ఫన్నీగా కూడా ఉంది క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అంటే, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు.
1: గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు.
0: నిలవదు
1: దేని గురించి మాట్లాడుతోంది శిరీష అనేదే ప్రశ్న. సో 9726361966 కి కాల్ చేసేసి ఆన్సర్స్ చెప్పండి. అసలు మీ అందరి క్రియేటివ్ బ్రెయిన్స్ కి మేము జోహార్లు కొట్టాలి కదా.
0: గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏంటది?

0: ఆసమ్. సో అలా మనకి గుండు మీద గుండు అనే దానికి కొన్ని ట్రైస్ అయితే వచ్చాయి. అగైన్ క్రియేటివ్ బ్రెయిన్స్ ఆర్ అట్ వర్క్ అని అర్థమైపోతుంది. బికాజ్ ఆన్సర్ చెప్పేసానా?
1: చెప్పేసాయి, ఇంకెందుకు లేట్?
0: వెయిట్, ఎగ్జ్ అనుకున్నావు కదా?
1: యా.
0: ఓకే ఓకే, అదే కదా అని కన్ఫర్మ్ చేసుకుంటా ఆన్ ఎయిర్ లో.
1: బట్ యాస్ బ్రెయిన్ ఈస్ బ్రెయిన్ ఇన్ టుడే. వావ్.
0: యా, సో ఇందాక కాల్ చేసిన వాళ్ళు కొందరైతే మార్బుల్స్ అని అనుకున్నారు. మార్బుల్స్ ఇస్ వెరీ క్లోజ్ ఆన్సర్, బాగానే చెప్పినట్టు కరెక్టే. కానీ అవి ఏ షేప్ లోనా కట్ చేయొచ్చు కదా, సో అందులో వి జస్ట్ వెంట్ ఫర్ ద యాక్చువల్ ఆన్సరే. బట్ ఎనీ వేస్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఎవ్రీబడి. పార్టిసిపేట్ చేయని వాళ్ళందరూ మీలో మీరే ఆడుకున్నారని మేము భావిస్తున్నాము. మా వరకు కాల్ చేయకపోయినా గానీ వి హోప్ యూ ఎంజాయిడ్ దిస్ హోల్ షో. ఇన్ ఫ్యాక్ట్ అప్పటి నుంచి మేము మాట్లాడుతున్న మాటలు అన్నిటికి కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అవుతూ అలానే ఇంకొక దగ్గర కూడా మీరు కనెక్ట్ అవుతారు. సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా ఈజీగా మీకు ఏ టు బి దగ్గర దొరికేస్తాయి. కాబట్టి డెఫినెట్లీ విజిట్ దెమ్ అట్ ఫ్రిస్కో ఆర్ లిటిల్ ఎల్మ్.
1: రైట్, ఇది కూడా ఒక రిక్వెస్ట్ సాంగ్ ఫ్రమ్ అక్షర గారు. అండ్ అక్షర గారు, మీకు మీ డాడీకి డెడికేట్ చేస్తున్నాము ఈ పాటని మేము కూడా.

0: హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సాంగ్. అండ్ మన షో కూడా లాస్ట్ కి వచ్చేసాము అన్నట్టు మర్చిపోకండి, జాతర జరుగుతోంది 7th June ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో, కాబట్టి అస్సలు మిస్ కాకుండా వచ్చేసేయండి. ఎందుకంటే నేను, అనూహ్య, ఇంకా చాలా మంది ఆర్జెస్, మన దగ్గర ఉన్న ఆర్జెస్ అందరూ కూడా వస్తున్నారు, కాబట్టి మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా ఫన్ ఉండబోతుంది. అండ్ ఈ రోజు షో విన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరినైనా ప్రాంక్ చేయాలి అని అంటే మాత్రం మాకు కాల్ చేయండి, చాలా లైట్ హార్టెడ్ వేలో ప్రాంక్ చేస్తాము.
1: ఎస్, సో ఇందాక శిరీష చెప్పినట్టు మన జాతరని మన వేడుకగా జరుపుకుందాము, అండ్ దిస్ టైమ్ విత్ డివైన్ రివాంప్ కాబట్టి. ఆల్రైట్, సో సీ యూ ఆర్ టాక్ టు యూ గైస్ నెక్స్ట్ వీకెండ్.
0: అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ అనుగ్య అండ్ శిరీష.